శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వీజ మాసం 18వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలుగా వస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

సహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే వినా వెంకటేశం ననాథో

భక్తిరంజని కార్యక్రమంలో ఇంతవరకు మీరు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిచే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని భక్తి గీతాలు విందాం.

0: శ్రోతలు భక్తిరంజన వింటున్నారు.
1: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో అలరారుతున్న శ్రీ చక్రంగుడి విశేషాలు ప్రసారమవుతాయి.

0: కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.
0: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: భక్తిరంజని విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి సుధా, మీకు అందిస్తున్న వారు శ్రీ ఏ రామ్మోహన్ శర్మ గారు.
1: నియత తపమును ఇంద్రియ నిగ్రహంబు భూరి విద్యయు శాంతికి కారణములు. నియమపూర్వకమైన తపస్సు, ఇంద్రియ నిగ్రహము, ఆధ్యాత్మిక జీవనము, ఈ మూడు శాంతికి కారణములు అని విదురునీతిలో చెప్పబడింది. శాంతి అనే పదానికి కామక్రోధాలను అణగించుట, విషయ సుఖములందు సంపూర్ణ విరక్తి, మనస్తృప్తి, జ్ఞానేంద్రియ నిగ్రహము అని అర్థము. ఉపనిషత్తుల్లో నిష్కలం నిష్క్రియా శాంతః, శాంతి యొక్క అంతిమ స్థితి మోక్షము. కర్మఫల త్యాగము వల్ల సంసార నివృత్తి అవుతుంది, శాంతి లభిస్తుంది. అంతఃకరణము సంకల్పరహితమగుటే శాంతి. కర్మఫల త్యాగము వల్ల, ఇంద్రియ నిగ్రహము వల్ల, వైరాగ్యము వల్ల, జ్ఞానము వల్ల, సంకల్పరహిత్యం వల్ల శాంతి లభిస్తుంది, మోక్షం కూడా లభిస్తుంది. అందుకనే వాగ్గేయకారుడు త్యాగరాజు శాంతములేక సౌఖ్యములేదు అన్నాడు. శాంతి సత్వగుణం, కర్మానుష్ఠానం రాజసం, మూఢస్థితి తామసం. యోగ సాధనా నిరతలు, తపోనిమగ్నులు, స్వాధ్యాయ తత్పరులైన శాంతచిత్తులు జితేంద్రులై హింసాదూరులై శరీరాన్ని శుష్కింప చేసుకుంటూ ఏకాంతవాసాన్ని గడుపుతుంటారు. నిరంతర ఆత్మానంద రసపానమంతలై ఉంటారు. వారికి ఇహలోక జీవనంతో పనిలేదు, ఇహలోక సుఖాల ప్రసక్తి లేదు. ప్రాచీన కాలంలో వశిష్ఠ విశ్వామిత్రాదులు, ఇటీవల కాలంలో రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, అరవింద యోగి మొదలైన ఋషులు మునులకు పరమాత్మ చింతనలో సదా నిర్మగ్నులైన వారికి లౌకిక జీవనం లేదనే చెప్పవచ్చు. రజోగుణోపేతులైన కర్మానుష్ఠాన పరులైన ఉత్తములకు వీరు మార్గదర్శనం చేస్తారు, కర్తవ్య బోధ చేస్తారు. ఎందుకంటే సత్వగుణానికి రజోగుణాన్ని నియంత్రించే శక్తి ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే రజోగుణం సత్వగుణం ముందు వినమ్రమవుతుంది. అందుకే వశిష్ఠ విశ్వామిత్రాదులకు శ్రీరాముడి శిష్యుడైనాడు, రామకృష్ణ పరమహంసకు నరేంద్రుడి శిష్యుడైనాడు, సమర్థ రామదాస స్వామికి శివాజీ శిష్యుడైనాడు. ప్రశాంత మనసంహీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఎవని మనస్సు శాంతమవుతుందో, ఎవనిలో ఉన్న మోహాది క్లేశరూపమైన రజోగుణం క్షీణించిపోయిందో, ఎవరి ఎందు అధర్మాది దోషము నశించిపోతాయో అట్టి యోగి జీవన్ముక్తుడవుతాడు. సత్యజ్ఞానం సాత్వికం, ధర్మజ్ఞానం రాజసం, తిమిరాందం తామసం. సత్యమనగా పరతత్వమును గురించిన జ్ఞానము.

0: ధర్మం అనగా కర్తవ్యమును గురించిన జ్ఞానము. అజ్ఞానము తామసము. లౌకిక జీవనంలో కర్తవ్యాలను గురించిన జ్ఞానము సత్వగుణ సంపన్నులైన ఋషుల నుండి పొందుతారు. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కొరకు రామలక్ష్మణుల యొక్క క్షాత్రశక్తిని కోరినాడు. విశ్వామిత్రుడు కూడా క్షత్రియుడే అయినా ఆయన అప్పుడు శుద్ధ సాత్వికమూర్తి. ఆయన సాత్వికతను విసర్జించి దుష్ట శిక్షణ స్వయంగా చేయలేని స్థితిలో ఉన్నాడు. మారీచ స్వభావులు మూడులు: జడులు, దుష్టులు, రాక్షసులు. వారిని హతమార్చటానికి రాముని కోదండమే శరణ్యము. రాముడు ఒకవైపు శాంతమూర్తి, మరొక వైపు రౌద్రమూర్తి. ఏ ధర్మే మేవ ప్రథమం చరంతి, ధర్మే లలధ్యా చదనాని కాలే, ధారానవాప్య కతుభిర్రజంతే, తేషామయం చైవ పరశ్చ లోకే. ధర్మజ్ఞులైన వారు, కర్మబద్ధులై జీవించే వ్యక్తులు తమ శాంత గుణాన్ని వీడకుండానే కర్తవ్య బుద్ధితో కర్మలు ఆచరిస్తారు, ధర్మాన్ని ఆచరిస్తారు. ధర్మాచరణ ద్వారా వైవాహిక జీవనం గడుపుతూ, యజ్ఞయాగాదులు చేస్తూ, ఉత్తమ జీవనం ద్వారా ఇహపరాలోకాల్లో సుఖాల్ని పొందుతారు. సమాజంలో ఋషులకు, ధార్మికులకు, యోగులకు, బలహీనులకు ధర్మరక్షణ గావించే వ్యక్తుల సహాయం తప్పనిసరి అవుతుంది. లేకపోతే దుష్టశక్తులు విజృంభించి వినాశనాన్ని సృష్టించి సామాజిక శాంతిని భగ్నం చేస్తాయి. అందుకని సుమతీ శతకకారుడు, తన కోపమి తన శత్రువు, తన శాంతమి తనకు రక్ష అన్నాడు.
1: మీరింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఏ రామ్మోహన్ శర్మ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. బీసీలకు 24% రిజర్వేషన్లు ఉండగా దానిని 34% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని రాష్ట్ర హైకోర్టు కొట్టివేయగా దానిని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రతి నెల ఆర్థిక నివేదికలు సమర్పించడంతో పాటు ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఆర్థిక ప్రగతి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని, ప్రతి నెలా సిద్ధం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు.

0: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా అభివృద్ది, వివిధ రహదారుల అనుసంధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో రైల్, ఎంఎంటీఎస్, బస్సు స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీ వ్యవస్థల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా ఇసుకదర్శి గ్రామంలో సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం చిట్ట చివరి వరకు చిత్తశుద్దితో న్యాయ పోరాటం చేశామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
1: ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రుగ ప్రదేశంగా మారాలంటే బీసీలు అన్ని విధాలుగా మరి అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలని గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, చట్టపరంగా కూడా బీసీలు 34% అమలు పరచాలనే ఉద్దేశంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళటం, తీర్పు అనుకూలంగా రావాలని ఎంతో పోరాటం చేసిన పార్టీ కూటమి ప్రభుత్వం మాండే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ బీసీలకు అవకాశం.
0: జనగణన కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, దేశ రాష్ట్ర అభివృద్ది ప్రణాళికలకు దిక్సూచి అని భారత రిజిస్ట్రార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట సచివాలయంలో జనగణనపై నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, 2వ దశ జనగణనను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ప్రతి కుటుంబం వ్యక్తిని జనగణనలోకి తేవాలని అధికారులకు సూచించారు. 1వ దశలో గృహ జాబితాలు, గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన అధికారులని అభినందించారు. అదే స్ఫూర్తితో 2వ దశ కూడా నిర్వహించాలని కోరారు. జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. జనగణన చట్టం దీనికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు వివరించి వారి విశ్వాసం పొందాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వాడవాడల వేడుకలను ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. మహిళలు సహజ సిద్దమైన పూలతో ఇంటింటా బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమలతో గౌరమ్మను చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. గ్రామాల కూడళ్లు, ఆలయాల ప్రాంగణాలు, వేదికల వద్దకు ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మ ఆడతారు. రాత్రిపూట అందుబాటులో ఉన్న జలవనరుల్లో భక్తిగా నిమజ్జనం చేస్తారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మలతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మను కొలవడంతో ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక, ఆడబిడ్డల ఆత్మీయ వేడుక అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్లపాలెంలో జరిగిన యువజనోత్సవాలలో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో యువత పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ,
3: ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవేర్నెస్ అన్ని విధాలుగా పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అయినా, లేకపోతే రేపు ఐటీలో కావాల్సిన ఉద్యోగాలైనా, ఇవన్నింటినీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు

0: ఎదగాలి, దానికి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే విధంగా మనం పనిచేయాలని దీనిపైన ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా మా బాధ్యత అన్ని ఉంటాయి.
1: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి వద్ద సుమారు 115 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్ పాస్, సర్వీస్ రోడ్డు పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల దిగువ ట్రోపో ఆవరణలు ఉత్తర మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములకు వాతావరణ సూచనలు. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలు ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. పశ్చిమబంగాళస్య నందిగ్రామ రేజీనగర్ విధానసభాసనయోః భాజపేతి దళేన బృహత్ మతవ్యాప్త్యా విజయః సమధిగతః. తథైవ అసమ రాజ్యస్య సామరికదృష్ట్యా మహత్వపూర్ణే నగావ్ లోకసభాసనె భాజపా ప్రత్యాశీ దేవాశీష శర్మ విజయీ జాతః. తమిళనాడు రాజ్యే ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయస్య నేతృత్వే తమిళగవేత్రీ కషగం టీవీకే ఇతి దళేన ధారాపురం తథా మధురాంతకం ఇతి ద్వే అపి విధానసభాసనె విజిత్య నూతనః కీర్తిమానః స్థాపితః. అపరంచ పుదుచేరి రాజ్యస్య థట్టంచావడి ఆసనె ఏఐఎన్ఆర్సీ దళం స్వకీయం ఆసనం సురక్షితం కృతవత్. ఉపనిర్వాచన పరిణామేషు భాజపా ఎన్డీఏ గఠబంధనస్య ప్రచండం విజయం ప్రశంసయన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అవోచత్ యత్ ఏషః జనాదేశః సుశాసన నీతౌ దేశవాసీనాం అగాధ విశ్వాసం ప్రకటీకరోతి. అస్మిన్ నిర్వాచన చక్రే పశ్చిమ బంగాళస్య నందిగ్రామ రేజీనగర్ ఆసనయోః అసమస్య నగావ్ సంసదీయ క్షేత్రే చ భాజపా దళేన తమిళనాడు రాజ్యే తమిళ గవేత్రీ కషగం దళేన చ ఐతిహాసికః విజయః ప్రాప్తః. లోక సురక్షా చింతనాత్ పూర్వ నియమ నిషేధాత్ చ దిల్లీ ఆరక్షీ సంస్థయా జంతర మంతర క్షేత్రే ప్రస్తావితస్య ప్రదర్శనస్య అనుమతిః నైవ ప్రదత్తా. మహానగర్యాం దిల్ల్యాం సురక్షా వ్యవస్థా అత్యంతం కఠోరా వర్తతే. పంచచత్వారింశత్ మెట్రో స్థానకాని చ పిహితాని సంతి. రాష్ట్రీయ రాజధాన్యాం శాంతి వ్యవస్థాయాః రక్షార్థం దిల్లీ ఆరక్షి ప్రశాసనేన స్పష్టీకృతం యత్ విహితానాం సమయానాం అభావాత్ జంతర మంతర క్షేత్రే ప్రద

0: दर्शनस्य अनुमतिः प्रदातुं न शक्यते। क्षेत्रे अस्मिन् भारतीय नागरिक सुरक्षा संहितायाः 63-उत्तरैकशत नियमानुसारं निषेधाज्ञा प्रवृत्ता वर्तते। सुरक्षा कारणात् दिल्ली मेट्रो रेल विभागेन राजीव चौक केन्द्रीय सचिवालयं समेत्य 45 मेट्रो स्थानकानि पिहितानि। यातायात नियन्त्रण विभागेनापि मार्ग परिवर्तनस्य मार्गदर्शिका प्रकाशिता अस्ति। प्रशासनेन नागरिकान् प्रति सुगम गमनाय अग्रिम मार्ग निर्धारणस्य परामर्शः प्रकल्पितः। नवदिल्ल्यां महिला बाल विकास मंत्रालयस्य राष्ट्रिय शिखर सम्मेलनस्य समापन सत्रे भाषणं कुर्वन् प्रधानमंत्री श्री नरेन्द्र मोदी किशोरीनां स्वास्थ्याय, पोषणाय, सर्वांगीण विकासाय च विशेष ध्यानं दातुं समाहूतवान्। जन सहभागिता भावना वर्धनाय प्रधानमंत्री प्रोक्तवान् यत् आंगनवाड़ी केन्द्राणि केवलं प्रशासनिक संस्था न भूत्वा सामाजिक सहयोगस्य जीवंत केन्द्राणि भवेयुः। साक्षात्कारात् परं वार्ताहरान् संबोधयन् कांग्रेस दलस्य अध्यक्षः मल्लिकार्जुन खड़गे प्रोक्तवान् यत् विपक्ष नेतारः विशेष गहन संशोधन SIR इत्यस्य प्रक्रियायाः कथित विसंगतीनां विषये राष्ट्रपति महोदयां ज्ञापितवन्तः। तैरपि निर्वाचन यंत्राणां EVM प्रयोगं समाप्य मतपत्रैः एव निर्वाचन संपादनस्य याचना विहिता। मतदात्री सूच्यां सामूहिक आपत्तीनां रोधनाय निर्वाचन आयोगेन प्रपत्र 7 आवेदनस्य सीमा निर्धारिता। निर्वाचन आयोगेन सर्वेषां राज्यानां केन्द्रशासित प्रदेशानां च मुख्य निर्वाचन अधिकारिणः प्रति प्रेषित पत्रे स्पष्टीकृतं यत् प्रस्तावित आपत्ति अवधौ एकेन मतदात्रा अधिकमतेन 10 प्रपत्राणि एव प्रस्तौतुं शक्यन्ते। तथैव सतत नवीनीकरण काले प्रतिमासं केवलं 5 आवेदनानि स्वीक्रियन्ते। रांचीनगरे द्वितीय T20 प्रतिस्पर्धायां वेस्टइंडीज दलेन भारतं 6 कन्दुकावपातैः विजित्य श्रृंखला 1-1 इति समाकृता। तृतीया स्पर्धा श्वः इन्दौरनगरे भविष्यति इति वार्ताः।
1: आकाशवाणी निजामुबाद केंद्रम। ప్రసార వివరాలు FM 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ AR మొబైల్ యాప్లో ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం భక్తి గీతంతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పక్షవాతం రావడానికి గల కారణాలు జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ MR సుధీర్ బాబు గారు తెలియజేసే సూచనలు వింటారు. అనంతరం సినీ గీతాలు ప్రసారమవుతాయి. అనంతరం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రక్తపోటుకు కారణాలు జాగ్రత్తల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎన్ లింగం వర్ధన్ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం నిజామాబాద్ నగరంలోని శ్రీ చక్రంగూడి విశేషాలు వింటారు. రచన సమర్పణ శ్రీ ఎర్రంరాజ్ గారు, వ్యాఖ్యానం శ్రీ ఎర్రంరాజ్ గారు, శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. 9:15 హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:05 పూల సింగిడి బతుకమ్మ సందడి ఈ కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. 10:00 ఈరోజు ప్రపంచ మానసిక దినోత్సవం. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 11:00 మధ్యాహ్నం 12:10 12:40 1:20 శ్రోతలు వివిధ భారతి తెలుగు కార్యక్రమాన్ని

5:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:45 వినవచ్చు సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు. 6:30 ప్రసారమవుతుంది రంగస్థలి. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 వినవచ్చు జానపద సంగీత కార్యక్రమం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 వినవచ్చు స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 9:30 ప్రసారమయ్యే కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. అలాగే 11:00 ప్రసారమయ్యే హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలను కూడా శ్రోతలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిరులే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2026లో పాల్గొని వచ్చిన టీమిండియా సభ్యులతో నిన్న ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించి పోటీలో పాల్గొన్న వారిని అభినందిస్తూ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారిని కోరారు. తమ అనుభవాలను సూచనలను పంచుకోవడం ద్వారా దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తోడ్పడాలని వారిని ప్రోత్సహించారు. వారు నైపుణ్యాభివృద్ధికి రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: हमने अपने आप को भी टेक्नोलॉजी की दृष्टि से विश्व में जो नए नए बदलाव आ रहे हैं बदलाव की दृष्टि से अपने आप को ढालना पड़ता है. आपके पास क्या है कितनी डिग्रियां हैं उसका अपना महत्व है ही लेकिन आपको आता क्या है उसका जवाब है स्किल. जीवन में कोई न कोई स्किल होना चाहिए तब जाकर के आप काफी कॉन्ट्रीब्यूट कर सकते हैं.
0: కౌమార బాలికల ఆరోగ్యం పోషణ సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశువు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు ఆవిష్కరణలు ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు జిల్లా స్థాయిలో నగరపాలక మహానగర పాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన విజయాలపై నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందించి పార్టీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు.

0: పుదుచ్చేరిలోని తట్టం చావడిలో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎన్ఆర్సీని కూడా ప్రధానమంత్రి అభినందించారు. ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న పార్టీకి ఈ ప్రజా తీర్పు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి దేవ్ఘర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం రాధాకృష్ణన్ దేవ్ఘర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రతిపక్ష ఎంపీల బృందం నిన్న సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. సమావేశానంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకల గురించి తాము రాష్టపతికి తెలియజేశామని చెప్పారు. ఈవీఎంలను వెనక్కి తీసుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రాష్టపతి ఆధారాలు కోరుతున్నారని వాటిని తాము సమర్పిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్ లింక్కు లైసెన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ వైఖరిని మంత్రి విమర్శించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ స్టార్ లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే మూడు కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సులు పొందాయని తెలిపారు. ఫ్రేమ్వర్క్ ఖరారైన అనంతరం ప్రభుత్వం ఈ కంపెనీలకు ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన స్పెక్ట్రంను కేటాయిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేటి ఆధునిక యుగంలో జాతీయ భద్రతా నిర్వచనం పూర్తిగా మారిపోయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ రక్షణ కేవలం సాయుధ దళాల పరిమాణంపైనే కాకుండా రక్షణ రంగంలో సాధించే స్వయం సమృద్దిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాంపియన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని చెప్పారు. 2025-26లో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60% పైగా పెరుగుదలను సూచిస్తుందని పేర్కొన్నారు.
1: Our defense export financial year 2025-26 mein record 38,424 crore rupees tak pahunch chuka hai aur ye pichle financial year ki tulna mein approximately 60% aur iske sath badi ek achievement ye bhi hai ki is landmark milestone mein DPSUs ka contribution 54.84% hai aur private sector ka contribution 45.16% tak dekhne ko mila hai.
0: 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు బాలల న్యాయ కమిటీ యునిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకం మౌలిక సదుపాయాల అభివృద్దిని ప్రోత్సహిస్తూనే ఆ రాష్ట్ర సాంప్రదాయ సంస్కృతిని సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో శివ కుణాల్ వర్మ రచించిన అరుణాచల్ ది శాప్ రన్స్ పెరేనియల్ అనే 3 సంపుటాల పుస్తక శ్రేణి ఆవిష్కరణ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, వ్యూహాత్మక ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమన్ చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరపున సంజు శాంసన్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ రేపు ఇండోర్లో జరగనుంది. కేరళం, మాహే తమిళనాడు,

0: పాండిచ్చేరి కరైకాలంలో ఈరోజు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు మెరుపులు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాలలో ఈరోజు వేడి ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉమ్మడి విలువలు, ఆకాంక్షలు, చారిత్రక ఐక్యత ఆధారంగా రూపుదిద్దుకుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. అడిస్ అబాబాలో ఇథియోపియా విదేశాంగ మంత్రి గెడియాన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించినట్లు జయశంకర్ తెలిపారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాలు, సముద్రయానం, భద్రత, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు, బహుపక్ష సహకారాన్ని పటిష్టం చేయడం, భారత్ ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాంచీలో జరిగిన రెండవ T20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: నిమిషాలు దాటి 10 సెకండ్లు

ప్రభాత లహరి. విభిన్నాంశాల సమాహారం ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రభుత్వ గీతం, భక్తి గీతంతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పక్షవాతం రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించే సూచనలు వింటారు. అనంతరం సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రక్తపోటుకు కారణాలు, జాగ్రత్తల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: దేశభక్తిని చాటే ప్రభూత గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్ నడుగుల కామరా సైబాల్ గొర్రెద పుల్లా సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334. డాక్టర్ జే బలరాం జాదవ్.
3: ఎత్తు వంకర పళ్ళకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
3: డాక్టర్ జే బలరాం జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు ఇప్పుడు.
4: డైమండ్ షాప్,
7: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
4: రెడ్ బెడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
7: ఏకైక కంపెనీ షోరూమ్
4: డైమండ్ షాప్,
7: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
8: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
4: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్థాలజీ, ఫాకల్ సర్జన్,
8: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 8639345694.
8: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
4: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ఆర్

0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
3: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. వింటున్న శ్రోతలకి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలతో ఈ పాట.

0: అది బతుకమ్మ చిత్రంలోని పాట. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు.
1: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో అలరారుతున్న శ్రీ చక్రంగుడి విశేషాలు ప్రసారమవుతాయి.

0: కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.
0: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 7:30. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ప్రొవిడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పక్షవాతం రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు తెలియజేసే సూచనలు వింటారు ఇప్పుడు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
0: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది
0: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజిషియన్ నిజామాబాద్ అండి. ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామన్, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి ఒక కాలు అనేది బలం తక్కువ అయిపోయి పడిపోతుంది. సో వాళ్ళ జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకు రక్తం అనేది పోయలేదు అనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏళ్ళు 40 ఏళ్ళు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏళ్ళ వాళ్ళకి 30 ఏళ్ళ వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికైనా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా, అంటే తదనంతర, అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు, అంటే స్మోకింగ్ చేయడం కానీ, అంటే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడీ కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు, మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళతో నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి

చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ చేయకుండా విత్ఇన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు. సో అక్కడ నుంచి 4.5 గంటల లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత గడియలు అంటే అందరికి తెలుసుంటుంది, అదే గడియలు వీటికి. 4.5 గంటల లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడున్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్ని చూసే చెప్తాం, కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు. అది 4.5 గంటల లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం ఇట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే, దగ్గరలో ఉన్న హాస్పిటల్. అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం, ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటల్లో కనుక మీరు కనుక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్ గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక వారం రోజుల్లో, ఒక 3 రోజులు వారం రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్ని అంటే ఏజ్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయింది అని బట్టి, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజెక్షన్ అది. అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కనుక ఆ గడియలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి, గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాకపోతే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు, ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో, లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు. జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి, వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి, తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండకూడదు, అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం, వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడ కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్, అంటే అదే పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి, అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్ చూస్తున్న వాటిలో ఇవి ఏమీ ఉండవు, కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు చొప్పున కాలుస్తూ ఉన్నారు, మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి, అవి తగ్గించడం కాదు పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు, ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు, దాని వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేవి మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా, అదే పక్షవాతమే కాకుండా, ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది, గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసనం ఉన్న వాళ్ళకి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని, మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూత అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు చేతుల్లో, కాలు తీస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి, కొందరికి మాట వంకర పోతుంది. మీరు వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తుత్తర తుత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తుత్తర తుత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనే లక్షణం. ఇంకొకటి, కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్ గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అదే నడిచే వాళ్ళు ఒక సైడ్కి ఎడమ వైపుకి కానీ కుడి వైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్ లో అంటే మీరు ఒక గంట ముందు చూస్తుంటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడి వైపు కానీ ఎడమ వైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్ గా జరుగుతుంది అనమాట, మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికి ఆయనకి ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటది అనమాట. పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయినచ్చు కూడా, అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే రెండు చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహకి కింద పడిపోయి నాలుగు కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు గమనించాలి. ఇలాంటివి గమనించి వాళ్ళకు వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఏమైనా చేయడానికి మాకు కానీ మీకు కానీ ఆస్కారం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించుకోండి. టైం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి చూసిన వెంటనే మీరు తీసుకురావాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది 4.5 గంట అని చాలా అమృత గడియాలండి. అవి తీసుకొని వస్తే ఏమైనా చేయడానికి ఆయనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పక్షవాతం అనే దానికి మనకు కారణాలు ఎక్కువ మందిలో చూసేది షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కనీసం రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి, గోళీలు ఉంటే గోళీలు, కొందరికి కంట్రోల్ అయిపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి, అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక రోజులో 3 పూట్ల తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్ల తినచ్చు, కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తిని 5 పూట్లు తినచ్చు కానీ కొద్ది కొద్దిగా తినాలి. ప్లస్ దీంతోపాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటిదంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే ఒకటి వయస్సు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి రోజుకి, అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్ అంటే నరాల బలహీనత కానీ లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం, గుండెకి జరిగితే హార్ట్ అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 గ్రామ్స్ అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం. కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగా, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిని తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే
చాలా మెయిన్ ఉంటుంది. బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటా ఉంటే ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల ప్లస్

0: టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ కానీ లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మాక్సిమం రాకపోవచ్చు కూడా. ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు, ఈవెన్ హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో ఇలాంటివి మీ సైడ్ నుంచి చేసుకోవాలి. దాంతోపాటు మేము ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వాడితే సరిపోదు. సో నేను చెప్పినటువన్నీ కొద్దిగా తప్పకుండా పాటించి, ప్లస్ ఎవరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ హెల్త్ మీరు కాపాడుకోవాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదు. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. మీరు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పక్షపాతం రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ MR సుధీర్ బాబు గారు తెలియజేసిన సూచనలు విన్నారు. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి సినీ గీతాలు.

ఈరోజు జాతీయ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా సమాచారాన్ని చేరవేస్తూ మూలస్తంభంగా నిలిచి మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని సైతం అనుసంధానం చేస్తూ కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ తపాలా శాఖ అద్వితీయ సేవల్ని గుర్తిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 10వ తేదీని భారతీయ తపాలా దినోత్సవంగా నేషనల్ పోస్టల్ డేగా అధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పోస్టాఫీసుల నెట్వర్క్ కలిగిన ఏకైక దేశంగా భారత్ రికార్డును సృష్టించింది. అది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉండడం విశేషం. కేవలం ఉత్తరాల చేరవేతలోనే కాకుండా పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, మనీ ఆర్డర్స్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల ద్వారా గ్రామీణ భారతంలో ఆర్థిక సమ్మిళిత తత్వాన్ని సాధించడంలో తపాలా శాఖ ముందంజలో ఉంది. స్పీడ్ పోస్టులు, పొదుపు పథకాలతో భారత తపాలా శాఖ కీలక పాత్రను పోషిస్తోంది. భారతీయుల్లో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా తపాలాతో ముడిపడి ఉన్నాయి. శుభలేఖలు అందించినా, చేదు వార్తలైనా, ఒకరికి ఉపాధిని అందించే వార్తను మోసుకొచ్చినా, ఒకరి చేతికి డబ్బును అందించినా, ఒకరి ప్రేమకు వారధిగా, ఒక కుటుంబానికి సారథిగా క్షేమ సమాచారాలతో అనునిత్యం అందరి జీవితాల్లో మమేకమైపోయింది. ఎందరికో జ్ఞాపకాల ముద్ర వేసింది, ఎందరికో ఎదురుచూపుల గమ్యమైంది. పోస్ట్ పోస్ట్ అన్న పదం వినగానే ఆతృతగా పరిగెత్తిన క్షణాల సాక్ష్యమైంది. ఆధునిక టెక్నాలజీలతో ముందుకు సాగుతున్న అలనాటి మీటి తీపి జ్ఞాపకమైంది తపాలా. ఇప్పుడు ఓ పాట విందాము.

0: పోస్ట్మ్యాన్ చిత్రంలోని పాట విన్నారు. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: రోజువారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి,
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోని పాట ఇప్పుడు విందాం.

చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభ ముహూర్తానా

0: నిలయంలో సమయం 8 గంటలు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రక్తపోటుకు కారణాలు, జాగ్రత్తల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎన్ లింగవర్ధన్ గారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు, మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
1: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో గుండె వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. సహజంగా గుండెకొచ్చే వ్యాధులకి రక్తపోటు కూడా ఒక కారణం అని చెబుతారు. అంటే ఆరోగ్యవంతుడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం గుండె కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. మనిషిలో రక్తపోటు పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నమాట. అసలు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది, ఏ వయసులో వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, ఏం చేయకపోతే వస్తుంది, ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
2: రక్తపోటు అనేది మనకు సర్వసాధారణమైన జబ్బు. ఆల్మోస్ట్ 100లో కనీసం 30-40% మందికి ఉండే జబ్బు ఒక వయసు వచ్చిన తర్వాత. సో రక్తపోటు, మీరు అన్నట్టుగానే రక్తపోటు అనేది ఏంటంటే ఏజ్లోనే మొదలు కావచ్చు. ఖచ్చితంగా 50 ఏళ్లలోనే రక్తపోటు వస్తుంది, 20 ఏళ్లలో ఉండకపోవచ్చు, 25 ఏళ్ల వాళ్ళకు ఉండకపోవచ్చు అన్నట్టుగా లేదు. సో ఈ రక్తపోటులో కూడా రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే మెయిన్గా ప్రైమరీ హైపర్టెన్షన్ అంటాం. అంటే ఇది ఏ కారణం లేకుండా మనకు కొన్ని జన్యు రకమైన కారణాలు లేకపోతే వయసు రీత్యాను ఓవర్ టైం వస్తుంది అన్నట్టు. అంటే వేరే ఏ ఆర్గాన్ అనేది వేరే ఏ అవయవాలు డ్యామేజ్ కాకుండా వచ్చే రక్తపోటు అన్నట్టు. రెండో రకం ఏంటంటే సెకండరీ హైపర్టెన్షన్ అంటాం. దీనికి పలు కారణాలు ఉంటాయి. సెకండరీ హైపర్టెన్షన్ అంటే మనం శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల వాళ్ళు కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ బీపీ రావడం అనేది. అందులో ప్రధానమైనది ఏంటంటే కిడ్నీల డ్యామేజ్ వల్ల. మనం చాలా మందికి చూస్తుంటాము కిడ్నీ సమస్య మొదలు కాకుండా ముందు కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని నెలల ముందు అలా ఫస్ట్ బీపీ డిటెక్ట్ అవ్వడము, మళ్ళీ మనం టెస్ట్లు చేసుకుంటుంటే కిడ్నీ సమస్య ఉన్నట్టు బయటపడడం, ఇది కిడ్నీల వల్ల వచ్చే బీపీ. అందులో కూడా ఏంటంటే కిడ్నీలో ప్యారెంకమ అంటే కిడ్నీ మెయిన్ భాగము, దానికి సప్లై చేసే రక్తనాళము, ఈ రెండిట్లలో ఏవైనా అబ్నార్మాలిటీ ఉన్నా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: అంటే కిడ్నీ ఫెయిల్ అంటే కిడ్నీ చెడిపోవడం మూలంగా బీపీ వచ్చే అవకాశం
2: ఖచ్చితంగా ఉంటుంది. మనం అందుకే కిడ్నీలో జబ్బు ఉన్న చాలా మందిలో ఆల్మోస్ట్ 100-90% మందిలో బీపీ చూస్తాం అన్నట్టు. అలాగే అది కాకుండా ఇంకోటి ఏంటంటే హార్మోనల్ బీపీస్ అని అంటాం. అంటే శరీరంలో కొన్ని రకమైన హార్మోన్లు సెక్రెట్ చేసే కొన్ని రకమైన గడ్డలున్నా కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో అదన్నట్టు. ఇది కాకుండా ఇంకా వయసు రీత్యా వచ్చే బీపీని జనరల్ గా ప్రైమరీ హైపర్ టెన్షన్ అంట. మనం జనరల్ హైపర్ టెన్షన్ అనేది దాన్ని అన్నట్టు. ఇది ఏ వయసు నుంచి స్టార్ట్ కావచ్చు అన్నట్టు, అంటే ఏ వయసు నుంచి అన్నా స్టార్ట్ కావచ్చు. ఆల్మోస్ట్ 30లో 30

0: ఇట్లా కొంతమందిలోనే ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందిలో సింప్టమ్స్ ఏమి లేకుండానే ఉంటుంది. సో బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్. దాన్ని మనం ఎంత ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి, ఎంత ప్రాపర్గా ట్రీట్ చేసి, ఎంత ప్రొలాంగ్డ్గా మనం బీపీ అనేది నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే బీపీ తాలూకా జరిగే డ్యామేజ్ను మనం అంతవరకు
1: అరికట్టవచ్చు. ఆహార నియమాలు ప్రభావితం చేస్తాయా బీపీని?
0: ఖచ్చితంగా ఖచ్చితంగా. మన బీపీలో ఏంటంటే ఆహార నియమాలు ప్లస్ మన లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా బీపీకి కారణాలై ఉండే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు ఏంటంటే, మనము మన ఇండియన్ డైట్స్లో జనరల్గా ఉప్పు సాల్ట్ అనేది బాగా ఎక్కువగా
1: వాడుతుంటాం.
0: సాల్ట్ ఒక మోతాదుకు మించి వాడడం అనేది కొంచెం బీపీకి, ఇది దీని వల్లనే బీపీ వస్తుందని కాదు, కానీ బీపీ పెరగడానికి ఇది ఒక కారణం
1: అవుతుంది.
0: అలాగే కొంచెము మనం అన్హెల్దీ డైట్, రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోవడము, దీని వల్ల కూడా కొంచెం బీపీ అనేది దీని వల్ల ఒక 5-10 అలా పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీని వల్లనే బీపీ వస్తుందని కనుక ఇది కూడా ఒక అడిటివ్ ఫ్యాక్టర్ అన్నట్టు, ఇది కూడా ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అట్లనే మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, స్ట్రెస్ఫుల్ జాబ్, మోర్ రిస్కీ జాబ్, లాంగ్ నైట్ షిఫ్ట్స్, ఇట్లాంటి కారణాల వల్ల కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు.
1: ఈ బీపీలో రకాలు ఏమైనా ఉంటాయా?
0: అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బీపీలో 2 రకాలు ఉంటాయి అన్నట్టు. అది ప్రైమరీ అనేది, సెకండరీ హైపర్టెన్షన్ అని ఉంటుంది. సో బీపీలో స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే 140-160 మనం స్టేజ్ 1 అని, ఎబో 160 ఉంటే స్టేజ్ 2 అని ఇట్లా డివైడ్ చేస్తాం జనరల్గా. ఆ స్టేజెస్తో పెద్దగా సంబంధం లేదు. దానికి ఏంటంటే ఏ రకమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎన్ని రకాల గోళీలతో మొదలు పెట్టాలి బీపీ ట్రీట్మెంట్ అనే దానికి ఈ స్టేజెస్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా మనకు 140-160 లోపల ఉంటే సింగిల్ టాబ్లెట్ తోటి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయడం 160 ఎబోనే వస్తుంది ఫస్ట్ టైం డిటెక్ట్ అయినప్పుడు, ఆర్ కాన్స్టెంట్ గా 170-180 ఉంటుంది అంటే 2 రకాల గోళీలు, అంటే 2 వివిధ రకాలుగా బీపీ తగ్గించే గోళీల కాంబినేషన్ తో స్టార్ట్ చేస్తాము. 2 స్టార్ట్ చేసినా కూడా కొంతమందికి 2 గోళీల పైన కూడా 160-180 ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు అప్పుడప్పుడు 3 గోళీలు పెట్టాల్సిన అవకాశం ఉండొచ్చు. అట్లా పెట్టుకుని ఈ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే కారణాలతో ఏమన్నా బీపీ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ బీపీ అనేది ఏంటంటే, మనం ఎప్పుడు హాస్పిటల్కి వచ్చి బీపీ చెక్ చేసుకున్నా కొంచెం ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే అది వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి కొంచెం ఎక్కువ బీపీ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల. సో అందుకే మనం ఎప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటికాడ రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. మనకి ఇంటికాడ మనం రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు చెక్ చేసే బీపీ అవర్ ఒరిజినల్ బీపీ, అది మన నిజమైన బీపీ అన్నట్టు. సో ఆ బీపీ కూడా ఎక్కువ వస్తుందంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మందులు పెట్టుకోవడం మంచిది అన్నట్టు.
1: ఒకవేళ బీపీని కనుక మనం అరికట్టకపోతే, నియంత్రించుకోకపోతే శరీరంలో జరిగే మార్పులు ఏముంటాయి?
0: బీపీ అనేది ఏంటంటే, ఇది చాలా జబ్బులకి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందులో ప్రధానమైనది ఏంటంటే గుండె స్ట్రోక్, హార్ట్అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్, దాన్ని సివి అని అంటాం అన్నట్టు. బ్రెయిన్ స్ట్రోక్కి పారాలసిస్ కానీ, కొన్ని రకాల బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి వచ్చే స్ట్రోక్స్కి, ప్లస్ కిడ్నీల జబ్బులకి, ప్లస్ ఏంటంటే మనకు రెటినోపతి అని అంటాం, హైపర్టెన్సివ్ రెటినోపతి, అంటే కళ్ళల్లో లోపల రెటినాలో ఉండే చిన్న చిన్న రక్తనాలలో ఈ బీపీ ఎక్కువడం వల్ల వచ్చే మార్పులు, ఇవన్నీ బీపీ వల్ల జరిగే అనర్థాలు పరిణామాలు. సో వీటిని ఏంటంటే, మనము బీపీని ప్రాపర్ గా మనము 140 కింద మెయింటైన్ చేస్తే, సిస్టోలిక్ ని డయాస్టోలిక్ అనే బీపీ ఉంటుంది, 90 కింద మెయింటైన్ చేస్తే ఈ జరిగే డ్యామేజ్లను మనం అరికట్టచ్చు.
1: డాక్టర్ గారు, ఈ బీపీ వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
0: ఉంటుందండి ఖచ్చితంగా. ఒక 5-10% మందికి వాళ్ళకున్న జెనెటిక్ బిల్డప్ వల్ల, అంటే దాని జెనెటిక్ అంటే మన జెనెటిక్ వల్ల, డిఎన్ఏ వల్ల కొంతమంది వంశ పారంపర్యంగా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: అంటే తల్లికి కానీ తండ్రి కానీ
0: ఉండే అవకాశం ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా, కానీ అది ఒక 5-10% మందికి, అంటే 100 మందికి బీపీ ఉంటే 5-10% మందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది.
1: అంటే ఒక మనిషి జీవిత కాలంలో బీపీ రాకుండా బ్రతకడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
0: అదే మన చేతిలో ఉన్న జాగ్రత్తలు అయితే ఇవే అండి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానితో పాటు ఏంటంటే ఈ స్ట్రెస్సెస్ అవాయిడ్ చేసుకోవడము, ఫుడ్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కొంతవరకు మనం అరికట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి, ఈ హై సాల్టెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవడము, ఆ ఫ్రూట్ కంటెంట్ అంటే మనము తినే ఆహారంలో తాజా పండ్లు ఉండేటట్టుగా చేసుకోవడం, ఇవన్నీ అనేది ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నట్టు. బీపీ
1: సమతుల ఆహారం,
0: సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. బ్యాలెన్స్డ్ డైట్ అంటాం మనం,
1: బ్యాలెన్స్డ్
0: డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు బీపీ అనేది రాకుండా వచ్చినా కంట్రోల్ ఉంచుకునేటట్టుగా చేయడం. ఈ బీపీ అనేది ఏంటంటే, ఒకటే కారణంతో దీంతో బీపీ వస్తుందని చెప్పలేము, ఇది మల్టీ డైమెన్షనల్ అన్నట్టు. వివిధ వివిధ కారణాలు దాని నిష్పత్తుల్లో పనిచేయడం వల్ల బీపీ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ వివిధ కారణాలను మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని తగ్గించుకుంటే మనం బీపీని కంట్రోల్ ఉంచుకోవచ్చు, ఆ రాకుండా చేసుకోవచ్చు.

0: చెప్పచ్చు. డాక్టర్ గారు మరో విషయం ఏంటంటే, ఒక కొద్ది మందికి కోపిష్టిగా ఉంటారు, ఏది మాట్లాడిన కొంచెం కోపంగానే మాట్లాడతారు, అంటే అది బీపీకి సంకేతమా లేదా సహజ సిద్ధమైనటువంటి అలవాటు ఆ వ్యక్తికి అది?
1: అట్లా ఏం లేదండి, అంటే కోపంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు బీపీ ఎక్కువ ఉండాలని ఏం లేదు, కానీ ఆ ఏదైతే ఎమోషనల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ ఈ అరవడము కోపంగా ఉన్నప్పుడు కొంచెం జనరల్ గానే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.
0: ఆ క్షణంలో మాత్రం పెరిగే అవకాశం
1: పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు స్ట్రెస్ గా తీసుకోవడం వల్లనో, ఆ స్ట్రెస్ ను బస్ట్ అవుట్ కావడానికి వాళ్ళు అరవడం అనేది అలా చేస్తుండొచ్చు. ఆ టైంలో కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది, కానీ అట్లున్న వాళ్ళందరిలో బీపీ ఉంటుందని కాదు, లేకపోతే అట్లా ఆ అరవడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది, అరవకపోవడం వల్ల బీపీ తక్కువ అవుతుంది అనేది కాదు. ఆ టైంలో బీపీ కొంచెం చేంజెస్ ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, అది కాకపోతే బీపీకి లక్షణం కాదు, అది లక్షణం కాదు. వాళ్ళు నార్మల్ కూడా ఉండొచ్చు బీపీ.
0: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా బీపీలో రెండు రకాలు అనుకుంటున్నాం, ఇందులో ఏది ప్రమాదకరమైంది, అంటే అతి ప్రమాదకరమైనటువంటి బీపీ ఏది, ఇది ఇందులో లో బీపీయా హై బీపీయా?
1: జనరల్గా మనము మాట్లాడుకునేది బీపీ అనేది ఏంటంటే, హైపర్ టెన్షన్ అనేది అంటే ఏంటంటే హై బీపీ, అంటే మనకు అర్థమయ్యే టర్మ్స్ లో చెప్పాలంటే హై బీపీ. హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా
0: ఉండటం,
1: 140/90 కంటే ఎక్కువ ఉండడాన్ని బీపీ అని అంటాం మనం జనరల్ టర్మ్స్ లో మాట్లాడుకున్నాం, దాన్ని హై బీపీ అంటాం. యాక్చువల్ మెడికల్ టైంలో చెప్పాలంటే హైపర్ టెన్షన్. లో బీపీ అనేది యాక్చువల్ గా ఏం జబ్బేం కాదండి, అది లో బీపీ అనేది అంటే సాధారణం కంటే బీపీ లో ఉంటుందంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంతేగాని అది జబ్బులకు కాదు. ఇప్పుడు అదే హైపర్ టెన్షన్, బీపీ అనేది అది రెగ్యులర్ గా ఉంటుంది. ఇంకా ఒకసారి మొదలైందంటే జనరల్ గా మనం వాళ్ళు హైపర్ టెన్సివ్, వీళ్ళకి బీపీ ఎక్కువ ఉంది అన్నట్టు అట్లా లేబుల్ చేస్తుంటాం. లో బీపీ అనేది ఆ రోజు కారణాలు, ఆ సిచ్యువేషన్ కారణాలు, లేకపోతే ఆ పరిస్థితుల కారణాల వల్లనే ఉండదు చ్చు, కానీ అది ఒక జబ్బు లాగా కాదు. లో బీపీ అనేది
0: తాత్కాలికమైంది,
1: తాత్కాలికమైంది. కొన్నిసార్లు ఏంటంటే మనకు కొన్ని ఆర్గాన్ డ్యామేజెస్ ఉన్నప్పుడు, కొన్ని రకాల కారణాలు ఉన్నప్పుడు, ఆర్ డిహైడ్రేషన్ అయినప్పుడు, లేదంటే ఏదన్నా హార్ట్ ఫెయిల్యూర్స్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళలో కొంచెం లో బీపీ ఉంటుంది. వాళ్ళలో కొంచెం లో బీపీ లోవర్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ లోవర్ సైడ్ ఉంటే అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్ కారణాలు ఉండొచ్చు, కొన్ని వేరే కారణాలు ఉండొచ్చు. అట్లా లోగా కాన్స్టెంట్ గా వస్తుందంటే ఖచ్చితంగా దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి ఎందుకు బీపీ లో వస్తుందని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
0: సాధారణంగా చూస్తుండగానే ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తికి అలా చెమటలు పట్టడం, అతను మౌనంగా ఉండిపోవటం, ఒళ్ళంతా చెమట పట్టి నీళ్లు గారటం, ఇవన్నీ లో బీపీకి లక్షణాలు అవుతాయా?
1: ఖచ్చితంగా అండి. అంటే బీపీ తగ్గినా, కొన్నిసార్లు షుగర్ తగ్గినా కూడా మన సిస్టమ్ ఏం చేస్తుంది అంటే దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అట్లా యాక్టివేట్ అయినప్పుడు ఇట్లా స్వెట్టింగ్ అనడము, ఇవన్నీ హార్ట్ రేట్ పెరగడం, ఇవన్నీ ఒక దానికి బీపీని పెంచుకోవడానికి శరీరం చేసే ప్రయత్నాలు అన్నట్టు. అట్లా అంటే సైలెంట్ గా కూర్చున్న, తను ఏం వర్క్ చేయకుండా ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా స్వెట్టింగ్ వస్తుంది అంటే దానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. అందులో ఈ బీపీ తగ్గడము, అరొకొకసారి పెరగడం కూడా కారణాలు అయి ఉండొచ్చు. సో అట్లా అనిపించినప్పుడు కంపల్సరీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. అంటే ఏ కారణంతో అట్లయింది, దానికి మనకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఏ కారణాలు ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఏమైనా ప్రమాదకరమైన కారణమై ఉండొచ్చు అని ఖచ్చితంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
0: బాగుంది డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు రక్తపోటు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, రాకుండా మనం ఏం చేయొచ్చు, వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: మీరు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రక్తపోటుకు కారణాలు, జాగ్రత్తల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి

ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మనిషి జీవితం క్షణభంగురం అని అంటారు. లిప్తకాలం కూడా లేని ఈ జీవితాన్ని అనవసరమైన ఆలోచనలతో, స్వార్థపూరిత రాగద్వేషాలతో కష్టతరం చేసుకుంటూ ఉంటారు. మానవ జీవితంలోని సమస్యలన్నింటి పరిష్కారానికి, మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఆలయాల దర్శనమని పెద్దలు చెబుతారు. అందుకే మీ అందరికీ ఆలయ దర్శన పుణ్యఫలాన్ని అందించడానికి ఈ మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కలియుగానికి అధిష్టాన దైవం, అధినాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. వెంకట అనగా పాపాల్ని సంహరించువాడని ప్రతీతి. కేవలం దర్శన మాత్రం చేత భక్తుల సర్వాభిష్టాల్ని నెరవేర్చే కలియుగ వరదుడు శ్రీనివాసుడు. సప్త గిరులపై భక్త మందారుడై కోనేటి రాయుడు ఆవిష్కారమయ్యాడు. తమ సమక్షంలోనే, తమ నిలవుల్లోనే స్వామిని సులభ సాధ్యంగా ఆరాధించుకోవడానికి భక్తులు స్వామి ఆలయాన్ని నిర్మింపజేసుకుంటున్నారు. ఆ పరంపరలో సాకారమైన శ్రీవారి దివ్య సన్నిధి నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో విరాజిల్లుతోంది శ్రీ చక్రం గుడి. ఈ ఆలయ విశేషాల్ని ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. రండి.

0: వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. భూలోక వైకుంఠమే వెంకటాద్రి. వెంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుడే సప్తగిరీషుడు. ఆ స్వామిని దర్శిస్తే చాలు, ఇహపర సౌఖ్యాలకు లోటు ఉండదు. ఆ స్వామి ఎక్కడ వేంచేస్తే అదే భక్తుల పాలిట తిరుమల. నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి శ్రీ చక్రంగుడి రమణీయ ఆధ్యాత్మిక లోగిలిగా అలరారుతోంది. అశేష భక్త జనుల పాలిట విశేష ఆధ్యాత్మిక కేంద్రంగా వినతికెక్కింది.
1: స్థానిక బ్రహ్మపురి కాలనీలో కిక్కిరిసిన గృహ సముదాయాల మధ్య ఇరుకుగా కనిపించిన ఈ ఆలయ ప్రధాన ప్రాంగణంలోకి అడుగిడిన మరుక్షణం విశాలమైన ప్రాంగణం, మండపాలు, ఆలయ గోపురం, ఉపాలయాలు అన్నీ కూడా మనలో గల ఆధ్యాత్మిక భావనల్ని విఘ్నీకృతం చేస్తాయి. ఇంకా ఆలయ శిఖరంపై శంకుచక్రాలు దృశ్యమానమవుతాయి.
0: శ్రీ చక్రంగుడి నిజామాబాద్ పట్టణంలో అతి పురాతనమైన ఆలయం. ఇది 1675 సంవత్సరంలో శ్రీ కందాలయ చక్రమాచార్యులు అనే భక్తుడికి శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ తనను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం దేవాలయాన్ని నిర్మించమని చెప్పారట. అప్పుడు స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేశారట. ఈ క్షేత్రాన్ని చక్రమాచార్యులు నిర్మింపజేశారు కాబట్టి వారి పేరుతో శ్రీ చక్రం గుడిగా పిలువబడుతోంది.

0: జగదేక సమ్మోహన ఆకృతిలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా అలమేలు మంగపతి అద్భుత సౌందర్యంతో ప్రకటితమవుతున్నాడు. గర్భాలయంలో జగదేక సమ్మోహనమూర్తి అయిన వెంకటనాథుడు వైభవోపేతంగా దర్శనమిస్తాడు. సంపూర్ణంగా పుష్పాలంకార శోభితంగా స్వామి పుష్పహాసునిగా ప్రకటితమవుతాడు. కటి వరద అభయ హస్తాలతో స్వామి మనోహర సన్మంగళమూర్తిగా తేజరిల్లుతాడు.
1: వెంకటేశ్వరుని జగన్మోహన తత్వం, జగదీశ్వర తత్వం యుగ యుగాలుగా ప్రశస్తిని వహించింది. జగన్నాథునిగా స్వామి తన లీలా వైభవాన్ని సమస్త భువనమంతా వ్యాపింపజేశాడు. కలియుగ మహాప్రభువైన వెంకటేశ్వర స్వామిని అర్చావతార మూర్తిగా, ఆనంద నిలయునిగా భక్తులు సేవించుకుంటూ తరిస్తున్నారు.

0: స్తంభాల ప్రత్యేక మండపం కానవస్తుంది. ఈ మండపం పైకప్పు శ్రీచక్రం ఆకృతిలో దృశ్యమానమవుతుంది.
1: ఇంకా ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఎదురుగా ఆలయ ఆవరణలు గరుడ స్తంభం, దానికి ఆనుకొని గరుడాల్వార్ ప్రత్యేక సన్నిధి, దాని ప్రక్కనే శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రత్యేక సన్నిధి నెలకొని ఉన్నాయి.
0: శ్రీచక్రం గుడి ఆహ్లాదకర పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లే వాతావరణంలో నెలకొని ఉంది. ఈ సన్నిధిలోనే శ్రీ లక్ష్మీదేవి, గోదాదేవి అమ్మవార్లు ప్రత్యేక సన్నిధిలో అమరి ఉన్నారు. ఉభయ దేవేరుల దివ్య సన్నిధానాలలో ప్రతి శుక్రవారం విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. ఆండాల్ నిలయంలో ధనుర్మాస ఉత్సవం విశిష్టవంతంగా కొనసాగుతుంది.
1: శ్రీనివాసుడు తన హృదయ కమలంలో లక్ష్మీదేవిని నిలుపుకొని శ్రీధరుడయ్యాడు, శ్రీపతయ్యాడు, శ్రీ విభువుడయ్యాడు. శ్రీవారి వైభవానికి ప్రత్యక్ష కారణం శ్రీ మహాలక్ష్మీదేవే. స్వామి వైభవం వెలిగిపోవడానికి స్వామి లక్ష్మీపతి కావడమే. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ లక్ష్మీదేవి ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. సిరుల తల్లి పుష్పాలంకరణతో దివి నుంచి భూమికి దిగివచ్చిన శ్రేయదేవిగా తేజరిల్లుతుంది. మానవ జీవితం సార్థకంగా, క్షేమకరంగా, శుభదాయకంగా సాగిపోవడానికి కావలసిన వనరులన్నీ ఈ తల్లి వల్లే మనకు సిద్ధిస్తాయి.

అదే సన్నిధానంలో మరోవైపు అంటే ఎడమవైపున గోదాదేవి దివ్య సన్నిధానం అలరారుతోంది. సకల అలంకార శోభితంగా దివ్య కాంతుల్ని వెదజల్లుతూ గోదమ్మ గర్భాలయంలో దర్శనమిస్తుంది. విష్ణు చిత్తాత్మజ గోదాదేవి నిష్కలంక భక్తికి నిదర్శనం. నిష్కలంక భక్తి మార్గం చేత ముక్తిని సులభంగా పొందవచ్చని శ్రీ రంగనాయకి నిరూపించింది. ధనుర్మాసంలో గోదాదేవి సన్నిధానంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. భోగి పర్వదినం నాడు గోదా రంగనాథుల తిరుకల్యాణ వేడుకను కడు రమణీయంగా నిర్వహిస్తారు.

0: గర్భాలయం చుట్టూ దశావతారాలను చెక్కడం లేదా ప్రతిష్ఠించడం అనేది ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయ ఆలయ వాస్తుశిల్పంలో ఒక విశిష్టమైన ప్రక్రియ. నిజామాబాద్ నగరంలోని శ్రీ చక్రంగుడిలో కూడా ఆలయ గర్భాలయం చుట్టూ ఉండే గోడలపై మరియు ద్వారాలపై శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలు, పౌరాణిక ఘట్టాలు అద్భుతంగా చెక్కబడ్డాయి.
1: సాధారణంగా ఆలయాలలో గర్భాలయం చుట్టూ దశావతారాలను అమర్చడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం మరియు విశేషం ఏమిటంటే, భక్తులు గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో భగవంతుని లీలలను స్మరించుకోవడానికి ఈ అవతార రూపాలను గోడలపై నిర్మిస్తారు. ప్రదక్షిణ పూర్తయ్యేసరికి సృష్టి పరిణామ క్రమాన్ని, అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. గర్భగుడి చుట్టూ ఉండే దశావతారాల క్రమం మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బలరామ, కల్కి. జీవ పరిణామ క్రమాన్ని మరియు మానవుడి ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచిస్తుంది.

0: నిత్య కళ్యాణం పచ్చతోరణమై భాసిల్లే శ్రీ చక్రంగుడి భక్తజన సందోహంతో నిత్యం కలకలలాడుతోంది. ఈ ఆలయంలో విశేష పర్వదినాలలో ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతాన్ని భక్తులు సామూహికంగా నిర్వహించుకుంటారు.
1: విశేష పర్వదినాలలో ధనుర్మాసంలో ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. సామూహికంగా కలశ సహితంగా నిర్వహించే ఈ వ్రత విధానం ఆచరణ వల్ల సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ వెంకటేశ్వరుని అర్చించడానికి సేవించడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ పరంపరలోనిది వ్రతాచరణ కూడా. భక్తులు స్వామి సన్నిధికి చేరుకొని వేదమంత్ర సహితంగా ఈ వ్రతాచరణ నిర్వహిస్తారు.

అలాగే ఈ ఆలయంలో స్వామివారికి ప్రతి ఏటా 2 సార్లు అంటే దసరా నవరాత్రుల్లో మరియు సంక్రాంతి పండుగకు ముందు ధనుర్మాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించి భక్తుల్ని తరింపజేస్తారు. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించిన దేవస్థానంగా శ్రీ చక్రం గుడి ప్రఖ్యాతిగాంచింది. సుమారు 1975-76 సంవత్సరం నుండి ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది.

ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు 120 సంవత్సరాల క్రితం శ్రీమాన్ ఉభయ వేదాంత శ్రీ కందాలయ నారాయణాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఎంతో మహాత్మ్యం కలిగి భక్తుల పాలిట కొంగు బంగారమై జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నారు.

0: ఇంకా ఈ క్షేత్రం యొక్క ప్రాంగణంలో రామానుజాచార్యుల విగ్రహం కూడా కానవస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్టకు శ్రీవైష్ణవ సంప్రదాయంలో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ రామానుజులు ఆచార్యులుగా అంటే గురువుగా పరిగణించబడతారు. ప్రతి ఉత్సవంలోనూ స్వామివారితో పాటు ఇక్కడ రామానుజుల వారికి కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
1: ఇక ఈ ఆలయ స్థల పురాణం, విశిష్టత, ఇక్కడ జరిగే నిత్య పూజలు మరియు ఆయా పర్వదినాలలో జరిగే ఉత్సవాల గురించి ఇక్కడ స్వామివారిని సేవించుకుంటున్న కొంతమంది అర్చక వర్యుల మాటల్లో విందాం.
2: జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారాం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. నిజామాబాద్ పట్టణంలోని స్థానిక బ్రహ్మపురి వీధిలో సుమారు 120 సంవత్సరాల క్రితం ఉభయ వేదాంత శ్రీమాన్ కందాలయ నారాయణాచార్య స్వామి గారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఎంతో మహత్తమము కలిగి భక్తుల కొంగు బంగారమే జ్ఞానము ఐశ్వర్యము ప్రసాదిస్తున్న ఇష్టదేవంగా పేరొందినది. ఈ స్వామికి ప్రతి గురువారము పంచామృత అభిషేకములచే అర్చన గావింపబడుతుంది. ఈ స్వామిని సేవించుకొని ఎంతోమంది భక్తులు ఉన్నత స్థానాల్లో కీర్తింపబడుతున్నారు. అంతేకాకుండా ప్రతి జీవరాశికి సంబంధించింది నవగ్రహములు. ఇటువంటి దేవతలు మొట్టమొదటిగా మన నిజామాబాద్ పట్టణంలో నవగ్రహ దేవతల గుడిగా ప్రసిద్ధి చెందింది. వీటితో పాటు 14 సంవత్సరాల క్రితం ఈ సన్నిధిలోనే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయాన్ని కూడా ప్రతిష్ఠించాము. ఈ స్వామికి ప్రతి శుక్రవారము అభిషేకము అర్చనలు విశేషంగా జరుగుతాయి. ప్రతిరోజు ఉదయము సాయంకాలము శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామికి, నవగ్రహ దేవతలకు, లక్ష్మీ నృసింహస్వామికి ఆరాధన అర్చనలు ఆరగింపులతో పాటు విశేషంగా శనివారము మరియు దసరా నవరాత్రుల్లో ధనుర్మాసంలోను శ్రీ హయగ్రీవ జయంతి రోజు, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జయంతి రోజు అనగా శ్రావణ శుక్ల పౌర్ణమి రోజు జరిగే హయగ్రీవ జయంతి నాడు, వైశాఖ శుద్ధ చతుర్దశి శ్రీ నరసింహస్వామి జయంతి రోజు విశేషంగా ఉత్సవాలను జరుపుతాము. అనేక మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించుకొని తమ కోరికలను తీర్చుకుంటూ వారందరూ కూడా శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి నృసింహస్వామి యొక్క

0: అనుగ్రహాన్ని పొందుతున్నారు. జై శ్రీమన్నారాయణ.
1: జై శ్రీమన్నారాయణ. నా పేరు కందాలయ నాగరాజు. నేను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చక్రంగుడిగా పిలువబడుతున్న ఆలయానికి ప్రధాన అర్చకుడిని. ఈ చక్రంగుడి అన్నది అతి పురాతనమైన ఆలయం నిజామాబాద్లో. ఇది మా కుటుంబ నేపథ్యం ప్రకారము 1675 కందాలయ చక్రమాచార్యులు అనే స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ దేవాలయం నిర్మించమని చెప్పి, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి ఆయన తిరుపతి అంతదూరం రాలేదు కాబట్టి ఇక్కడ వేసుకొని ఇక్కడ అందరికీ దర్శనం ఇవ్వని చెప్పి ఆయన కోరిన మేరకు స్వామివారు ఇక్కడ వెలిశాడు. ఈ ఆలయము అనువంశకంగా కందాలయ వంశం వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు. మాది ఇప్పుడు జరుగుతున్న 9వ తరం. ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి ముగ్గురు ఉన్నారు. మరియు రామానుజాచార్యులు, నమ్మాలవారు, మనవాళ్ళ మామని అలవార్లు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారి కింద శ్రీచక్రము ప్రతిష్ఠింపున్నది. మరి ఆ రెండు శ్రీచక్రం ఉంది కాబట్టి అట్లనే చక్రమాచార్యులు స్థాపించిన గుడి కాబట్టి చక్రమయ్య గుడి, చక్రమయ్య గుడి చెప్పిన చక్రం గుడి అయిపోయింది. ఈ స్వామివారి కింద శ్రీచక్రం ప్రతిష్ఠించకూడదు, అది కూడా ఒక కారణం కావచ్చని భక్తుల ఇది. ఇక్కడ విశేషం ఏంటంటే ధనుర్మాస కొఠారి ఉత్సవాలు బ్రహ్మాండంగా 100 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నవి. ప్రతి ధనుర్మాసంలో స్వామివారికి గోదాదేవికి 4 రోజుల అభిషేకము మరియు అన్నదానం చొప్పున అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. అట్లే వైకుంఠ ఏకాదశి ఉత్సవం నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించిన దేవస్థానం ఇదే. ఇది సుమారు 1975-76 సంవత్సరం నుంచి ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ 3 పూజారులు ఉన్నారు. కందాలయ హయగ్రీవాచారి, కందాలయ నాగరాజాచారి, కందాలయ నరసింహమూర్తి 3 పూజారుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతాయి. ప్రతి శ్రవణ నక్షత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము, ప్రతి స్వాతి నక్షత్రంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము, ప్రతి పునర్వసు నక్షత్రానికి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ప్రతి శుక్రవారం శ్రీ గోదాదేవి పల్లకి ఉత్సవం ఉంటుంది. మరియు అదిగే అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి తిరుమలలో జరుగుతున్నట్టు వైభవంగా ఇక్కడ కూడా గరుడ సేవ జరుగుతుంది. స్వామివారు గరుడ సేవ మీద వేయించి ఆలయం చుట్టూ తిరుగుతారు. అంతేకాకుండా ప్రతిరోజు భక్తులతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్తూ ఈ దేవాలయంలో ఈ స్వామి భక్తులకు కొంగు బంగారమై కళ్యాణ వెంకటేశ్వరుడిగా పేరు గాంచారు. కళ్యాణ వెంకటేశ్వరు ఎందుకంటే ఇక్కడ ఏ కోరిక కోరినా వెంటనే నెరవేరుతుంది కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరున్నది. కావున భక్తులు సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావారు.
2: ఇక ఈ ఆలయం గురించి ఇక్కడికి వచ్చిన కొంతమంది భక్తుల మాటల్లో కూడా విందాం.
3: జయ శ్రీమన్నారాయణ. నా పేరు వెంకటరమణ. నేను గాజపేట నుంచి ప్రతిదినం గుడికి వస్తాను. ఈ చక్రాలయం గుడికి చాలా అద్భుతమైనది, చాలా ప్రతిష్టమైనది, తర్వాత అన్ని కోరికలు తీర్చే భగవంతుడు. నాకు ఇంతవరకు అన్ని కోరికలు, మా కొడుకు పెళ్లి కానీ, నా కూతురు పెళ్లి కానీ, ఇంట్లో సమస్య లేదు, నా ఏది ముఖ్యమైన నాకు తీర్చి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి పూర్తి నమ్మకం కాబట్టి మేము లేదా రోజు ప్రతిరోజు ఎప్పుడో సార్ పనుండే తప్ప రోజు వస్తూనే ఉంటాం భక్తు దేవుడి గుడికి. చాలా ప్రతిష్టమైన ఈ గుడి. ఆ వెంకటస్వామి అందరికీ కొంగు బంగారం. మాకందరికీ
4: జయ శ్రీమన్నారాయణ. మేము చాలా సంవత్సరముల నుండి నిజామాబాద్లోని శ్రీ చక్రాలయంలో కొలువై ఉన్న లక్ష్మీ ఆండాల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము. స్వామివారు, అమ్మవార్లు చాలా మహిమాన్వితమైన వారు. మేము ఎలాంటి కష్టాలలో, ఆపదలలో ఉన్నా కూడా స్వామివారికి, అమ్మవార్లకు విన్నవించుకుంటాము. మా ఈ కోరికలు చాలా నెరవేరుతాయి. శుక్రవారం రోజు అమ్మవారి పల్లకి సేవలో పాల్గొంటాము. అమ్మవారి పల్లకి మోసిన వారికి వాళ్ళ కష్టాలు అమ్మవారే చూసుకొని తొలగిస్తుందని నమ్ముతాము. మన అందరికీ కూడా స్వామివారి, అమ్మవార్ల కృపా కటాక్షాలు కలగాలని స్వామివారిని వేడుకుంటున్నాను.
5: నా పేరు తిరునగరి సూర్యప్రకాష్. నేను ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీను. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి చక్రం గుడికి ప్రతిరోజు కృష్ణ మందిర్ నుంచి ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటా. మా నిజామాబాద్లో ఇక్కడే ఉంటాను నేను. ఆర్చిడి స్కూల్ దగ్గర, రేడియో స్టేషన్ దగ్గరనే ఉంటాను. స్వామి దగ్గర నీతిమతి పూజ చేసుకొని దర్శనం చేసుకుని వెళ్తా. స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మా ఇలవేల్పు. కోరికలన్నీ తీరుస్తున్నాడు స్వామి. ఏది కోరుకుంటే అది ఈ చక్రం గుడి.
2: అడుగడుగు దండాలవాడు, ఆపద మొక్కుల వాడైన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానం భక్తులకు సాక్షి.

నత్తు శ్రీ వైకుంఠమే. స్వామి నెలకొన్న నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలోని శ్రీ చక్రంగుడి అపురూపమే, వైభవోపేతమే. భక్తుల మొరల్ని ఆలకించి లాలించి వారిని పాలించి ఆపన్న వరదుడైన శ్రీ వెంకటేశ్వరుడి దివ్య కరుణ మనపై సదా వెల్లివిరియాలని ఆశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ.

0: ఇది ఈ వారం కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా, మరి నమస్తే.
1: మన ఆలయాలు కార్యక్రమంలో మీరింతవరకు నిజామాబాద్ నగరంలోని శ్రీ చక్రంగూడి విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమ రచన సమర్పణ శ్రీ ఎరం రాజ్ గారు, వ్యాఖ్యానం శ్రీ ఎరం రాజ్ గారు, శ్రీమతి ఎస్ మాధురి గారు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా శుభోదయం. ఈరోజు ఉదయం కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయి. ఈరోజు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని చక్రంగుడి ఆలయ విశేషాలు చాలా చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి ఎర్రం రాజు గారికి అలాగే మాధురి మేడం గారికి శతకోటి వందనాలు అంటూ, వీరు ఇందల్వాయి నుంచి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ మరియు కుటుంబ సభ్యులు రాశారు. వీరు ఒక భక్తిరస గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. అలాగే మేడ్చల్ జిల్లా నుంచి కూడా ఒక బతుకమ్మ చిత్రంలోని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమందల నుంచి వీళ్ళంతా రిక్వెస్ట్ పంపించారు. ముందుగా మీ అందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలండి. మా కార్యక్రమాలన్నీ వింటూ వెనువెంటనే మీ అభిప్రాయాల్ని మాకు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ పాట విందాం ఇప్పుడు.

0: తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి మీ ఆకాశవాణి 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో పూలసింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం. హృదయరాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం తిరిగి 9:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి పూలసింగిడి బతుకమ్మ సందడి. రచనా వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు.
1: నమస్కారం శ్రోతలారా. పూల పరిమళాలతో పల్లెలు పులకించే వేళ, చెరువుల గట్లపై రంగురంగుల చీరలు మెరిసే వేళ, ఆడపడుచుల గొంతుల్లో జానపద గీతాలు మారుమ్రోగే వేళ, తెలంగాణ నేలంతా ఓ అందమైన పూలతోటగా మారుతుంది. మన నేల పచ్చబడింది, మన చెరువులు జలకలతో తొణికిసలాడుతున్నాయి. పల్లె పల్లెన గునుగు, తంగేడు, గుమ్మడి పూలు రంగుల హరివిల్లును పరిచాయి. ప్రకృతిని దైవంగా పూజించే మన తెలంగాణ నేలపై ఆడపడుచుల ఆత్మ గౌరవ ప్రతీక పూల పండుగ బతుకమ్మ మహోత్సవాల ఆరంభ వేళ ఇది. బతుకమ్మ అంటే కేవలం పూలను పేర్చడం కాదు, బతుకమ్మ అంటే ప్రకృతిని ఆరాధించడం, స్త్రీశక్తిని గౌరవించడం, మన సంస్కృతిని తరతరాలకు అందించడం, కుటుంబం, బంధాలు, స్నేహాలు, పల్లె జీవితం అన్నింటినీ ఒకే చోట చేర్చే అందమైన వేడుక ఇది. ఈరోజు మన ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ. ముఖ్యంగా 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత, ఒక ఆచారం, ఒక భావం ఉంటుంది. మరి ఆ 9 రోజుల బతుకమ్మ విశేషాలను ప్రతిరోజు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. బతుకమ్మ సంబరాలకు శ్రీకారం చుట్టే మొదటి రోజీది. ఆశ్వయుజ మాసం మహాలయ అమావాస్య రోజున ఈ బతుకమ్మను ప్రారంభిస్తారు. ఈ రోజున తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి స్థానిక పూలను సేకరించి అందంగా పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. అలా ఉదయమే తెచ్చిన పూలను మరునాడు బతుకమ్మగా పేర్చడం వల్ల ఈ మొదటి రోజుకు ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చింది. మన పెద్దలను, పితృదేవతలను భక్తితో స్మరించుకుంటూ సాయంత్రం వేళ గౌరమ్మను పూలతో శోభాయమానంగా పేరుస్తారు. ఈ శుభదినాన అమ్మవారికి నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపిన తీపి నైవేద్యాన్ని ఎంతో నిష్ఠతో సమర్పిస్తారు. ఇంటిల్లిపాది కలిసి బతుకమ్మను అలంకరించి సాయంత్రం ఆడపడుచులంతా ఒక చోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ వినిపించే జానపద గీతాలు పల్లెల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మొదటి రోజు మనకు చెప్పే సందేశం ఒక్కటే, ప్రకృతితో కలిసి జీవించాలి, మన సంప్రదాయాలను గౌరవించాలి, బంధాలను బలపరచాలి. సంస్కృతి సంప్రదాయాల సువాసనలు వెదజల్లే ఈ తొలిరోజు ప్రసారం కోసం మన ఎఫ్ఎం శ్రోతలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి శ్రోతల యొక్క అభిప్రాయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈనాటి మొదటి ఎంగిలి పూల బతుకమ్మ గురించి.
2: నమస్కారం, నేను రజిత తులసి. ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ, ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు. ఎంగిలి పూల బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి తొలి పూల పలకరింపు. సాధారణంగా శుభకార్యాలకు అనుకూలంగా పరిగణించనే అమావాస్య బతుకమ్మ పండుగకు తొలి రోజు అవుతుంది. అమావాస్య అంటే చీకటి గుర్తొస్తుంది. అమావాస్య అంటే కొత్త పనిని మొదలు పెట్టకూడదు అనే ఒక నమ్మకం గుర్తొస్తుంది. కానీ తెలంగాణ నేల మీద మాత్రం అమావాస్య అంటే పూల పరిమళాలు, బతుకమ్మ పాటల మాధుర్యం వినిపిస్తుంది. మహాలయ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలకు

శ్రీకారం చుడతారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సంబరాలు అలుపు అనేది లేకుండా 9 రోజుల పాటు ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. తెలంగాణ నేలపైన పూలు పూస్తే పల్లెల్లో పండగ మొదలవుతుంది. ఆ పూసిన రంగురంగుల పూలను ఒకచోట చేర్చి పేరిస్తే బతుకమ్మ రూపుదిద్దుకుంటుంది. అలా తయారైన అందమైన బతుకమ్మను మధ్యలో పెట్టి ఆడపడుచులు చుట్టూ చేరి లయబద్ధంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడితే మన తెలంగాణ పల్లెల్లో పండుగ శోభ మరింత పెరుగుతుంది. నేను చిన్నప్పటి నుండి బతుకమ్మను చూస్తూ బతుకమ్మ సంబరాలను మమేకమై పెరిగాను. నాకే కాదు, తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ అనేది ఒక భావోద్వేగం. సంవత్సరానికి ఒకసారి వచ్చే బతుకమ్మ పండుగ మనకెంతో ప్రత్యేకం. మా చిన్నప్పుడు

పసిడి పసుపు రంగు మరియు గునుగు పూల సహజ సిద్ధ తెలుపు మరియు గులాబీ రంగులు బతుకమ్మకు ప్రత్యేక అందాన్ని తెస్తాయి. పల్లెటూళ్లలో స్వచ్ఛమైన బతుకమ్మ సంబరాలను ఆస్వాదించవచ్చు. వారి ఆట మరియు పాటలు జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో బతుకమ్మకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. బతుకమ్మ పాటలు కేవలం పాటలు మాత్రమే కాదు, అవి తెలంగాణ ప్రజల గుండె లోతుల్లోంచి పుట్టుకొచ్చినవి. ఈ పాటలు ప్రజల సామాజిక జీవనాన్ని, వారి అభిరుచులు అలవాట్లను, తెలంగాణ ప్రకృతిని మరియు ఐక్యతను వర్ణిస్తాయి. ప్రతి మహిళ బతుకమ్మను తమ చుట్టూ పక్కల వాళ్లతో కలిసి పేర్చడంతో మొదలై సాయంత్రం వీధిలోని అందరి ఇళ్ల ముందు పెట్టి ఆడటం మరియు ఒక ప్రత్యేకమైన లయతో పాదాలు కలుపుతూ చేతులు కలుపుకొని చప్పట్లు కొడుతూ ఆడటం అనేది తెలంగాణ ఐక్యతను చాటుతుంది. కాలం మారుతున్న కొద్దీ సమాజంలో మార్పులు సహజం, కానీ ఈ మార్పులు క్రమంగా మన సహజ గుర్తింపును ఉనికిని కోల్పోయే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బతుకమ్మ సంబరాలు దేశాలను దాటి విదేశాలలో కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఒకప్పుడు పల్లె పల్లెల్లో ఆడపడుచుల గొంతుల్లోంచి జాలువారే జానపద బతుకమ్మ పాటలకు బదులు ఈ మధ్య డీజే పాటల హోరు ఎక్కువగా వినిపిస్తుంది. డీజే పాటలకు నేను వ్యతిరేకం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో అసలైన మూలాలు చెరిగిపోకూడదు అనేదే నా అభిప్రాయం. చివరగా, బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ కాదు, అది పాటల పండుగ, మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా అందరం ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకుందాం. జై బతుకమ్మ.

ఆహా, ఎంతటి కమ్మనైన గొంతు, ఎంతటి అమృతతుల్యమైన భావం! మన శ్రోత పాడిన ఆ పాట వింటుంటే నేలమ్మ పులకరించిపోయినంత పవిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఈ పాటలోని ఒక్కొక్క పదాన్ని నిశితంగా పరిశీలిస్తే అందులో తెలంగాణ గ్రామీణ జీవితం, ప్రకృతి పట్ల మనకున్న అపారమైన భక్తి ఎంత అద్భుతంగా దాగున్నాయో బోధపడుతుంది. బతుకమ్మ పాటల్లో పూల సమూహాన్ని లక్ష్మీదేవి రూపుగా దర్శించే అమాయకపు పల్లె మనసుల ఆర్ద్రత స్పష్టంగా కనిపిస్తుంది. పసుపు గౌరమ్మను కొలువుదీర్చి పాటల రూపంలో తమ కష్ట సుఖాలను అమ్మవారికి విన్నవించుకోవడం ఈ సాహిత్యంలోని అంతరార్థం. సమర్పించే నైవేద్యం సాధారణమైన నువ్వులు, బియ్యపిండి, నూకలు, కాని అందులో నిండి ఉన్నది అనురాగం, నిస్వార్థమైన భక్తి. పూలనే దైవంగా భావించి పాటలనే నివేదనగా సమర్పించే ఈ సంస్కృతి మన తెలంగాణకే ప్రత్యేకమైన మకుటం. విన్నారుగా శ్రోతలారా, ఇది మన తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ సువాసనల ముచ్చట. మళ్ళీ రేపటి ప్రసారం.

0: రెండో రోజు అటుకుల బతుకమ్మ విశేషాలతో మళ్ళీ కలుద్దాం.
1: మీరింతవరకు పూల సింగిడి బతుకమ్మ సందడి కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం పాట వినే ముందుగా ఈ ఉదయం ప్రసారం చేసిన 8:30 ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమంపై కొన్ని ఉత్తరాలు వచ్చాయి, అవి చూద్దామండి. ఓం నమో నారాయణ. ఎన్ని జన్మల పుణ్యమో ఆధ్యాత్మిక భావనకు ప్రతిరూపంగా నిలుస్తున్న మన ఆలయాలు కార్యక్రమంలో శతాబ్దాల పురాతనమైన చక్రంగుడి ఆలయ యొక్క విశిష్టతలు, మహాభక్తురాలైనటువంటి గోదాదేవి యొక్క కళ్యాణం, ధనుర్మాసంలో నయనానందకరంగా జరిగే విశిష్టతలతో పాటు మరెన్నో విషయాలను వీణుల విందుగా వినిపించిన శ్రీమతి మాదిరి గారికి, అలాగే ఎరం రాజు గారికి సమర్పించిన శ్రీమతి శాంతిశ్రీ గారికి మా అభివాదనలు అంటూ ఉత్తరాన్ని రాశారు, మనకి వాట్సాప్ పంపించారు. అలాగే మన ఆలయాల గురించి అన్ని కార్యక్రమంలో మాకు బాగా నచ్చుతుంది, ఇంత మంచి కార్యక్రమం ప్రసారం చేస్తున్న నిజామాబాద్ ఆకాశవాణి గారికి మా యొక్క మనస్ఫూర్తిక ధన్యవాదాలు, అలాగే మా కోసం ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత, సాయి, రిత్విక్, పండు చిత్రియాల గ్రామం నుంచి వీరంతా తమ అభిప్రాయాల్ని తెలియపరుస్తూ వారికి ఒక పాట కూడా కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పంపించారు. మీరందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. మా కార్యక్రమాలు అన్నీ వినుకుంటూ వెంట వెంటనే మీ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మీకోసం ఈ పాట

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్టాల్ టాపికల్ ఫాకో సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: LIC వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027. డాక్టర్ జే బలరామ్ యాదవ్.
1: ఎత్తు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
1: డాక్టర్ జే బలరామ్ యాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
1: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. డైమండ్ షాప్.
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడ్ బెడ్, షూటింగ్స్ అండ్ షూటింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
2: డైమండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జవాన్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9913171190.
0: హృదయ రాగాలు వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మంచివాడు ఈ చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి అంటే రిక్వెస్ట్ పంపించారు వీరు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానసా మాధురి, మాలక్ష్మి మాధవి, బండరావిరాల లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములుగౌడ్, రాములమ్మ వీరంతా రిక్వెస్ట్ పంపించారు. ఆ పాట ఇప్పుడు వినిద్దాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
2: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బెన్సా. సెల్ 7036706785.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
2: డాక్టర్ శ్యామ్ సుందర్, స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: ఏందక్కో మొబైల్ లో గంటగానే వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని వెతుకుతున్నా.
3: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీ ఇస్తారంట.
1: గట్లనా?
3: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
1: విన్నారు కదా, ఇదే పండుగ చేసుకోండి.
4: నంబర్ మళ్ళీసారి 9490407880. సమజ అయింది కదా.
5: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి. నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
6: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
5: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలు నిచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ద రేమండ్ షాప్,
2: దసరా దీపావళి క్రిస్మస్ పండుగలకు
1: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: ద రేమండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. చైర్మన్ చలమయ్య ఈ చిత్రంలోని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కూర్చున్న శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, ఇంకా గ్రీష్మ, రామ్ నందన్, రితిమ వీరంతా కోరుతున్న పాట

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 9:15 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల మార్పిడి గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ మరియు ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ గారు తగిన సలహాలు సూచనలిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 9:15 శ్రోతలు వినవచ్చు. గమనిక విన్నారు. అలాగే ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది. కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు మీరు వినవచ్చు. గమనిక విన్నారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 7:30 మీరు వినవచ్చు. గమనిక విన్నారు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.

భక్తి రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. లాహిరి లాహిరి లాహిరిలో ఈ చిత్రంలోని పాట. వీరు మన ఆలయాలు కార్యక్రమం గురించి కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. శుభోదయం మేడం. ముందుగా మీకు శనివారం అందిస్తున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు శ్రీ చక్రంగుడి ఆలయ విశేషాలు చాలా బాగున్నాయి. అలాగే స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు శ్రీ ఎర్రంరాజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అడిగిన పాట ఇప్పుడు

విన్నపాటిని కోరిన శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్ లావణ్య హేమచంద్ర లతిక ఇంకా సీతారాం నగర్ నుంచి బబ్లీ శ్రీను లవ్లీ వీరంతా కోరిన పాట ఇది.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ్ గారు సలహాలు సూచనలు అందజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 మీరు వినవచ్చు. అలాగే రేపు ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల కంటి సమస్యల నివారణ మార్గాల గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే సలహాలు సూచనలు ఉంటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:00 ప్రసారమవుతుంది. గమనికి విన్నారు.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027
2: ఈ ఉదయం 10 గంటలకి ఈరోజు ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు, మీకు ఎలాంటి సమస్యలు సందేహాలు ఉన్నా కూడా వాట్సాప్ ద్వారా మాకు పంపించవచ్చు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08462 ఈ కోడ్ని చెక్ చేసి 24506666 ఈ వాట్సాప్ దానికి రిక్వెస్ట్ పంపించవచ్చు.

సమస్యలు కానీ సలహాలు సూచనలు కానీ అడగచ్చు. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ఇది.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి నిర్దోషి ఈ చిత్రంలో నుంచి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ వీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయామి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదా, ప్రియ, సౌందర్య వీరంతా కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాము.

0: శ్రోతలకు ఒక గమనిక.
1: ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
0: మీరు మీ సమస్యలను 8462245066 నంబర్కి వాట్సాప్ చేయండి.
2: హృదయ రాగాలు కార్యక్రమంలో చివరిగా వినండి

శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం నుంచి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ అమృతాపూర్ నుంచి సీతారాం, నాగవేణి, వర్షిత, విశాల్ రిక్వెస్ట్ పంపించారు. వీరి కోసం కార్యక్రమంలో చివరి పాటగా ఈ పాట.

మరి కాసేపట్లో ఈరోజు ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఈరోజు ప్రపంచ మానసిక దినోత్సవం. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: శ్రోతలందరికీ శుభోదయం. సమయం సరిగ్గా 10 గంటలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై ఎఫ్ఎం ప్రసారాలు. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అంటే వరల్డ్ మెంటల్ హెల్త్ డే జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైక్రియాట్రిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైక్రియాట్రీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకుల విశాల్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
2: నమస్తే.
1: డాక్టర్ గారు, మనం జనరల్గా చూసినట్టయితే అంటే శారీరక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మానసిక ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్ అని అంటాం. అయితే చాలామందికి శారీరక ఆరోగ్యానికి కావాల్సినటువంటి రకరకాల ఫుడ్ అట్లాగే రకరకాల వ్యాయామాలు అన్నీ చేస్తుంటారు. మరి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మరి ఏ విధంగా మనం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు తెలుసుకుందాం. అట్లాగే ముఖ్యంగా డాక్టర్ గారు, మనం శ్రోతల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం. శ్రోతలు, వింటున్న శ్రోతలు, మీరు కూడా మీ సమస్యల్ని మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, ఆ క్వశ్చన్స్కి డాక్టర్ ఆన్సర్ చేస్తారు. డాక్టర్ గారు, ముందుగా మన మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి?
2: మొదటగా శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు 10 అక్టోబర్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము. ఇది అన్ని దేశాల్లో ఇవాళ 10 అక్టోబర్ కాబట్టి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్తుందంటే, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా, మరి అంతేకాకుండా సామాజికంగా కూడా ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లయితేనే దాన్ని సంపూర్ణ ఆరోగ్యం అని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించడం జరిగింది. సో మనకి ప్రజెంట్ సిచ్యుయేషన్లో చాలామందికి ఏంటంటే శారీరక సమస్యలు మెయిన్గా, ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఒక వ్యక్తికి కంటి సమస్య ఉందనుకోండి, కంటి డాక్టర్ వెళ్ళాలని ఒక అవగాహన ఉంది. అదే ఒక చెవి సమస్య ఉంటే చెవి డాక్టర్ దగ్గర అవగాహన ఉంది, జ్వరం వస్తే డాక్టర్ దగ్గర అవగాహన ఉంది. కానీ మానసిక సమస్యలు వస్తే, అంటే ముఖ్యంగా నిద్ర పట్టకపోవడం కానీ, గుండెలో దడ రావడం కానీ, భయం రావడం కానీ, టెన్షన్ రావడం కానీ, మనసులో ఆందోళన రావడం కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తెలియకపోవడం వల్ల ఏమిటంటే మానసిక ఆరోగ్యం ఇదే కదా, ఏదో ఒత్తిడే కదా అని నెగ్లెక్ట్ చేయడము, లేకపోతే మనిషి విచిత్రంగా ప్రవర్తిస్తే ఇదేదో భూతమో దయ్యమో అని అనుకోవడము, దానివల్ల ఏమవుతుందంటే శారీరక ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు ఈ మానసిక ఆరోగ్యానికి అవగాహన లేకపోవడం, అవగాహన తెలిసినా కానీ ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అది కాస్త మనకు మెదడులో కొన్ని మార్పులు వచ్చి మనిషి ఆక్యుపేషనల్గా, అంటే వర్క్ చేయకపోవడము, ఫ్యామిలీ డిస్టర్బ్ కావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందంటే మనకు మానసిక ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. శారీరక ఆరోగ్యం అయితే మనం ఎంతైతే మనం డబ్బులు వెచ్చిస్తామో, ఎంతైతే సమయం వెచ్చిస్తామో, మానసిక ఆరోగ్యాన్ని కూడా అలా చేస్తేనే అప్పుడు మనిషి సంపూర్ణ ఆరోగ్యం ఉంటారని మన అవలేతారని చెప్పడం జరిగింది. దీన్ని మనం ఈరోజు చాలామందిలో అవేర్నెస్ రావడం జరిగింది. వాళ్ళ వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మరి ఆల్ ఇండియా రేడియో నిజామాబాద్ వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నన్ను ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.
1: డాక్టర్ గారు, జనరల్గా మనం చూస్తూ ఉంటాం అంటే కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే,

0: బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు.
1: అదే
0: ఆయనకు చాలా ఒక అలవాటు ఏంటంటే ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే లోపల ఖర్చు తీసి చేయిని తుడుచుకుంటారు.
1: అవునవును.
0: ఎందుకు ఇలా అంట
1: అంటే చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఇదే ఈ సంఘటన మనం ఒక మూవీలో చూడొచ్చు. మహానుభావుడు సినిమా అనేది మనకు వచ్చింది. దానివల్ల ఏంటంటే జనాలు చాలా అవగాహన తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ మహానుభావుడు సినిమాలో కూడా హీరో ఏం చేస్తుంటారంటే ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ ఏదో కడుక్ దాన్ని ఇంటే వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడం, పదే పదే ఆలోచన రావడం ఉంటుంది. అంటే దీని కెమిస్ట్రీ ఏంటంటే మనకేంటంటే ప్రతిదీ ఇప్పుడు మీ ఇప్పుడు మనకు మెదడులో కొన్ని రసాయనాలు ఉంటాయి. ఇప్పుడు మీకు నాకు మీకు కానీ నాకు కానీ ఎవరికైనా కానీ మనకి ఎట్లయితే బండిలో పెట్రోల్ ఎట్లా ఉంటుందో, ఒక మొక్కకి నీరు ఎట్లా అవసరమో, మన మెదడుకు కూడా కొన్ని రసాయనాలు అవసరం. దానివల్ల ఆ మెదడు ఆ రసాయనాలతోనే పనిచేస్తుంది. ఆ రసాయనాల్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు లోపాలు జరగవచ్చు, అంటే తగ్గడం జరగవచ్చు, లేకపోతే ఇంబ్యాలెన్స్ జరగవచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలు అనేవి ఏంటంటే విచిత్రంగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకు అక్కడ చేతులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఒక ఆలోచన వస్తుంది. నాకు ఇక్కడ ఏదో క్రీములు ఉన్నాయని ఆలోచన వస్తుంది. కడిగేంత వరకు ఆ బ్రెయిన్ అనేది రిలాక్స్ కాదు. కడిగిన తర్వాత అబ్బా నాకు బాగుంది, మళ్ళీ ఆలోచన వస్తుంది, మళ్ళీ కడుగుతుంటారు, మళ్ళీ ఆలోచన వస్తుంది, మళ్ళీ కడుగుతుంటారు. సో ఇది కొందరు ఏంటంటే చేసి చెక్ చేయడం, నేను డబ్బులు కౌంట్ చేయడము, లేకపోతే ఇంటికి తాళం వేసానో లేదో అని, లేకపోతే మనం ఇంట్లో వస్తువులను కూడా ఒకే క్రమపద్ధతిలో పెట్టుకోవాలనుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ కానీ వాళ్ళ లైఫ్ కానీ దెబ్బతింటుంది. బయట వాళ్ళతో సరిగా ఎవరితో కలవలేకపోతుంటారు. దీనికి ఇప్పుడు అధునాతన ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఏదైతే మనము రసాయనాలలో ఏదైతే ఇంబ్యాలెన్స్ అనుకున్నామో ఆ బ్యాలెన్స్ చేసే విధంగా మనకి ఇప్పుడు మందులు వచ్చాయి. తర్వాత దానికి సంబంధించిన కొన్ని థెరపీస్ ఉంటాయి, దాని ద్వారా నయం చేయవచ్చు. చాలామంది ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ప్రజల్లో కూడా ఈ అవగాహన ఈ మూవీ ద్వారా, మహానుభావుడు సినిమా ద్వారా చాలామంది అవగాహన వచ్చింది. సో అంటే మనకు అవగాహన రావడం ద్వారా చాలామంది సంప్రదిస్తున్నారు. సంప్రదించడం ద్వారా ట్రీట్మెంట్ అవుతుంది. ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు ఏంటంటే మళ్ళీ సుఖవంతమైన జీవితం గడుపుతున్నారు. సో కాబట్టి ఇది ఓసీడి అనేది చిన్న సమస్య, పెద్ద అంటే ఒక కంటిలో నలుసులాగా అనమాట, అది ఇబ్బంది పెడుతుంటుంది. సో డెఫినెట్గా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది ప్రజల్లో ఇప్పుడు అవగాహన కలిగించాల్సిన విషయమే.
0: బాగుంది డాక్టర్ గారు. అట్లాగే ఇప్పుడు ఎస్ఎంఎస్ పంపినారు సుభాష్ నగర్ నుంచి వనిత గారు. వనిత గారు, నా ఏజ్ 45. నాకు విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మా పిల్లలను చూస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది. వీళ్ళు సరైన మార్గంలో ఉన్నారా లేరా, లేకపోతే నా కెరీర్లో సెట్ అవుతారా లేరా అనేటువంటిది. మా ఆయన దుబాయ్లో ఉంటాడు. సో ఒకదాన్ని నేను చేయాల్సి వస్తుంది. దానివల్ల అప్పుడప్పుడు నేను చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేస్తుంటాను. మా అత్తగారు తిడుతూ ఉంటారు. దయచేసి దీనికి పరిష్కారం చెప్పండి.
1: సిమిలర్గా నేను ఒక కేసు చూశాను ఇలానే. ఎందుకంటే ఇది ఒకటి నాకు అంటే ఈ సిమిలర్ కేసు గుర్తుకొస్తుంది. ఒకటి మనకు నియర్గా ఇక్కడ బాన్స్వాడ నుంచి ఒకటి రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే సేమ్ హస్బెండ్ ఏంటంటే గల్ఫ్ కంట్రీలో ఉంటాడు. ఆమెకు ఏంటంటే ఇంట్లో ఏంటంటే పిల్లలకి ఏం చేస్తుందంటే ఆమె ప్రతినిత్యము ఆ పిల్లల స్కూల్ బ్యాగ్స్ కూడా కడగడం, అంటే రాగానే ఏంటంటే ఆమె ఏంటంటే ఆ స్కూల్ బ్యాగ్స్ని కడగడము. తర్వాత వాళ్ళు బయటకు అంటే మళ్ళీ ఒక్కసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి ఒకవేళ పిల్లలు ఆడుకుని వచ్చినా కానీ వాళ్ళ క్లోత్స్ శుభ్రపరచడము, మార్నింగ్ 5 o'clock లేసి ఇల్లు కడగడము, ఇవన్నీ చూసి ఏంటంటే వాళ్ళ అత్తమ్మ కానీ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఇబ్బంది పడడం జరిగింది. అసలు ఈ స్ట్రెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఫస్ట్ ఎప్పుడైనా కానీ హస్బెండ్ అనేది ఏంటంటే దూర ప్రాంతాలు ఉన్నప్పుడు, అంటే భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఒత్తిడి ఆ ప్లేస్ సంతోషాన్ని అన్నీ షేర్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఒక చాలామంది మన దగ్గర ఏంటంటే గల్ఫ్ కార్మికులకు వెళ్తున్నారు, వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే భార్య ఒక దగ్గర ఉంటుంది, భర్త ఒక దగ్గర ఉంటాడు, అక్కడ ఆయన ఒంటరిగా ఉంటాడు, ఈమె ఒంటరిగా ఉంటుంది. వీళ్ళలో ఏమవుతుందంటే ఒత్తిడి పెరగడం వల్ల అక్కడ ఆయనకు ఒక రకమైన ఆరోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. సో ఈ ఓసీడీ కూడా ఏంటంటే రావడానికి స్ట్రెస్, ఈ స్ట్రెస్ జరిగిన స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కొన్ని మన రసాయనాలు మెదడులో ఉన్న రసాయనాలు, ఈ డోపమైన్ కానీ సెరటోనిన్ రసాయనాలు ఉంటాయి, అవి వాటి ఖర్చు ఎక్కువైతుంది. ఎందుకంటే ఒత్తిడి పడ్డప్పుడు ఏంటంటే వాటి ఉపయోగం ఎక్కువ పెరుగుతుంది, వాటి లెవెల్ నిర్వలు తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మన మెదడులో ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి, కడగాలనిపించడము. సో కాబట్టి దీనికి ఇప్పుడు ఏంటంటే మీరేం వరి కాని అవసరం లేదు. మీరు మంచి దీనికి ఇప్పుడు అధునాతనమైన ఏవైతే ఆ రసాయనాలు తగ్గినాయి వాటిని పెంపొందించడానికి మందులు వచ్చాయి, థెరపీస్ వచ్చాయి. మనకు థెరపీలు ఏంటంటే మనము చాలామంది కౌన్సిలింగ్ అంటే ఏదో చెప్పడం కాదు, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ప్రతిదానికి ఏంటంటే సమస్య ఉన్నప్పుడు దానికి పరిష్కారం కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. దానికి అంటే మనకు తాళం ఉంటే తాళం చెవి ఎట్లా ఉంటుందో మనకు దీనికి కూడా పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. దీన్ని మేము మీరు ఒకసారి వచ్చినట్లయితే దీనికి ప్రాపర్గా కొన్ని రకాల టెక్నిక్స్ నేర్పిస్తాము. రెండవది మందులు ఇస్తాము. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క రసాయనాల బ్యాలెన్స్ కానీ మీరు ఆటోమేటిక్గా మీకు మళ్ళీ నార్మల్ అయిపోతారు.

0: చాలా కేసెస్లో ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరేం వరి కానవసరం, వరి కాకండి, మీరు ఒకసారి వచ్చి సంప్రదించండి.
1: డాక్టర్ గారు, జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఈ మానసిక ఒత్తిడి అనేటువంటిది చాలా సమయాలలో మనం గమనిస్తుంటాం. మానసిక ఒత్తిడికి కారణం ఏమైనా ఉంటుంది, కొంతమందికి విపరీతమైనటువంటి ఆత్మహత్య ఆలోచనలు వస్తూ ఉంటాయి.
0: అవునవును,
1: ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది?
0: అదే, ఇది చాలా మంచి ప్రశ్న. ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మనం ఇప్పుడు పేపర్లో డైలీ చూస్తున్నప్పుడు ఈ సూసైడల్ టెండెన్సీస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికి ఏంటంటే, మెయిన్గా ఏంటంటే, మనకు న్యాచురల్గా ప్రకృతి పరంగా మనకు ఏంటంటే, మెదడులో ఏంటంటే మనకు కొన్ని రసాయనాలు ఉంటాయి, సంతోషమైన రసాయనాలు అంట. ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు ప్రతి మనిషి, ఇప్పుడు ఒక మనిషి కలివిడిగా ఉంటాడు, అందరితో చలాకీగా ఉంటాడు, కొందరు ముభావంగా ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే, మన మెదడులో ఉత్పత్తి అయ్యే రసాయనాలు, ఇప్పుడు సెరోటోనిన్ అంటాము. ఈ సెరోటోనిన్ అనేది ఏంటంటే ఈ ఒక సంతోషకరమైన జీవరసాయనం, డోపమైన్ అని ఉంటుంది, ఇది ఒక రకమైన రసాయనం. ఇంకొకటి నార్ఎఫ్నెఫ్రిన్. ఈ మూడు రసాయనాలతోనే ప్రతి మనిషి యొక్క సంతోషం అనేది దీనిపైన ఆధారపడుతుంది. మార్కెట్ మనం అనుకుంటాం సంతోషం అనేది మార్కెట్లో దొరకదు అనుకుంటాం కదా, సంతోషం కూడా మార్కెట్లో దొరుకుతుంది లేని వాళ్లకు. అది ఎలాగంటే, దీని ఈ రసాయనాలను బ్యాలెన్స్ చేయవచ్చు. ఆ బ్యాలెన్స్ చేయడానికి మన ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏంటంటే ఎన్నో పరిశోధనలు చేసి మన మెదడులో కొన్ని భాగాల్లో ఎక్కడెక్కడ ఉత్పత్తి అయితే గుర్తుపట్టడం జరిగింది. ఆ తగ్గిన వాటిని మళ్ళీ మనము రీప్లేస్ చేయడానికి కూడా అధునాతనమైన టెక్నిక్స్ అనేవి అందుబాటులో వచ్చినాయి, మందుల ద్వారా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే, నాన్ ఫార్మాకల్ ట్రీట్మెంట్, కొన్ని రకాల రిలాక్సేషన్ ట్రీట్మెంట్స్ కూడా రావడం జరిగింది. సో వీటికి ఏంటంటే, మనం ఏం చేయాలంటే, ఇలాంటి ఆత్మహత్య ఆలోచన ఉన్న వాళ్ళకు ఆ ఏదైతే ఆ రసాయనాలు తగ్గుతున్నాయో వాటిని మనం రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేయడానికి అది ఇస్తాము. దానివల్ల కొన్ని రకాల ఎస్ఎస్ఆర్ఐ అనే రీప్లేస్మెంట్ థెరపీ ఉంటుంది. తర్వాత అంతేకాకుండా వాళ్ళకి ఏంటంటే, ఆ సంతోషాన్ని కూడా ఎలా పొందాలి అనేది కొన్ని టెక్నిక్స్ అనేవి మన శాస్త్రవేత్తలు వివిధ రకాల పరిశోధనలు చేసి గుర్తుపట్టడం జరిగింది. వాటిని మనం ఏంటంటే క్రమబద్ధీకరంగా పాటించినట్లయితే సంతోషం మన చేతుల్లో ఉంటుంది, ఆత్మహత్య ఆలోచన తగ్గించవచ్చు. కానీ మన సొసైటీలో ఏముంది, ఒక స్టిగ్మా, అయ్యో నేను ఆత్మహత్య ఆలోచనలు నేను చెప్పుకుంటే నన్ను ఎవరు ఏమనుకుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే నన్ను ఏం చేస్తారు అని ఒక భయం అనేది ఉంది. ఫస్ట్ మనకు ఫస్ట్ ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ భుజం మీద చేసి నేను ఉన్నానని ఒక ధైర్యం చెప్పే వ్యక్తి కావాలి. అందుకే మనం ఏం చేయాలి, ఆ టైంలో ఒక వ్యక్తి వాళ్ళకు నేను ఉన్నానని ఒక ధైర్యం చెప్పాలి. దాని

0: బాగుంది డాక్టర్ చాలా బాగా తెలియజేశారు. అయితే మరో మెసేజ్ ఉంది, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు అండ్ ఉమారాణి గారు రాస్తున్నారు. మా చెల్లె ఉంటుంది సార్, పొద్దున్నే లేచి నుంచి పిసిపిసి చేస్తుంది, కడిగింది కడుగుతుంది, ఎక్కువ ఒరుతుంది, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం మేము, దయచేసి దీని పరిష్కారం చెప్పండి, మా చెల్లె కూడా వింటుంది.
1: ఓకే
0: అందా సార్.
1: అంటే ఇప్పుడు మనం ఏంటంటే చాలామందిలో ఏంటంటే ఒక అపోహ ఉంది మనకేంటంటే మన కొన్ని మూవీస్ అంటే నేను ఎందుకంటే జనాలకు అర్థం కాబట్టి మూవీస్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఇప్పుడు చంద్రముఖి సినిమా రాగానే చూడగానే జనాలకి చంద్రముఖి కానీ అరుంధతి సినిమా కానీ ఇలాంటి చూడగానే ఒక భయోత్పాతం అనేది జనాల్లో కనిపిస్తుంటుంది. లేకపోతే కొన్ని రకాల ఇప్పుడు పూనకాలు వచ్చినట్టు చేస్తుంటారు. సో ఇవి చేసినప్పుడు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఇది ఒక ఏదో దివ్యశక్తి వచ్చింది ఏదో అనుకుంటారు. కానీ యాక్చువల్గా దానిలో కెమిస్ట్రీ ఏంటంటే మెదడులో జరిగే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక డోపమైన రసాయనం నేను చెప్పాను, అది ఏంటంటే ఆ నిల్వలు అనేవి ఒక లెవెల్ వరకే ఉండాలి. అది దాటినప్పుడు ఏమవుతుందంటే మనకు మనుషులు ఉన్నట్టు కనిపిస్తారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మీ మాటలు వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, కానీ మనకు డోపమైన్ స్థాయిలు అనేవి పెరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనుషులు లేకపోయినా కనిపించడము, మా మాటలు వినిపించడము ఇలాంటివి జరుగుతుంటాయి. కొన్నిసార్లు వాసనలు కూడా వస్తుంటాయి, ఎందుకంటే ఎవరు లేకపోయినా కానీ అక్కడ ఏదో రబ్బర్ కాలినట్టు అట్లాంటి వాసన మీద మనకు మెదడులో కొన్ని ఎవరు లేకపోయినా శరీరం పైన మనకేదో శరీర ఏదో పురుగులు పాకుతున్నట్టు ఇలాంటి రకరకాల ప్రవర్తనలు వస్తుంటాయి. దీనికి గల కారణం ఏంటంటే ఆ మెదడులో జరిగే కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీ వల్ల మనం మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఏదో దయ్యం పట్టింది భూతం పట్టింది అని చెప్పి ఎర్లీ స్టేజ్లో భూత వైద్యులను ఆశ్రయించడము లేకపోతే తాయితులు కట్టించడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఆ గోల్డెన్ అవర్స్ కాస్త అయిపోయి ఆ జబ్బు అనేది ముదురుతుంది. సో నేనేమంటానంటే దీనికి మీరేం వరిగాని అవసరం లేదు, అట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే దానికి మనము మెదడును చల్లబరిచే ప్రక్రియ అంటే రిలాక్సేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి మన కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అందుబాటులోకి, మీరు వచ్చినట్లయితే దానికి మనం మెడిసిన్స్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దానికి ఒక కోర్స్ అనేది వాడాలి, ఏదో ఇచ్చినాము తగ్గినామని కాదు, ఒక పద్ధతి ప్రకారం కోర్స్ వాడితే మనం నార్మల్ చేయడానికి అవకాశం ఉంది.
0: బాగుంది డాక్టర్ గారు. మరి శ్రోతలు చాలామంది మెసేజ్ పెడుతున్నారు, ఆ మెసేజ్ చదివే ముందు ఒక చిన్న విరామం లాగా ఒక మంచి పాట విందాం.
1: ఓకే.

0: చక్కటి పాట విన్నాం కదా శ్రోతలు. మీరు కూడా ఈ కార్యక్రమం వింటున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా వాట్సాప్ నెంబర్ 08462245066. మరోసారి మరి ఈ నెంబర్ మరోసారి నోట్ చేసుకోండి, 08462245066. ఈ నంబర్కి మెసేజ్ చేయండి మీ సమస్యల్ని. డాక్టర్ గారు ఇప్పటికిప్పుడు మీకు సమాధానం చెప్తారు. డాక్టర్ గారు, మరి మనం అడిగినట్టుగానే శ్రోతలు చక్కగా స్పందిస్తూ ఉన్నారు. రమేష్ గారు నిజామాబాద్ నుంచి రాశారు. డాక్టర్ గారు, మా పాప 3 ఇయర్స్ ఉంటుంది. మామూలుగా మనం తన ముందు ఉన్నప్పుడు ఏ విషయం మీద అయినా మాట్లాడుతూ నవ్వితే తను నాన్న నవ్వకండి అని గట్టిగా ఏడ్చేస్తుంది. కేవలం మంత్స్ బేబీ ఉన్నప్పటి నుండి ఇలాగే చేస్తూ ఉంది. తన విషయం కాకుండా కూడా తన ముందు నవ్వితే చాలు, అలా ఏడుస్తుంది. ఇది పాప పెరిగే కొద్ది తగ్గుతుందా, మీ సలహా ఏమిటి అంటూ అడుగుతున్నారు రమేష్ గారు.
1: అంటే ఒకటి, పాప ఏజ్ 3 సంవత్సరాలు. ఎందుకంటే 3 సంవత్సరాల్లోనే కొన్ని రకాల మానసిక సమస్యలు మనకు బయటపడుతుంటాయి. మనం అనుకుంటాం ఏంటంటే పిల్లల్లో మానసిక సమస్యలు ఏంటి, వాళ్ళకేం ఒత్తిడి అనుకుంటాం. కానీ కొన్ని ఒత్తిడి అనేది కాదు, మెదడులో ఏంటంటే మనకు మెదడు అనేది ఒక సంక్లిష్టమైన అవయవం. ఇది ఏంటంటే దీంట్లో ఎన్నో రకాల న్యూరాన్స్, దానికి సంబంధించిన సినాప్సిస్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనకు ఒక సూర్యమండలంలో ఎట్లయితే రసాయన చర్యలు జరుగుతాయో, మన మెదడులో కూడా రోజు నిత్యం రసాయన చర్యలు జరిగితే డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది. మనం ఏజ్కి తగ్గట్టు డెవలప్మెంట్ అనేది రావాలి పిల్లల్లో. 3 సంవత్సరాల పిల్లలకు 3 సంవత్సరాల డెవలప్మెంట్ అనేది ఎంత ఉందనేది మనం గుర్తుపట్టవచ్చు. కొందరు దానికి తగ్గట్టు డెవలప్మెంట్ రానప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో కొన్ని భయాలు, ఫోబియాలు డెవలప్ అవుతాయి. ఫోబియాస్ డెవలప్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ప్రవర్తన సమస్యలు రావచ్చు. దీన్ని ఏమంటామంటే మనం ఏంటంటే ఈ ఏజ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఏముంటుందంటే ఆటిజం. ఆటిజం అనేది చాలామంది తెలియడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనకేంటంటే సొసైటీలో ఆటిజం కానీ, ADHD కానీ, మెంటల్ రిటార్డేషన్ కానీ, ఇట్లాంటి అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఇట్లాంటి కొన్ని పదాలు మనం ఏంటంటే చాలామందికి, ఈవెన్ బీయింగ్ ఎ డాక్టర్ కూడా, నేను కూడా ఏంటంటే ఒక డాక్టర్ అయినాక తెలుసుకున్నాను కాబట్టి కామన్ మ్యాన్కి తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు కొన్ని ఫోబియాస్ కూడా ఉండొచ్చు పిల్లల్లో. ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు నవ్వుతే నవ్వు వలన ఏంటంటే కొన్ని మెదడులో మనకేముందంటే కొన్ని రకాల మెమరీస్. ఇప్పుడు మనం ఒక మంచి సాంగ్ విన్నాం, ఇందాక సాంగ్ విన్నాం. ఈ సాంగ్ విన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ఇది చాలా ప్లెజెంట్గా ఉంది, బాగుంది అని మెదడు ఎంజాయ్ చేస్తుంది కాబట్టి మనం ఇంకా వింటుంటాం. కానీ ఇప్పుడు అదే మనం ఏమవుతుందంటే ఆ సాంగ్ కనుక మనం ఎప్పుడైనా ఒక బాధాకరమైన కండిషన్లో కానీ ఒక ఏదో ఒక ప్రమాదం జరిగినప్పుడు విన్నప్పుడు ఏమవుతుందంటే మన మెదడులో ఆ సాంగ్ వినగానే ఆ ప్రమాదకరమైన సంఘటన కానీ లేకపోతే ఆ ప్రమాద విషాదకరమైన సంఘటన గుర్తుకొచ్చింది అనుకుంటే భయం వేస్తుంటుంది. సో దీన్ని మన మెదడు అనేది స్టోర్ చేసుకుని ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే కొన్ని ఫోబియాస్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళగానే చిన్నప్పుడు ఏంటంటే ఇంజక్షన్ చేసేవారు కాబట్టి ఆ స్మెల్ చూడగానే ఏమైతే అబ్బో ఇక్కడ ఇంజక్షన్ చేస్తారో మన మెదడు పసిగట్టేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని మనం అదే మనం ఇప్పుడు హాలిడేస్ టైంలో మనం ఒక హాలిడే స్పాట్కి వెళ్ళినప్పుడు ఆ స్పాట్ అట్లా చూడగానే అబ్బా మనం వెళ్ళాం కదా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే కొన్ని మనం ఇప్పుడు కిషోర్ కుమార్ సాంగ్స్ కానీ లేకపోతే ఘంటసాల సాంగ్స్ విన్నప్పుడు అబ్బా మనం ఆ టైంలో ఆ ప్లెజెంట్ విషయాలు గుర్తుకొస్తుంటాయి. సో నెగిటివ్, మన మెదడు నెగిటివ్ విషయాలు స్టోర్ చేసుకుంటుంది, పాజిటివ్ విషయాలు స్టోర్ చేసుకుంటుంది. పిల్లల్లో కూడా కొన్నిసార్లు ఫోబియాస్ రావచ్చు. అంటే ఇప్పుడు నవ్వుతుంది అంటున్నారు కాబట్టి ఆ నవ్వడం వల్ల ఆ పాపకి ఎక్కడో ఏడుస్తున్నప్పుడు ఆ
0: పాప
1: నవ్వకని చెప్తున్నాడు. ఆ నవ్వడంలో ఆమె ఎక్కడో ఆమెకు భయం అనేది ఏర్పడి ఉండొచ్చు. లేకపోతే రెండవది ఏంటంటే ప్రవర్తన, మిగిలిన ప్రవర్తన సమస్యలు కూడా మనకు కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఒకటే ఇస్తున్నారు, కానీ మనం మనం తీసుకొచ్చినట్లయితే మనం ఎవాల్యుయేట్ చేసి పాప వయసుకు తగ్గట్టు డెవలప్మెంట్ అవుతుందా ఒకటి, రెండవది మన కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉన్నాయా. అంటే ఆటిజం అనే పిల్లల్లో కొన్ని కమ్యూనికేషన్ ఇష్యూస్ ఇట్లాంటి ప్రవర్తన సమస్యలు రావచ్చు. కాబట్టి ఒకసారి తీసుకొస్తే మనం డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఏమైనా సమస్య ఉందా గుర్తుపడతాం. ఒకసారి ఫోబియా అంటే దీనికి వరి అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే కొన్ని థెరపీస్ అంటే పేరెంట్స్ నేర్పిస్తాం, పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేస్తే తగ్గిపోతుంది, ఎక్కువ భయపడిన అవసరం ఏమి లేదు.
0: బాగా చెప్పారు డాక్టర్ గారు. శ్రోతలు వింటున్నారు కదా, మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చు. మీ ఎస్ఎంఎస్ని మా ఫోన్ నంబర్కి పంపించండి, 08462245066. మరోసారి 08462245066 ఈ నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. డాక్టర్ గారు ఇప్పటికిప్పుడు మీకు జవాబు చెప్తారు. డాక్టర్ గారు, మరో సమస్య ఇసపల్లి గ్రామం నుండి నర్సగౌడ్ గారు రాస్తున్నారు. మాది వృత్తిరీత్యా మేము ఈ తాటి చెట్లు ఎక్కడం అనేటువంటిది మా వంశంలో ఉంది. మా తాతలు తండ్రులు అదే పనిచేస్తారు. కానీ నాకు తాడి చెట్టు ఎక్కడం అంటే చాలా భయం. నేను ఇప్పటివరకు ఎక్కలేదు. అట్లాగే చెరువులో వెళ్ళి స్నానం చేయాలన్న భయం. దీని కారణంగా మా ఇంట్లో నన్నందరూ పిరికివాడు అని, భయం ఎక్కువ అని తిడుతూ ఉంటారు. దీనికి ఏమన్నా కారణం ఉందా? నేను తాడి చెట్టు ఎక్కే ప్రయత్నం చేయవచ్చా?
1: తప్పకుండా చేయొచ్చు. గుర్రం ఎగరవచ్చు అంటారు కదా, తప్పకుండా తాడి చెట్టు ఎక్కనవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు మన్మధుడి సినిమాలో నాగార్జునకు అక్కడ హైడ్రోఫోబియా బ్రిడ్జ్ దాకా ఆ సొనాలి బింద్ర ఏం చేస్తుందంటే ఆ చేతి పట్టుకొని తీసుకెళ్తుంది. ఆయనకంటే వాటర్ అక్కడ ఒక అంటే ఒక సన్నివేశం చూపిస్తారు. సో అక్కడ వాటర్ హైడ్రోఫోబియా అంటాం దాన్ని. ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఈ ఐఫిల్ టవర్ ప్యారిస్లో అతి ఎత్తైన అక్కడికి వెళ్ళగానే ఒక భయం అనేది ఏర్పడుతుంది. దాన్ని యాక్రోఫోబియా అంటాం. అంటే ఇప్పుడు దానికి సిమిలర్ ఇప్పుడు తాటి చెట్టు ఎక్కడం అనేది అంటే ఎత్తైన ప్రదేశం. ఆయనకి ఏంటంటే ఒక భయం ఏర్పడి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు పడి ఉండొచ్చు, వాళ్ళు ఎవరో చుట్టాలు లేకపోతే బంధువులు లేకపోతే వాళ్ళు ఎవరో ఆ తాడి చెట్టుకి పడి ఉండొచ్చు. ఆ భయం అనేది దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆ చూసుంటాడు కాబట్టి ఆయనలో ఒక భయం అనేది ఏర్పడి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు చెట్టు ఎక్కితే నేను పడతానేమో అనేది. అంటే ప్రాక్టీస్ మ్యాన్ మేక్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆ భయం వల్ల ప్రాక్టీస్ చేయలేకపోతున్నాడు, అదొక భయం అనేది ఆయన ఏర్పడిపోయింది. ఇప్పుడు చెరువులో దిగాలంటే కూడా ఏదో ఒక ఇప్పుడు మొదటగా ఈత నేర్చుకునేటప్పుడు కొందరు అది మనకు భయం అనేది ఉంటుంది. అది ఆ అబ్బాయి సున్నితంగా ఉన్నాడు కాబట్టి ఆ భయాలు అనేవి వచ్చినాయి. దాని భయాలని మనం తొలగించవచ్చు ప్రతిదానికి. సో అది చాలా చిన్న సమస్య, కానీ మనం ప్రయత్నం చేస్తే ఏదైనా చేయొచ్చు. సో కాబట్టి ఏంటంటే దీనికి ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అంటాం. అంటే మనమైతే ఎంతైతే ఒక సిచ్యువేషన్కి ఎక్స్పోజ్ అవుతామో మేమేం చేస్తామంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే షేపింగ్ అనే ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత ఒక భయం తగ్గుతుంది. చెట్టు ఎక్కడానికి చిన్న చిన్న ప్రయత్నం చేయాలి. తర్వాత చెట్టు ఎక్కడానికి వాళ్ళు దాని ఆయన కోఆపరేట్ చేయాలి. అలా దాంట్లో ప్లెజర్ అనేది రావాలి. ఇది ఎక్కితే ఇది ఎక్కొచ్చు మనం అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎలాగంటే ఇప్పుడు మేమేం చేస్తామంటే ఇప్పుడు చాలా మంది పిల్లలకు ఈత నేర్చుకోవడానికి భయం ఉంటుంది. దీన్ని ఏం చేస్తాం, చిన్న పిల్లలకి ఏం చేస్తామంటే ఫస్ట్ ఏం చేస్తామంటే పేరెంట్స్కి పిల్లల్ని ఈత కొలను దగ్గర తీసుకెళ్ళమని చెప్తాం. అక్కడ మంచి ఆటలు ఆడిపిస్తాం ఒక 4-5 రోజులు. ఒక 4-5 రోజుల తర్వాత వాటర్ ఓన్లీ వాటర్ని టచ్ చేపిస్తాం. తర్వాత ఒక 1-2 రోజుల తర్వాత దాని బెలూన్ ఉంటుంది కదా మనకు స్విమ్మింగ్ చేసేట బెలూన్ ఇచ్చేసి వాటర్లో ఎంజాయ్ చేసే విధంగా, అంటే ప్లెజర్గా దాన్ని భయాన్ని కాస్త ప్లెజర్ చేయాలి. సో అట్లా మెల్లిమెల్లిగా స్విమ్మింగ్ చేసే ఫోబియా పోతుంది. కాబట్టి ఏదైనా కానీ ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్, అంటే ఎక్స్పోజ్ అయిన కొద్దీ ఆ రెస్పాన్స్ అనేది ఏదైతే మనలో భయం అనే రెస్పాన్స్ వస్తుందో దాన్ని ప్రివెంట్ చేయవచ్చు. ఈ టెక్నిక్ ఏంటంటే మనం నేను చెప్పినంత సులువు కాదు, దానికి కష్టపడాలి. దానికి థెరపిస్ట్ ఉంటాము, దానికి ఒక 2-3 నెలల ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి కొన్ని భయం ఆ కాన్ఫిడెన్స్కి మందులు కూడా ఉంటాయి. దానివల్ల ఎంతో ఇప్పుడు కొందరు ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే భయం. మా దగ్గర చాలామంది వస్తుంటారు, సార్ మాకు ఫ్లైట్ ఎక్కాలంటే భయం అంటే అందరు ఎంతోమందిని మంచిగా చేసాం. తర్వాత ట్రైన్ ఎక్కాలంటే భయము, బస్సు ఎక్కాలంటే భయము, లిఫ్ట్ ఎక్కాలంటే భయము,

0: తర్వాత ఇంకోటి ఏంటంటే నలుగురితో మాట్లాడే భయము, ఇలాంటి భయాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు చెప్తున్నాను, ఒక నాకు 10 సంవత్సరాల కింద ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ నాకు, సార్ నాకు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయం, నలుగురితో మాట్లాడే భయం అని వచ్చాడు. అబ్బాయి ఏంటంటే మంచి ఒక ఉన్నత ఒక ఎంబీబీఎస్ తర్వాత ఎంబీబీఎస్ వచ్చింది సీటు వచ్చేసింది, కానీ ఏమంటాడంటే నాకు నలుగురిలో మాట్లాడే భయం అంటాడు. అట్లా మెల్లిమెల్లి ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న యాంగ్జైటీకి ఇచ్చాము, కాన్ఫిడెన్స్ ఇచ్చాము. అబ్బాయి మంచి ఒక ఉన్నతమైన పొజిషన్లో డాక్టర్ కూడా, నాకు యాక్చువల్గా అప్పుడు అబ్బాయి చిన్న వయసుకొని ఇప్పుడు మంచి ఒక సెటిల్ అయిపోయాడు. సో అంటే ఎవరికైనా ఈవెన్ స్టూడెంట్ టైంలో చాలామందికి ఉంటుంది. సో ఇలాంటి తాడి చెట్టు ఎక్కడంటే భయము, ఇలాంటి నీళ్ళు అంటే భయము, కొందరికి రకరకాల భయాలు ఉంటాయి. దాన్ని మనము ప్రాపర్ షేపింగ్ చేసి ట్రీట్మెంట్ కంట్రోల్ చేయొచ్చు.
1: మరో మెసేజ్ డాక్టర్ గారు, మరో మెసేజ్ విజయ్ గారు ఆర్మ్ నుండి రాస్తున్నారు. డాక్టర్ గారు, వృత్తిరీత్యా నేను ఫోటోగ్రాఫర్ని. నేను స్టూడియోలో ఫోటో దిగడానికి వచ్చిన వాళ్ళందరికీ ఫొటోస్ తీస్తూ ఉంటాను.
0: ఓకే.
1: వాళ్ళు సరైన రీతిలో కూర్చోకపోయినా వాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళ ఫేస్ని ఇట్లా సరిగ్గా చూడండి అని చెప్తూ ఉంటాను.
0: ఓకే.
1: ఒకరోజు మా ఆవిడ చూసింది ఫోటోలు తీసేటప్పుడు, అప్పటి నుండి మా ఆవిడకి నా పైన విపరీతమైన అనుమానం ప్రారంభమైంది.
0: ఓకే.
1: నన్ను ఏం చేయమంటారు?
0: ఓకే.
1: ఆమెకు ఆ అనుమానం ఎలా తొలగించాలి అని రాశారు.
0: అంటే ఇది కొన్ని రకాల భార్యాభర్తల మధ్యలో ఈ డెల్యూషనల్ డిజార్డర్స్ అని ఉంటాయి. నేను ఇది దీనికి సమాధానం చెప్పే ముందు ఒక మాట చెప్తాను. నా దగ్గర ఒకటి ఏంటంటే, ఇక్కడ మనకు ఈ ఆర్మూరు సమీప గ్రామం నుంచే ఒకరు రావడం జరిగింది ఇంతకుముందు, నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్. భర్త ఏమంటాడంటే భార్య దగ్గర సమ్ స్మెల్ వస్తుంది అంటాడు. యాక్చువల్గా స్మెల్ వస్తుందంటే ఇద్దరు ఏంటంటే గైనకాలజిస్ట్కి వెళ్ళారు. గైనకాలజిస్ట్ అంతా చెక్ చేసింది, ఆమెకి ఎలాంటి సమస్య లేదని చెప్పింది. తర్వాత సరే మరి చర్మ సంబంధమైన సమస్య ఏమని డెర్మటాలజీకి వెళ్ళారు, ఆయన కూడా ఏమన్నారు ఏం సమస్యలే అన్నారు. చివరికి ఆయన ఏమన్నారంటే నా దగ్గర పంపించారు. పంపిస్తే నేను అంత చెక్ చేశాను, ఎలాంటి సమస్య లేదు. యాక్చువల్గా ఆమె కూడా నాకు, నేను చాలా పరిశుభ్రంగా ఉంటాను సార్, నేను అంత మంచి ఎప్పుడు ఎవ్రీథింగ్ నీట్గా ఉంటానని చెప్పిన తర్వాత కూడా ఆయనకు ఒక మెథడ్లో ఏముందంటే ఆమె దగ్గర ఒక స్మెల్ వస్తుంది అనేది. అయితే ఇది దీన్ని ఏమో డెల్యూషన్స్ అంటాం. అంటే డెల్యూషన్ అంటే ఏంటంటే ఒక అపనమ్మకం. అంటే ఇది ఎందుకంటే మనం అనుకుంటాం ఏంటంటే ఈ వ్యక్తి కావాలనే చేస్తున్నాడు అని అనుకుంటుంది ఆమె భార్య. కానీ అది మెదడులో జరిగే కెమిస్ట్రీ. ఇప్పుడు ఏంటంటే ఆ మెదడు ఏంటంటే మనకు గుర్తించాల్సింది అబ్నార్మల్ గుర్తిస్తుంది మెదడు. ఎందుకంటే నార్మల్ స్మెల్ని అబ్నార్మల్ గుర్తిస్తుంది. సో నేను చెప్పాను, కౌన్సిలింగ్ చెప్పినా కానీ ఆయన ఒప్పుకోలేదు. నేను చెప్పాను ఇదో ఈ ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తున్నాను, కౌన్సిలింగ్ చెప్పి మొత్తానికి ఒప్పించి ఒక 10 రోజులు ఇచ్చాను. 10 రోజుల తర్వాత ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత నార్మల్ ఇప్పుడు ఏం స్మెల్ రావట్లేదు సార్. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఆమె దగ్గర లేదు, భర్త దగ్గర ఉంది స్మెల్. భర్త మెదడులో జరిగే ఆలోచన ప్రాబ్లం. సో వాళ్ళిద్దరు కలిసిపోయారు, మంచిగానే మళ్ళీ సంసారం చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే కొన్ని రకాల అపోహలు రావడం అనేది భార్య చూస్తుంది. అంటే ఒక నిజం కూడా కావచ్చు. ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే కొన్ని ఫిజియలాజికల్ కండిషన్లో జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భార్యకి ఏముంటుంది అంటే భర్త ఎవరితోనో అఫేర్ ఉందేమో ఒక అనుమానం అనేది సహజం, అది సొసైటీలో. కానీ ఆ సహజంగా కాకుండా అసహజ పద్ధతిలో అనుమానం వస్తుందంటే ఈయన చూపించుకోవాలి, లేకపోతే ఆయన ఆమె అయినా కానీ ఒకసారి ఒకవేళ ఈయన ప్రవర్తన పైన అనుమానం ఉండొచ్చు. తప్ప దాన్ని తప్పనట్లేదు. కానీ
1: అంటే ఆమెకి ఏమంటే, మీరు అనుకున్నట్టు ఇందాక మనం అలా క్వశ్చన్ చూస్తే మనకి ఏం చేస్తానంటే ఆయనకు ప్రైవసీ దొరుకుతుంది. స్టూడియో వేసేటప్పుడు ఇద్దరే అంటే ఫోటో లైటింగ్ కరెక్ట్గా వేసేస్తారు, ఫోటో తీస్తారు. ఇది మీరు అన్నట్టు అక్కడ ఏం జరుగుతుందో అనేది మీకు తెలియదు, ఏమైనా జరగచ్చు అనే ఫీలింగ్.
0: అది దీన్ని ఒక డెల్యూషన్ అంటే డెల్యూషన్ ఇన్ఫిడెలిటీ. భార్య భర్త పైన అనుమాన పడడం కూడా ఒక డెల్యూషన్. ఇది ఒక ఇప్పుడు చాలా కండిషన్స్ లో కనిపిస్తుంటుంది. అంటే ఏంటంటే అక్కడ భర్త నార్మల్గా ఉన్నా కానీ భార్యకు అనుమానం రావచ్చు. భార్య నార్మల్లో భర్తకు కూడా అనుమానం. దీన్ని ఏమంటామంటే సైంటిఫిక్ పరిభాషలో డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫిడెలిటీ అంటాం. అంటే ఈ డెల్యూషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకేంటంటే కొన్ని రకాలు మనం ఏం చేస్తాం, కొన్ని మన గ్రామీణ ప్రాంతాలు చూస్తాం, పక్కన నాకు చేతబడి చేస్తున్నాడు, నా గురించే మాట్లాడుతున్నారు. ఇది ఒక డెల్యూషన్. అంటే నిజంగా మాట్లాడుకుంటే ఎవిడెన్స్తో ఉంటే అది మనం సహజ సిద్ధంగా నార్మల్ అంటాం. అట్లాంటిది ఏం లేకపోయినా అంటే దాన్ని డెల్యూషన్ అంటాం. ఇది కూడా ఏంటంటే అనుమానం కూడా ఒక డెల్యూషన్, అనుమానం జబ్బు అంటాం దీన్ని. ఇప్పుడు మనం అనుమానం జబ్బు అనేది భార్యకుంటే భర్త ఇబ్బంది పడతాడు, భర్తకుంటే భార్య ఇబ్బంది పడుతుంటుంది. దీనికి ఇందాక నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఆ భర్తకి ఏంటంటే ఆ భార్య మీద స్మెల్ వస్తుంది అనుమానం. దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. కానీ చాలా మంది తెలియదు, ఈ డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు, ఇవన్నీ వినాలా అని. అంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంది, శాస్త్రవేత్తలు దానికి. మన మెదడు అనేది సంక్లిష్టమైన అవయవము, దాంట్లో రకరకాల ఆలోచనలు, అనుమానాలు ఇవన్నీ ఉంటాయి, దాన్ని కంట్రోల్ కూడా చేయవచ్చు. సో కాబట్టి మీరు ఈ మధ్య నాకు నోబెల్ ప్రైజ్, మన ఈసారి నోబెల్ ప్రైజ్ 2026 నోబెల్ ప్రైజ్ దేనికి వచ్చింది, సైకియాట్రీలో రీసెర్చ్కి వచ్చింది. దేనికి వచ్చింది, మన మెదడులో కొన్ని వందల బిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి, దానికి వందల బిలియన్ న్యూరాన్స్కు ఒక్కొక్క న్యూరాన్కు అనుసంధానం, అంటే ఒక వేర్లలాగా అనుసంధానం ఉంటుంది. అందులో చాలా రకాల రసాయనాలు ఉంటాయి, చాలా రకాల రిసెప్టార్స్ ఉంటాయి. అంటే ఒక కాంతి వలన వాళ్ళు, మన సైంటిస్టులు కొన్ని రీసెంట్గా కనిపెట్టింది, అంటే ఒక కాంతి అనేది మన మెదడు నాడి కణాల మీద వేయడం ద్వారా కొన్ని రిసెప్టార్స్ ఓపెన్ కావడము, క్లోజ్ కావడం, దానివల్ల ప్రవర్తన, అంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఆలోచనలు కానీ ఎందుకు వస్తున్నాయి, పార్కిన్సన్స్ డిజార్డర్స్ కానీ, ఇట్లాంటి కొన్ని నరాల సంబంధించిన వ్యాధులు కూడా మనం దీనివల్ల సొల్యూషన్ కనిపెట్టారు. అందుకే మన నోబెల్ బహుమతి అనేది 2026 సైకియాట్రి, ముగ్గురు జర్మనీ సైకియాట్రిస్ట్, అమెరికన్ సైకియాట్రిస్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అంటే, ఇందులో మెదడులో మనకు శారీరకంగా ఎలా జబ్బులు వస్తున్నాయో మానసికంగా కూడా జబ్బులు అలా ఉంటాయి, దాన్ని మనం గుర్తుపట్టాలి, ట్రీట్మెంట్ చేయాలి.
1: అది సో వింటున్నారు కదా శ్రోతలు, మనం గుర్తించాలి, గుర్తించిన వెంటనే డాక్టర్ని కలవాలి. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు, మీరు వింటున్న కార్యక్రమం డాక్టర్తో పరిచయం, ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష లైవ్ కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ గారు స్టూడియోలో ఉండి మీ ఎస్ఎంఎస్లకు సమాధానాలు ఇస్తున్నారు. సో మీరు ఎస్ఎంఎస్ చేయవలసిన మా నంబర్ మరోసారి 08462245066. మరోసారి నంబర్ చెప్తున్నాను, 0842, అలాగే 245066. ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అంటే వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఇప్పుడు ఒక చక్కటి పాట విందాం.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ప్రసారాలు. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం వింటున్నారు. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు. డాక్టర్ గారు, మరో క్వశ్చన్ వాట్సాప్ ద్వారా వచ్చింది. కొరుట్ల నుండి రాస్తున్నారు విఘ్నేష్ గారు. డాక్టర్ గారు, నేను చాలా సన్నగా ఉంటాను, ఎప్పుడు ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మా ఇంట్లో మా నాన్నగారు భూత వైద్యం దగ్గర తీసుకెళ్లారు. ఆయన ఏదేదో కోసి, నిమ్మకాయలు కోసి, కోడి కోసి ఏమేమో చేశారు. అయినా నాకు ఏ విధమైనటువంటి ఫలితం రాలేదు. ఏ ఫంక్షన్లకు నేను వెళ్ళను, పక్క గ్రామానికి కూడా వెళ్ళను. ఇది నా బాధ, నేను దీన్ని ఎలా అధిగమించగలను, దయచేసి తెలియజేయండి అంటూ రాశారు.
1: చాలా జన్మన సొసైటీలో జరుగుతున్న నిజమైన క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక సంఘటన చూశాను. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక మా రిలేటివ్స్ హౌస్ ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే, అబ్బాయి ఏంటంటే మ్యారేజ్ ఇవ్వడం లేదు, బాగా సన్నగా ఉన్నాడు, ఏం తినట్లేదు అంటే అక్కడ కొందరు వచ్చి వీడికి ఏదో మనిషి కూడా లేదా చేత కూడా వేశారు, వీడికి ఏం చేయాలని చెప్పి ఏంటంటే వాళ్ళు ఒక భూత వైద్యుడు వచ్చి ఏం చేశాడంటే ఒక చెట్టు పసరు తీసుకొచ్చి చేతిలో పోశాడు. అది రెడ్డుకైతే ఒక జబ్బు, రంగు మారితే ఒక జబ్బు ఉన్నదని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు కూడా నమ్మడం జరిగింది. అది ఎంతకు తగ్గదు అది. తర్వాత చివరికి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తగ్గింది అది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, మన సొసైటీలో రకరకాల, అంటే ఇది వీళ్ళ తప్పు కాదు, ఎందుకంటే పేరెంట్స్ చేసే తప్పు కాదు, మనకు సహజ సిద్ధంగా కొన్ని మూఢనమ్మకాలని మన సొసైటీలో ఉన్నాయి. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదల లేకపోయినా కానీ, లేకపోతే తగ్గకపోయినా కానీ, ఇంకా ఓకే ఇదేదో సూపర్ న్యాచురల్ పవరే దీన్ని కంట్రోల్ చేస్తుంది అనేది మన సొసైటీలో ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు భూత వైద్యులు తీసుకొచ్చి తాయెత్తులు కట్టడము, నిమ్మకాయలు కోయడము, లేకపోతే పండగలు చేయడం, ఇలాంటివి ఏంటంటే మనం అది ఒక మూఢాచారంలో ఒక భాగం మాత్రమే, దాన్ని నమ్మడం కాదు. ప్రతిదానికి ఏంటంటే ఆయన మాల్ న్యూట్రిషన్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి మనం తీసుకునే ఆహార పదార్థం ఎలా వెళ్తుంది మన శరీరంలోకి, పేగులోకి, ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత చూషకాలు ఉంటాయి. అంటే మనం తినే ఆహార పదార్థం లోపం ఉండొచ్చు, లేకపోతే తిన్న తర్వాత మన శరీరం సంగ్రహించుకోకపోవచ్చు, సంగ్రహించుకున్న తర్వాత కూడా మన యొక్క దాని యొక్క జెనెటికల్గా మన లోపం కూడా ఉండొచ్చు. తర్వాత నలుగురిలో కలవకపోవడం అనేది ఒక ఫోబియా. అంటే నేను సన్నగున్నాను ఒక లోపల, ఇప్పుడు కొందరికి నేను సన్నగున్నాను, లేకపోతే బాడీ బాగలేదు, ఒక లోపల ఒక బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటే, అంటే వాళ్ళకి సైకలాజికల్ నేను అనుకుంటే నేను బాగలేను, నేను నలుగురిలో పోతే నేను ఏమనుకుంటారని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే దీన్ని అధిగమించడానికి కొన్ని రకాల కౌన్సిలింగ్ థెరపీస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు సన్నగున్నారని భయపడిన అవసరం లేదు. ఇప్పుడు అధునాతన మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి. మీ యొక్క జీర్ణ వ్యవస్థ, శోషణ వ్యవస్థ ఎలా ఉందో గుర్తుపెట్టేద్దాం, కొన్ని రక్త పరీక్షలు చేసి. లేకపోతే ఇంకోటి ఏంటంటే, మనం కొన్నిసార్లు అన్నీ బాగానే ఉన్నా కానీ కొందరికి ఏంటంటే ఆనోరెక్సియా నెర్వోజ్ అని ఒక జబ్బు ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళు చూస్తాం. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, నేను రీసెంట్గా వచ్చిన సంఘటన చెప్తున్నాను. నా దగ్గర మంచి ఒక యాక్చువల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్ వచ్చింది. ఆమె ఏంటంటే, నేను తింటే లావ్ అవుతాను ఒక ఫోబియా.
0: అయ్యో,
1: ఎందుకంటే లావ్ అయితే మళ్ళీ నేను నా బాడీ అలా చెప్పేందంటే, వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఫుడ్ మానేస్తుంటారు, ఒకళ్ళు తిన్నా కానీ వామిటింగ్ చేసేసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒక రకమైన వాళ్ళలో బాడీలో చేంజెస్ వస్తాయి, సన్నగా అయిపోతుంటారు, మెనుస్ట్రల్ సైకిల్ డిస్టర్బెన్స్ వస్తుంది. మగవాళ్ళలో అయితే ఇంకొన్ని జీవరసాయన డిస్టర్బెన్స్, అంటే ఇది ఒక మరి అది ఈయన జీర్ణ వ్యవస్థల లోపమా లేకపోతే మానసికంగా ఆలోచన లోపమా అనేది గుర్తుపెట్టి ట్రీట్మెంట్ చేస్తే పర్ఫెక్ట్గా నార్మల్ చేయొచ్చు. మీరు అలాంటి ఆ తాయితులు నిమ్మకాయలతోని మంత్రాలకు చింతకాయలు రాలవు, మీరు వచ్చి కలవండి, దానికి సొల్యూషన్ ఉంటుంది. సో డెఫినెట్గా నేను మీకు మంచి ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలుగుతాను.
0: అది బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు ఇంకో ఎస్ఎంఎస్ వచ్చింది మెట్టిపల్లి నుండి. రాజు గారు రాస్తున్నారు, మా ఆవిడను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు బైపోలర్తో బాధపడుతున్నారు అన్నారు. సో ఈ బైపోలర్ లక్షణాలు అట్లాగే ట్రీట్మెంట్ గురించి తెలియజేస్తారా?
1: అంటే ఇది బైపోలర్ అంటే పేర్లోనే ఉంది. బై అంటే ఏంటి? రెండు. పోల్స్ అంటే ధ్రువాలు.
0: ధ్రువాలు
1: రెండు భిన్న ధ్రువాలు ఒకే.

0: కృషిలో ఉండడం. దాన్ని ఏంటంటే భిన్న ధృవాలు అంటే, ఇప్పుడు మీరు చూడండి సౌత్ పోల్, ఇప్పుడు నార్త్ పోల్ ఒక దాని దాని లక్షణాలు దానికే, దీని లక్షణాలు దీనికే. సో మనిషిలో కూడా ఏంటంటే రెండు భిన్న ధృవాలు కలిసిన జబ్బును బైపోలార్ అంటాము. దానిలో ఏమైందంటే బైపోలార్లు ఏంటంటే ఇది ఒక మూడ్ డిజార్డర్. ఇప్పుడు మనం ఇందాక డిప్రెషన్ గురించి మాట్లాడాము. డిప్రెషన్లో ఎట్లా ఉంటారు మనిషి, ముభావంగా ఏ పని మెయిన్ ఇంట్రెస్ట్ ఉండదు, డల్గా ఉంటారు, ఏంటి లైఫ్, తర్వాత డల్ అంటే దేనిపైన అంటే ఇప్పుడు చేసే పని మీద, అంటే బాగా వర్క్ చేసే వ్యక్తి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి క్రికెట్ ఆడతాడు, ఒక గృహిణి అయితే వంటలు చేస్తుంటుంది. సో ఆమె అంత ప్యాషన్గా, అంటే కొందరు వంటలు ఎట్లా అంటే వండి ఇంకోవారికి సర్వ్ చేయడం అనేది ఒక వాళ్ళు ప్లెజర్ అనుభూతి పొందుతారు. అలాంటి వ్యక్తి సడన్గా వంట చేయకపోవడము, టీవీ చూసే వ్యక్తి టీవీ చూడకపోవడము, దాన్ని ఏమంటే డిప్రెషన్ లక్షణం అంటాం. సో అంటే మనకు దీని కారణం ఏంటి, ఆ బ్రెయిన్లో ఉత్పత్తి అయ్యే జీవరసాయనాలు తగ్గినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంటుంది. తర్వాత డల్గా అయిపోతారు, ఎవరితో మాట్లాడరు, చిన్న చేసిన అలసిపోతారు, దీన్ని డిప్రెషన్ అంటాం. అదే ఇది ఒక పోల్, అంటే బైపోలార్ డిజార్డర్ ఒక పోల్. ఈ డిప్రెషన్ కాస్తున్న వ్యక్తి కాస్త ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయిపోతారు, ఎందుకంటే రసాయనాలు బ్యాలెన్స్ అయిపోతాయి. మళ్ళీ తర్వాత ఏమైతే రసాయనాలు మితిమీరిన స్థాయిలో పెరిగినప్పుడు ఏంటంటే ఆ డల్గున్న వ్యక్తే బాగా హుషారు కావడం, ఎక్కువగా మాట్లాడము, ఎక్కువగా అంటే అతిగా పాటలు పాడడము, డ్యాన్సులు చేయడము, పిచ్చలు కూడా ఖర్చు చేయడము, తర్వాత నిద్రపోకపోవడము, గొప్ప గొప్పలు మాటలు చెప్పడం, పిట్టల దూరం మీరు ఎప్పుడైనా వింటారు, నేను ఇవాళ మోడీ దగ్గరికి వెళ్ళాను, నేను ఇవాళ నేను మన యుఎస్ ప్రెసిడెంట్ కలిశాను, ఇవాళ నేను నా దగ్గర ఇన్ని కోట్లు ఇట్లాంటివి చెప్తుంటారు కదా. ఇలాంటి పిట్టల దూరం మాటలు చెప్పేవి అంటే ఈ మాయా దశ. అంటే ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉండి సడన్ గా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు, హైలోకి వెళ్ళిపోతాడు. దాన్ని చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే అరే వీడు ఇన్ని రోజులు మొన్న ఆరు నెలల కింద డల్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఎంత స్పీడ్గా అయిపోయాడు అని ఉంటుంది. దీన్ని ఈ ఒకే వ్యక్తిలో రెండు జబ్బులు, మీరు అపరిచితుడు సినిమా చూసుంటారు, అంటే అపరిచితుడు ఇస్ నాట్ బైపోలార్ డిజార్డర్, అపరిచిత సినిమాలో సడన్ గా బాగానే ఉంటాడు, సడన్ గా ఆయన మారుతుంటాడు, అది బైపోలార్ డిజార్డర్ కాదు. కానీ అంటే ఒక మనిషిలో సడన్ గా కొన్ని అంటే కొంత ఇది ఒక ఎపిసోడిక్ అనమాట. ఒక ఆరు నెలలు డిప్రెషన్ లో ఉంటాడు, ఒక ఆరు నెలలు మామూలుగా ఉంటాడు, ఒక ఆరు నెలలు మేనియాకి వెళ్తాడు. మేనియా దశ అంటే మనం ఇందాక చెప్పాం కదా, మనిషి అత్యుత్సాహంగా మారడము, ఎక్కువగా డ్యాన్సులు చేయడం, పాటలు పాడడం, కొత్త బట్టలు కొనడం, డబ్బులు ఖర్చు చేయడం, ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఆ టైంలో ఒకే వ్యక్తిలో రెండు దశలు కనిపించేదాన్ని బైపోలార్ అంటాము. ఇలాంటి సంఘటనలు మన వాళ్ళు ఏం చేస్తారు, ఇది రాగానే ఏదో పక్క ఆవిడికి ఏదో ఆవహించింది అని చెప్పేసి అని వాడికి వేస్తుండని చెప్పి మనం ఏంటంటే టైం వేస్ట్ చేస్తారు. టైం వేస్ట్ చేయొద్దు, ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎప్పుడైనా గోల్డెన్ అవర్స్. ఇప్పుడు గుండె జబ్బులకు ఎట్లయితే మనం తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తగ్గుతుందో, మెదడు జబ్బులు ఎట్లా తగ్గుతాయి, ఇది కూడా ఏంటంటే మానసిక సమస్యలు కూడా తొలుత దశలోనే డాక్టర్ తీసుకెళ్తే మనము ఒక కలుపు మొక్కని మనం పంట పొలాల్లో రైతు ఏం చేస్తాడు, కలుపు మొక్కలు వచ్చిన వెంటనే పీకేస్తారు, కలవడం అంటారు మన వాళ్ళు. అదే దాని ఒక కలవడం చేయకపోతే ఏమవుతుంది, అది ఎక్కువ పెరిగిపోతుంది. సో జబ్బు కూడా తీవ్రత పెరుగుతుంది, కాబట్టి మనం డాక్టర్ కూడా చేయలేము అప్పుడు. కాబట్టి ఇలాంటి లక్షణాలు గుర్తించినప్పుడు వెంటనే డాక్టర్కి తీసుకొస్తే మనం బైపోలార్ డిజార్డర్ అధునాతన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చాలా మంచి రీసెర్చ్ వచ్చినాయి, మంచి మందులు వచ్చినాయి, మంచి కౌన్సిలింగ్ వచ్చాయి, థెరపీస్ వచ్చినాయి.
1: బాగుంది డాక్టర్ గారు. మరో మెసేజ్ ఉంది, అంకాపూర్ నుండి వెంకటేశ్వరరావు గారు రాస్తున్నారు. నా కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు, స్కూల్ అంటే అసలు శ్రద్ధ లేదు, ఎంతసేపు వీడియో గేమ్స్ ఆడతానంటాడు, ఫోన్ ఇవ్వకపోతే మారం చేస్తాడు, చిన్న పిల్లలాగా కింద పడి బొల్లుతూ ఏడుస్తాడు. అది మేము తట్టుకోలేక ఫోన్ ఇస్తూ ఉన్నాం. ఈ సమస్య నుండి మా బాబుని రక్షించడం ఎలా?
0: ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్న సమస్య ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత ఏంటంటే అందరికీ ఆన్లైన్ క్లాసులు ఫోన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఇది ఏమైతుందంటే ఒక ప్రమాదకరమైన సమస్యగా మారిపోయింది. ఇప్పుడు ఫోన్ అనేది ఏంటంటే ఒక డోపమైన్ని పెంచే వ్యవస్థ. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఒక రివార్డ్, ఇప్పుడు మనకి ఇవాళ ఒక మంచి బిర్యానీ, ఇంట్లో బిర్యానీ చూడగానే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఇది ఇవాళ భోజనం చేయాలి మనం, ఇది చాలా ప్లెజర్ అనిపిస్తుంది. ఈ ఆల్కహాల్, సిగరెట్, ఏదైతే మనకు మత్తు పదార్థాలు ఎలా బానిస అవుతున్నాయో, వీడియో గేమ్స్ కూడా అది ఒక రకమైన బానిస. అది ఎలా అవుతుందంటే దీన్ని మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే అది మెదడు ఏమనుకుంటుందంటే ఆ ప్లెజర్ కోసం, అంటే మనం ఒకసారి వీడియో గేమ్ ఆడిన వెంటనే ఆ ప్లెజర్ అనేది వస్తుంది అనమాట. ఆ ప్లెజర్ రాగానే జనాలకు ఏమవుతుందంటే ఇంక ఇది ఇంత ఇదే ప్లెజర్, ఇదే లైఫ్ అనేది మారిపోతుంటుంది అనమాట. అది ఒకవేళ ఏం చేస్తారు పేరెంట్స్ ఏం చేస్తారంటే వీడు రోజు ఫోన్ ఆడుతుండని తీసేసరికి ఏమైందంటే ఆ ప్లెజర్ రాదు కాబట్టి వాడు ఇరిటేట్ అవుతుంటాడు, నన్ను ఫోన్ ఆడనివ్వరా, నేను ఇంకా కొందరైతే ఏం చేస్తారంటే కింద బోర్ల మీరు ఎన్నాడు కింద పడి ఏడవడము, నేను నాకు ఇది ఇవ్వకపోతే నేను చేయను అనేది, ఇది ఒక రకమైన అడిక్షన్ అనమాట. ఎనీ అడిక్షన్. ఇప్పుడు మీరు సరైన స్వీట్, ఇప్పుడు ఇంకో రకంగా చెప్పాలంటే హయ్యెస్ట్ అడిక్షన్ స్వీట్స్ తినడము, సాల్ట్ మంచి స్పైసీ ఫుడ్ తినడము, ఇది కూడా ఒక అడిక్షనే. దానికంటే ప్రమాదకరమైన అడిక్షన్ ఏంటంటే ఈ వీడియో గేమ్స్, మత్తు పదార్థాలు, సిగరెట్ తాగడం, ఇవన్నీ కూడా అడిక్షన్సే. దీనికి ఏంటంటే సడన్గా ఒక రోజులో మనం ఫోన్ ఇవ్వడం, మెల్లిమెల్లిగా వాళ్ళకి బుజ్జగించి ఏం చేయాలంటే వాళ్ళకి ఫ్రెండ్లీగా చెప్పాలి, నాన్న ఇది ఒక రకమైన సమస్య అని వాళ్ళ పిల్లలకు చెప్పాలి. మీరు సడన్గా లాక్కుంటే వాడు ఇంకా మొండవుతాడు. అలా కాకుండా నాన్న ఇది ఒక రకమైన సమస్య అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించేసి, మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొన్ని రకాల ఈ అతి అల్లరి మొండితనానికి కూడా మందులు ఉంటాయి. తర్వాత మందులతో పాటు కౌన్సిలింగ్ థెరపీస్ ఉంటాయి అన్నమాట, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. అంటే వాళ్ళ ఆలోచన విధానం మార్చాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే నేను ఉన్నాను, నాకు రైస్ అనేది చాలా ఇష్టం. మా డాక్టర్ ఏమంటాడంటే నువ్వు రైస్ తినొద్దు, చపాతీ తినాలి అంటాడు. చపాతి ఇష్టం లేదు, కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి నచ్చ చెప్పాలి, నాన్న ఇప్పుడు రైస్ తినడం కాదు, రైస్ తింటే షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి, చపాతి తింటే కొద్దిగా ఫైబర్ ఉంటుంది కాబట్టి నీకు కంట్రోల్ అవుతుందని వాళ్ళకి నచ్చ చెప్తా, ఓకే దీనివల్ల ఉపయోగం ఉంటుందని వాళ్ళ మెదడులో కూర్చుంటే ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఓకే రైస్ తగ్గించి చపాతి తినడం స్టార్ట్ చేస్తాం. ఇలానే పిల్లలకి ఏంటంటే మనం చెప్పే విధానం ఎలా చెప్పాలి, నాన్న ఇది దీనివల్ల నీ యొక్క లైఫ్ అనేది దెబ్బతింది. మన పేరెంట్స్ ఏంటంటే తటాపిటా రెండు వాయిస్తారు, వాయించేసరికి ఏమైతే వాడు ఇంకా మొండితనం అవుతాడు. అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే మెల్లిగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చెప్పి, నాన్న ఈ వీడియో గేమ్స్ ఆడడం వల్ల మన మెదడు దెబ్బతింటుందని మెల్లిగా చెప్పాలి. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మన దారిలోకి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే స్మూత్గా చేయాలి. కాబట్టి ఇది పేరెంట్స్కి ఇచ్చే సజెషన్. దీనికి ఇప్పుడు అదనవ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రమాదకరమైన బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ కూడా వచ్చినాయి. చాలామంది నేను ఇప్పుడు చూస్తున్నాను, కొన్ని 4-5 కోట్లు లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు ఈ నేను 2-3 సంవత్సరాల్లో కొన్ని 50-60 కేసులు చూశాను. దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ప్రతి మెదడు, ప్రతి చర్య అనేది మెదడుకు రిలేటెడే. మనం అనుకుంటాం ఈ ఆన్లైన్ బెట్టింగ్ ట్రీట్మెంట్ ఏంటి, వీడియో గేమ్స్, వీడియో గేమ్స్ ఆడితే ట్రీట్మెంట్, ప్రతి దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానికి ఇప్పుడు అధునాతన రీసెర్చ్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి వచ్చి కలవండి, నేను ఐ విల్ హెల్ప్ యూ.
1: విన్నారు కదా వెంకటేశ్వరరావు గారు. అయితే డాక్టర్ గారు, మరి చక్కటి ఎస్ఎంఎస్లు శ్రోతలు పంపిస్తున్నారు, మీరు చక్కగా సమాధానాలు చెప్తూనే ఉన్నారు. మరొక ఎస్ఎంఎస్ తీసుకునే ముందు శ్రోతలు మీరు ఇలా ఎస్ఎంఎస్లు పంపుతూనే ఉండండి, ఒక పాట విందాం. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు, అట్లాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వింటున్నారు.

0: శృతులు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు. డాక్టర్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం వింటున్నారు. మరో ఎస్ఎంఎస్, డాక్టర్ గారితో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం వారికి మా నమస్సులు. డాక్టర్ గారు మీరు చెప్పే విధానం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కొన్ని కొన్ని సినిమాల పేర్లను ఉదాహరణగా చెప్తూ వినిపించే తీరు అభినందనీయం. మాకు ఒక సమస్య ఉందండి, అదేంటంటే మా ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం నుండి వినిపించే చిత్రగీతాలను ఆస్వాదిస్తూ నా కోసమే ఈ చిత్రగీతం అన్న భావన కలుగుతుంది. ఇది ఒక సమస్య అంటారా? ఈ కార్యక్రమానికి మానేటి భూమేశ్వర్ గారికి, డాక్టర్ గారికి మరోసారి మా అభినందనలు అంటూ రాశారు. అన్నీ రాశారు, వాళ్ళ పేరు రాయడం మర్చిపోయారు.
1: ఇది సమస్య కాదండి, ఇది నేచురల్గా జరిగేది. ఎందుకంటే ఒకటి, ప్రతి వ్యక్తికి ఏంటంటే మనలో ఒక అనుభూతి, ఒక సంతోషమైన అనుభూతి కానీ ఆనందం కనిపించినప్పుడు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది ఒక ఆహా, ఇది మనకు నచ్చినప్పుడు ఇది మన కోసమే పెట్టారా. ఇప్పుడు బిర్యానీ అనేది అందరికీ ఇష్టం ఉంటుంది, అది మనకు అనొచ్చు అబ్బా ఇది నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టారు నా కోసమే పెట్టారా అనిపించవచ్చు. కాబట్టి ఒక నేచురల్గా మన మెదడు అనేది ఏంటంటే ఒక స్వాంతన కల్పించినప్పుడు కానీ లేకపోతే ఆనందం కల్పించినప్పుడు కానీ మన కోసమే పెట్టామా అనేది అని కనిపించేది అది ఫిజియలాజికల్ నార్మల్ ప్రాసెస్ అది. సో దాన్ని మీరు సమస్యగా భావించవద్దు, ఇది నార్మల్ అండి.
0: బాగుంది డాక్టర్ గారు. మరి ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చాలామంది శ్రోతలు వాళ్ళ ఎస్ఎంఎస్లు మనం ఇప్పటిదాకా చదివాము, వాళ్ళకి మంచి ఆన్సర్స్ కూడా వాళ్ళు కూడా విన్నారు. అయితే ఇప్పుడు చివరిగా మరి మీరు ఈ సందర్భంగా మా శ్రోతల కోసం ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తారంటారు?
1: సో నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రజెంట్ సినారియోలో చాలా విలేజ్లలో, చాలా గ్రామీణ ప్రాంతాల్లో మత్తు పదార్థాలు అనేది విపరీతంగా, ముఖ్యంగా ఆల్కహాల్ సిగరెట్ అనేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు గంజాయి, ప్రమాదకరమైన తీవ్రమైన మత్తు పదార్థాలు యువత బారిసవుతున్నారు. ముఖ్యంగా అవగాహన లేకపోవడం వల్ల తల్లిదండ్రులు, తండ్రి ఎక్కడో గల్ఫ్ కార్మికుడై ఉంటాడు, తల్లి కూలీ చేసుకుంటుంది, పిల్లలపైన ఒక కన్నేసి వేయకపోవడం వల్ల చెడు వ్యసనాల వలన చాలామంది పిల్లలు నష్టపోతున్నారు. నేను దీనివల్ల ఒక మెసేజ్ ఏంటంటే ఇది ప్రతిదీ ఒక డాక్టరే చేయాల్సిన ట్రీట్మెంట్ కాదు, సమాజపరంగా ప్రతి ఒక్కరి బాధ్యత అది. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ఒక సర్పంచ్ ఉండొచ్చు, ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఉండొచ్చు, ఒక టీచర్ ఉండొచ్చు, అంగన్వాడీ కార్యకర్త ఉండొచ్చు, ఆశా వర్కర్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరూ మీ యొక్క సమావేశాలలో ఇది ఒక ఎజెండాగా పెట్టుకోండి. పెట్టి ఈ మత్తు పదార్థాలు, ఈ సెల్ ఫోన్ ఆడడము, వీడియో గేమ్స్ ఆడడము, తర్వాత ఈ లేజినెస్ పైన ఒక సమావేశాన్ని పెడుతుండండి. అంటే మీరు ఒక అరగంట సమావేశంలో ఒక 5 నిమిషాలు దీనికి కేటాయించండి. దానివలన 100 మంది వచ్చిన దాంట్లో ఒక్కరైనా మారితే మనం చేసిన ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుందని అనుకుంటున్నాను. సో నా తరపుగా నేను ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, మరి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఉన్నాను. మీకు ఏదైనా మీ విలేజ్లో సమస్య ఉన్నట్లయితే మీరు ఒక ఉచితంగా మేము క్యాంప్ కండక్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇనిషియేట్ తీసుకున్నట్లయితే ఇది మన వంతు ప్రయత్నం. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది మానసికంగా ఇబ్బంది పడుతుండొచ్చు, వాళ్ళ క్షోభ బాధను చెప్పలేకపోవచ్చు. ఒక క్యాంప్ కండక్ట్ చేయడం ద్వారా కొంతమందినైనా మనం మార్చడానికి ప్రయత్నం చేయవచ్చు. మీకు అలా ఎవరైనా విలేజ్లో కానీ ఎవరైనా చేయదలుచుకున్నట్లయితే, మమ్మల్ని కలిసినట్లయితే మేము ఉచితంగా మీ విలేజ్కి వచ్చేసి అవగాహన కల్పించి మాకు తోచిన సహాయం అయితే చేయగలుగుతాము. సో దీన్ని ప్రతి ఒక్కరు ఇనిషియేట్గా తీసుకోండి. అండ్ ఇంకోటి నెహ్రూ యువ కేంద్రం ఇలాంటి యూత్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. సో సెల్ ఫోన్స్, చాలామంది పిల్లలు ఏంటంటే సెల్ ఫోన్ బానిస అవుతున్నారు. ఇది మనం కంట్రోల్ చేయకపోతే నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. వాళ్ళని మనము ఈ ఇంటర్నెట్ ఈ ఫ్రీగా దొరుకుతుందని ఇంటర్నెట్ వాడడం వల్ల పిల్లలు ఒక మత్తులో, ఒక గమ్మత్తులో మునిగిపోతున్నారు. ఆల్కహాల్, సిగరెట్ ఎంతకంటే డేంజరు, ఆన్లైన్ గేమ్ అడిక్షన్, ఈ బెట్టింగ్స్ చాలా డేంజరస్. రేపు మన యొక్క ప్రొడక్టివ్ లైఫ్, మన యూత్ అయితే ఏదైతే ప్రొడక్టివ్ లైఫ్ ఉందో అది దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. రేపు మనం ఒక యువ శాస్త్రవేత్తలు తయారు చేయాలంటే ఈరోజు వాళ్ళని సానబెట్టాల్సిన అవసరం ఉంది. ఒక విగ్రహం, ఒక రాతి, ఒక రాయి విగ్రహంగా మారాలంటే ఒక శిల్పి ఎంత కష్టపడతాడు. తల్లిదండ్రులు, మన సమాజం కూడా మన యువత పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళని మంచిగా చేస్తే రేపు మనం అమెరికా లాంటి ఒక అభివృద్ధి చెందిన దేశం, మనం కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశం అమెరికా అలాంటి దేశాలుగా మన శాస్త్రవేత్తలు ఎదగాలంటే ఇలాంటి దుర్వ్యసనాలు మన మన సమాజం నుంచి వెళ్ళిపోవాలి. ఇందులో ముఖ్యంగా కొన్ని రకాల, ఇది ఒక రకమైన ప్రమాదకరమైన వైపాయం. ఒకప్పుడు యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు యువత నిర్వీర్యం చేయడమే ఒక కొన్ని దుష్ట శక్తులు దీన్ని చేస్తున్నాయి. దీన్ని మనం నిర్వీర్యం చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక సైనికుడై ఈ మత్తు పదార్థాలపైన, ఈ మానసిక సమస్యల పైన, ఆన్లైన్ గేమ్ అడిక్షన్ పైన, ఆన్లైన్ బెట్టింగ్ పైన పోరాడినప్పుడే మనం దీన్ని సఫలీకృతం కాగలుగుతాం. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నేను ఇచ్చే మెసేజ్ ఇది. దయచేసి మీరు ప్రతి ఒక్కరు సీరియస్ తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, మన సొసైటీని మార్చండి.
0: బాగుంది.

0: డాక్టర్ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. నేను అన్నట్టు ఈ రోజులలో ఎక్కడ చూసినా కూడా యూత్లో మనం ఎక్కువగా చూస్తున్నాం, పేపర్లలో చదువుతున్నాం ఏంటంటే, మీరు అన్నట్టు గుట్కా కానీ జర్దాలు కానీ లేకపోతే కొన్ని మత్తు పదార్థాలు కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సో యువతను నిర్వీర్యం చేస్తే దేశాన్ని నిర్వీర్యం చేయడం అనేటువంటిది అత్యంత సులభం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ కూడా కావచ్చు. సో కాబట్టి డాక్టర్ గారు మీరు చాలా చక్కటి విషయం తెలియజేశారు. ముఖ్యంగా యూత్ ఆజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యువకులు మీరు వింటున్నారు అనుకుంటున్నాము మేము కూడా, ఎందుకంటే ఇది చిన్న సమస్య, అధిగమించడం కూడా చాలా సింపుల్ అని ఇప్పటిదాకా డాక్టర్ గారు చాలా విషయాల్ని చక్కగా ఎగ్జాంపుల్తో సహా చెప్పారు. సో అయినప్పటికీ ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే తప్పకుండా మాకు రాయండి, డాక్టర్ గారికి ఆ మెసేజ్లు మేము పంపిస్తూ ఉంటాం. మీకు చక్కగా డాక్టర్ గారిని కూడా కలవచ్చు మీకు సమయం దొరికినప్పుడు. డాక్టర్ గారు, మరి ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, అంటే వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మేము మిమ్మల్ని ఆహ్వానించడం, మీరు వెంటనే దానికి సరే అంటూ వచ్చేసి మా శ్రోతలందరికీ వాళ్ళు అడిగిన ఎస్ఎంఎస్ ద్వారా పంపిన సందేశాలన్నిటికీ కూడా చక్కటి సమాధానాలు ఇచ్చారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ. నా తరఫున కూడా, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో ఇంతమందితో ఇంటరాక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరందరూ కూడా ఈ సలహాలు సూచనలు పాటించి మీరు కూడా ఈ యజ్ఞంలో భాగమై మన సొసైటీని మార్చాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ మానేటి భూమేశ్వర్ గారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృతాల నిధి,

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. కొన్ని పాటలు వింటే మనం పాటనే కాదు పాటతో ముడిపడిన ఒక కాలాన్ని కూడా గుర్తు చేసుకుంటాం కదా. ఎన్నో జ్ఞాపకాలు. ఇంకా ట్యూన్ వింటే ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుందో ఈ ట్యూన్ అని. అలా మరి ట్యూన్స్ అందించే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు మన టాలీవుడ్, అదే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. మరి ఆయన సాంగ్స్తో ఒక జనరేషన్ని వెనక్కి తీసుకువెళ్లిన కంపోజర్, డైరెక్టర్గా ఇండస్ట్రీకి రావాలి అనుకుని మ్యూజిక్ డైరెక్టర్గా, యాక్టర్, సింగర్

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు.

0: అలాంటి గుణాలేంటో
1: గుర్తుకొస్తున్నాయి. విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆర్పి పట్నాయక్ మెలడీ, మాస్, రొమాన్స్ ఇలా ఏ జోనర్ కి సంబంధించిన సాంగ్స్ కైనా ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తారు. మరి 1999లో వచ్చిన నీ కోసం సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే ఇలా వరుస విజయాలతో ఆయన పేరు అప్పటి యువత మనసుల్లో బలంగా నిలిచిపోయిందనమాట. మరి నీ కోసం సినిమాకి ముందు వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఒక సాంగ్ కంపోజ్ చేయగా మిగిలిన సాంగ్స్ ఆర్పి పట్నాయక్ గారు చేశారు. సో శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఘంటా శ్రీనివాసరావు ప్రొడ్యూసర్ గా రవితేజ మహేశ్వరిల కాంబినేషన్ లో తెరకెక్కింది ఈ మూవీ. మరి ప్రొడ్యూసర్ గారు సినిమా టైటిల్ నీ కోసం అని చెప్పగానే ఆర్పి గారికి టైటిల్ సాంగే మనసులో మెదిలిందట. ఇంకా డైరెక్టర్ ని కలవడం, ట్యూన్ కంపోజ్ చేసి వినిపించడం, అది ఓకే అయిపోవడం, ఆయన మ్యూజిక్ హిట్ అయిపోవడం, ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి. మరి నీ కోసం మూవీ నుండి మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్.

0: అబ్బా, అసలు నీ కోసం అనే ఆ ట్యూన్ మనని వేరే జోన్లోకి తీసుకెళ్తుంది కదా. ఎస్, అది మరి ఆ మ్యూజిక్ లో ఉన్న మ్యాజిక్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఆర్పి పట్నాయక్ గారి కెరియర్ లో చిత్రంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2000 లో వచ్చిన ఈ సినిమా ఆయన సాధించిన విజయాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు అప్పటి యువతని బాగా ఆకట్టుకున్నాయి. తేజ గారి డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. అండ్ మనందరికీ తెలుసు, తేజ డైరెక్షన్, ఆర్పి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ కులశేఖర్ గారి లిరిక్స్ ఎంత సూపర్ హిట్ కాంబినేషన్ లో. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఆ పాటల్ని. అంటే ఒకప్పుడు మన క్యాసెట్ ప్లేయర్స్, తర్వాత సిడీస్ అండ్ ఇప్పుడు ప్లేలిస్ట్ లో వినిపించిన ఆ ఎర్లీ 2000 మెలడీస్ కి ఆర్పి పట్నాయక్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ప్రత్యేకం అన్నమాట.
2: సూపర్ అన్నాడు, థాంక్స్ చెప్పింది, కిస్సులు ఇచ్చాడు, క్యాచ్ పట్టింది, ఏదో చెప్పాడు, సిగ్గుపడి

0: 魔王。
1: ఎవరు రాంటే ఎల్లిపోతున్నది ఎవరు

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. నువ్వు నేను మూవీ గుర్తుందా? ఎందుకు గుర్తుండలేండి, బ్లాక్ బస్టర్ హిట్. ఉదయ్ కిరణ్ అనిత కాంబినేషన్లో, తేజ గారి డైరెక్షన్లో 2001లో కుర్రకారిని ఓ ఊపు ఊపిన సినిమా. అంతేకాదు 2024లో రీరిలీజ్ కూడా అయింది ఈ సినిమా. మరి సినిమా హిట్ అవ్వాలి అంటే చాలా మంది కలెక్టివ్ ఎఫర్ట్స్, అందులో మ్యూజిక్ డైరెక్టర్స్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది. ఇంకా ఈ సినిమా పాటలు విషయానికి వస్తే ఏంటంటే ప్రతి సాంగ్ సూపర్ హిట్టే, సిచ్యువేషన్కి తగ్గ మ్యూజిక్, ఎప్పుడు విన్నా ఫ్రెష్ ఫీల్ని ఇచ్చే సాంగ్స్. మరి వీటికి రీజన్ ఆర్పి పట్నాయక్. ఈ మూవీకి ఆయనకి ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగుతో పాటు నంది అవార్డ్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా లభించాయి. ఇంకో విషయం తెలుసా, డైరెక్టర్ తేజ ఇంకా ఆర్పి పట్నాయక్ల వర్క్ ఎలా ఉండేది అంటే, తేజ గారు ఒక సిచ్యువేషన్ ని నరేట్ చేయగానే ఆర్పి గారు ట్యూన్ కంపోజ్ చేసేసేవారట. అంటే తేజ గారికి ఏం కావాలి మ్యూజిక్ లో, లేదా సిచ్యువేషన్ ఏంటి అన్న క్లారిటీ చాలా ఉండేదిట. ఇంకా నువ్వు నేను మూవీ కోసం అయితే తేజ గారు ఆర్పి ఇంకా కుల్లశేఖర్ కి విడివిడిగా చెప్పారట. ఏమనంటే ఒక పార్టీలో ఒక అమ్మాయి ఇంకా ఒక అబ్బాయి పాడే పాట పాడే సిచ్యువేషన్కి ట్యూన్ ఇంకా లిరిక్స్ కావాలి అని. అంతే, ట్యూన్ ఒకరు, లిరిక్స్ ఇంకొకరు, కట్ చేస్తే సాంగ్ సూపర్ హిట్. ఆ సూపర్ హిట్ ఏదో మీరు కూడా ఒకసారి వినేయండి.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గురించి. మరి 2001లో ఆర్పి పట్నాయక్ గారికి ఇంకొక బ్లాక్ బస్టర్ మనసంతా నువ్వే సినిమా. ఒకవైపు యూత్కి కనెక్ట్ అయ్యే ట్యూన్స్, మరోవైపు మెలడీకి ప్రాధాన్యం, ఆర్పి గారి మ్యూజిక్లో ఈ కాంబినేషన్ అప్పట్లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. తూనీగా తూనీగా ట్యూన్ అయితే ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మరి చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్, కాలేజ్ డేస్లో లవ్, స్నేహం, ప్రేమ దూరం అయ్యాక పెయిన్, ఇవన్నీ ఆయన మ్యూజిక్లో చాలా న్యాచురల్గా వినిపించారు. సినిమా చూస్తూ మ్యూజిక్ కి కనెక్ట్ అయిపోయి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు ఎవరూ ఉండరు అని చెప్పాలి. అండ్ ఆయన మ్యూజిక్లో ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే మెలడీని చాలా సింపుల్గా ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేయడం. అందుకే ఆయన పాటలు కేవలం సినిమాల్లోనే ఉండిపోలేదు, మన పర్సనల్ మెమరీస్లో కూడా ఒక భాగం అయ్యాయి. మనసంతా నువ్వే సినిమా నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఆగస్ట్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. జయం నువ్వు లేక నేను లేను, సంతోషం ఇంద్ర ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆర్పి పట్నాయక్ గారి కెరియర్లో 2002 మొత్తం సూపర్ హిట్సే. జయం పేరు వినగానే అప్పటి యువతలో మరి ఎంత ఎక్సైట్మెంట్ ఉండేదో గుర్తుందా? 2002లో వచ్చింది సినిమా అండ్ దీనికి ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ అందించారు. జయంలోని పాటలు ఆ జనరేషన్లో చాలా పాపులర్ అయ్యాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అయితే భయం, ప్రేమ, ఎక్సైట్మెంట్ ఇవన్నీ చాలా తెలుస్తాయి. సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటుంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మరి జయం సినిమాకి మ్యూజిక్ అందిస్తూనే ఇదే

టైంలో వేరే ప్రాజెక్ట్స్ మీద కూడా ఆయన వర్క్ చేయడంతో ఆయన వరుసగా డిఫరెంట్ మూడ్స్లోకి ఏదైతే మ్యూజిక్ కావాలో అది అందించారనమాట. అందుకే ఒక సైడ్ మెలడీ, ఇంకో సైడ్ యూత్ ఎనర్జీ, ఇంకో సైడ్ ఎమోషనల్ సాంగ్స్, ఇలా ఆయన ఆల్బమ్స్లో వెరైటీ కనిపించేది. బహుశా అందుకే ఆయన పాటలు ఫస్ట్ టైం విన్నప్పుడు నచ్చడం ఒక విషయం, అయితే రిపీటెడ్గా మనం వింటూ ఉంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోతాం, ఎక్కువ హార్ట్లోకి తీసేసుకుంటాం అనమాట. అందుకే ఆర్పి పట్నాయక్ అంటే ఒకటే టైప్ ఆఫ్ మ్యూజిక్ కాదు, సిచ్యువేషన్కి ఎమోషన్కి తగ్గట్టుగా ట్యూన్ని మార్చగల కంపోజర్ అని గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఆర్పి పట్నాయక్ ఆయన కేవలం మ్యూజిక్ డైరెక్టరే కాదు, సింగర్ కూడా. అండ్ మనం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఆయన పాడిన పాటలు చాలా విన్నాం. మరి ఆయనకి ప్రత్యేక గుర్తింపును అందించాయి ఆయన కంపోజ్ చేసి పాడిన పాటలు.

ఎందుకంటే ఆయన వాయిస్ చాలా సూదింగ్గా ఉంటుంది. మరి మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటూ ఆయన ఎంతో మంది కొత్త సింగర్స్కి కూడా అవకాశాలు ఇచ్చారు. అంటే తన మ్యూజిక్తో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా కొత్త వాయిసెస్కి కూడా ఇండస్ట్రీలో స్పేస్ కల్పించడానికి ప్రయత్నించారు. అండ్ ఎంతో మంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్టిస్ట్కి కూడా తెలుగు సినిమాని పరిచయం చేశారు ఆర్పి పట్నాయక్.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఇప్పటి వరకు మనం ఆర్పి పట్నాయక్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్గా గుర్తు చేసుకున్నాం, కానీ సీను వాసంతి లక్ష్మి దగ్గరకు వచ్చేసరికి ఆయన మన ముందుకి యాక్టర్గా కూడా వస్తారు ఈ సినిమాలో. మరి 2004లో వచ్చిన ఈ సినిమాలో ఆర్పి పట్నాయక్ సీను పాత్రలో నటి

ఒక బ్లైండ్ సింగర్ గా ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి మంచి స్పందన వచ్చింది. చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇది, ఆయన చాలా నాచురల్ గా యాక్ట్ చేశారు ఆర్పి గారు ఈ సినిమాలో. అదే సినిమాకి ఆయన మ్యూజిక్ కంపోజిషన్ కూడా చేశారనమాట. అంటే ఒకే సినిమాలో మ్యూజిక్ ని కంపోజ్ చేయడం మాత్రమే కాదు, స్క్రీన్ మీద క్యారెక్టర్ ని కూడా ప్లే చేయడం జరిగింది. ఇది కదా అసలు మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అంటే.

మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ట్ అయిన ఆర్పి పట్నాయక్ గారికి సినిమా డైరెక్షన్ మీద మాత్రం ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉండేది. సో 2008 అందమైన మనసులో సినిమాతో డైరెక్టర్ గా మారారు. మరి ఈ సినిమాకి బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. 2010 బోకర్ సినిమాని డైరెక్ట్ చేయడమే కాకుండా దానికి కూడా బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డుని అందుకున్నారు. అంటే మ్యూజిక్ కి అవార్డ్స్ వచ్చిన వ్యక్తికి స్టోరీ రైటింగ్ లో కూడా నంది అవార్డ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడే మరి ఆయన జర్నీ ఇంట్రెస్టింగ్ గా అవుతుంది. కంపోజర్ గా మొదలై సింగర్ గా యాక్టర్ గా రైటర్ గా డైరెక్టర్ గా తన క్రియేటివ్ సైడ్ ని విస్తరించుకున్న వ్యక్తి ఆర్పి పట్నాయక్. తెలుగులోనే కాదు కన్నడ తమిళ హిందీ సినీ ఇండస్ట్రీస్ లో కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు ఆయన. పాట కంప్లీట్ అయినా మెమరీస్ మాత్రం మనతో ఎప్పుడూ ఉండిపోతాయి. అది ఆయన కంపోజిషన్ లోని మ్యాజిక్. ఎస్, ఇది మరి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒక టీనేజ్ లవ్ స్టోరీ, ఫాదర్ సన్ బాండ్, టీచర్ స్టూడెంట్ బాండ్, వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన సినిమా కొత్త బంగారు లోకం. టీనేజ్ లో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని డెసిషన్స్ కొన్నిసార్లు కరెక్ట్ అవుతాయి, ఇంకొన్నిసార్లు మనకి పాఠాలు నేర్పిస్తాయి. పిల్లలు ఎక్కడ తప్పుదారి పడతారో అని తల్లిదండ్రుల భయం, నాకేం కాదు అన్న ధైర్యం పిల్లలది. మరి ఈ రెండింటి మధ్య క్లాష్ వచ్చినప్పుడే అసలు ప్రాబ్లం. తండ్రి మాటలను విన్నట్టే విని కాలేజ్ లైఫ్ లోకి క్యారీ అయిపోతాడు హీరో. చాలా ట్విస్ట్స్ టర్న్స్ తర్వాత తెలిసేది ఏంటంటే, ఆ తండ్రి కొడుకుకి శాశ్వతంగా దూరం అయిపోతాడు. కొడుకు తట్టుకోలేడు. తండ్రి చెప్పిన మాటలన్నీ ఒక పాట రూపంలో మనం వినొచ్చు కొత్త బంగారు లోకం సినిమాలో. జీవితాన్ని కళ్ల ముందు నిలిపి జీవితకాలం గుర్తుండిపోయే పాట ఇది. ప్రతి ఒక్క స్టూడెంట్ కనెక్ట్ అయ్యే సాంగ్ అనే చెప్పాలి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో, మికీ జే మేయర్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

2010లో రానా దగ్గుబాటి నటించిన సినిమా లీడర్. పాలిటిక్స్ ని ఊహించి తీసిన సినిమా ఇది. ప్రతి సాంగ్, ప్రతి డైలాగ్ ఒక ఆనిమతి అనే చెప్పాలి. ఇంక ఇప్పుడు వినబోయే సాంగ్ వందే మాతరం. ఏ శకుని ఆడని జూదం, బ్రతుకే ఒక చదరంగం అని స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్. అన్యాయాలను అరికట్టే క్రమంలో ఆటంకాలు తప్పవు, కానీ పట్టుదల, ధైర్యం, సహాయంతో ముందడుగు వేసే వాళ్ళకి ఎదురుండదు. రాజ్యాలేలే డబ్బు, హోదా, అధికారం ఇవన్నీ ఒకవైపు ఉంటే, వాటిని ఎదిరించి అగ్నిజ్వాలలా నేను ఇంకోవైపు ఉంటూ జీవితం అనే యజ్ఞాన్ని సాగించే క్రమంలో ఎదురయ్యే ఆపదలని ఎదుర్కొంటూ మార్పుని తీసుకొస్తాను అని వేటూరి సుందర్రామూర్తి గారు రాస్తారు ఈ పాటలో. దేశం పట్ల ప్రేమతో అన్యాయాన్ని ఎత్తిస్తూ ప్రజల కోసం నిలబడడమే నిజమైన దేశభక్తి అనే భావాన్ని ఈ పాట అందిస్తుంది. మరి ఈ పాట మీకోసం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చైల్డ్హుడ్ మెమరీస్ అనగానే మనందరి ఫేస్ లో ఓ స్మైల్. టైం ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తే అలా ఓసారి బాల్యంలోకి వెళ్ళొచ్చాలనిపిస్తుంది. అవునా, మన ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసిన టైం, స్కూల్లో టిఫిన్ బాక్స్ లో షేర్ చేసుకోవడం, మన అమ్మ నాన్న గురువుల చేతి దెబ్బలు, నేల టికెట్ తీసుకుని సినిమాలు చూడడం, పిన్ని బాబాయ్ అంటూ ఇతరుల కష్టాలని మనవిగా భావించి తోడుండడం, ఇవన్నీ గుర్తొచ్చే ఉంటాయి మీకు. అవునా? అవును. మరి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమాలో చంద్రబోస్ గారు కూడా అదే రాస్తారు. పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, రేగుపళ్ళకి పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, ఈ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అంటూ రాస్తూనే మనకి జ్ఞాపకాలని గుర్తు చేస్తారు. సింపుల్ గా ఉంటుంది లాంగ్వేజ్ అండ్ అందరూ కనెక్ట్ అవుతారు కూడా. మరి మీ చైల్డ్హుడ్ మెమరీస్ ని గుర్తు చేసే ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలో ఆనందం, కరుణ, ఆశను నింపాలని సామాజిక మాధ్యమంలో తన సందేశాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి లోకమంతటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. మహాలయ పితృపక్షం ముగింపును దేవీపక్షం ప్రారంభాన్ని సూచిస్తుందని, ఇది దుర్గామాత రాకకు నాంది పలుకుతుందని అమిత్ షా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలోకి అపారమైన ఆనందం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని అమిత్ షా ఆకాంక్షించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో జరుగుతున్న బహుళజాతి వాయు విన్యాసాలు తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 12 ముగుస్తాయి. మిత్రదేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సహకారం, పరస్పర సమన్వయం, వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 7 మిత్రదేశాలు పాల్గొంటున్నాయి. మరికొన్ని ఇతర దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ విన్యాసాలలో F-35 లైట్నింగ్ 2, రఫేల్, F-16, A-400M, KC-30A వంటి విభిన్న శ్రేణి అధునాతన విమానాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై వారు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు, బాలల న్యాయ కమిటీ, యూనిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి, అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి, రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. రష్యాలో తయారయ్యే డీజిల్ ఇంధన అమ్మకాలు, దిగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సంభాషణల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు రష్యా డీజిల్ అమ్మకం, సరఫరా, అన్లోడింగ్, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలకు అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపులు 2027 April 20 వరకు అమలులో ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సమావేశమయ్యారు.
ఇటీవలి సంవత్సరాలలో భారత్ ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన వృద్ధి సాధించిందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఒక సభలో ప్రసంగిస్తూ డాక్టర్ జయశంకర్ గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత్ ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని బలంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దానిని అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని జయశంకర్ అన్నారు. జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడా జేవార్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించింది. సమావేశానంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తన మంత్రివర్గం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్కు ఒక గొప్ప బహుమతి అని అభివర్ణిస్తూ, ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్దదిగా అవతరించి దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గతంలో మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రజా భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న న్యూఢిల్లీలో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజుల ముందుగానే సమర్పించాలని తెలిపారు. ప్రజా భద్రత శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 160 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వారిపై ఢిల్లీ పోలీసులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. యుఏఈలోని షార్జా యాంకరేజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్పై నిన్న జరిగిన డ్రోన్ దాడి ఘటనలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారతీయ సిబ్బంది భద్రత క్షేమాన్ని నిర్ధారించేందుకు అధికారులు షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని సోనోవాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని బర్హామ్లో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పథకాన్ని ఖాయం చేసి అస్సాంకు చెందిన పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్కు చెందిన హ్యారీమన్ యుఎన్ను ఓడించి సోనోవాల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. అస్సాం పోలీసు విభాగంలో పనిచేస్తున్న 43 ఏళ్ల పుతుల్ సోనోవాల్ ప్రముఖ లాన్ బౌల్స్ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. ఇటీవల జరిగిన 2026 ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోనోవాల్ అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీకి చెందిన 8 మంది, సమాజ్వాదీ పార్టీకి చెందిన 2 అభ్యర్థులున్నారు. ఈ మేరకు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శి రిటర్నింగ్ అధికారి అజిత్ వర్మ అధికారికంగా ధృవీకరించారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ప్రతిపక్షాలు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్ ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 12:40 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

టేస్టీ ఫుడ్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, కొన్నిసార్లు అది బాడీకి మంచిది కాకపోయినా కూడా. మరి ఎటు చూసినా జంక్ ఫుడ్ బాగానే కనిపిస్తుంది. చాలా అకేషన్స్లో మనం దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం కూడా. కొన్నిసార్లు గ్యాదరింగ్స్లో, కొన్నిసార్లు ఆఫీస్ పార్టీస్లో ఇలా జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం ఒక టాస్కే. కానీ దానికి కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి తెలుసా. అదే అన్హెల్దీ ఫుడ్ని తినమని టెంప్ట్ చేసే మన హార్ట్కి, దాన్ని అవాయిడ్ చేయమని ఫోర్స్ చేసే మన బ్రెయిన్కి జరిగే ఫైట్ని ఎలా తగ్గించాలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వాటి కోసం మరి మాట్లాడుకుందాం ఇవాళ ఈట్ ఫిట్లో. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే భవానీ.

ఎస్, మరి ఫస్ట్ ఏంటంటే మనని మనం ఎడ్యుకేట్ చేసుకోవడం. అదే ఏ ఫుడ్లో ఏ న్యూట్రియన్స్ ఉంటాయి, బాడీకి ఎంత క్వాంటిటీలో ఉంటే అవి మంచిది, అసలు మన బాడీ ఏ ఫుడ్కి ఎలా రెస్పాండ్ అవుతుంది, విషయాలని తెలుసుకుంటే అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుస్తుంది కదా. అది మరి ప్రాబ్లం తెలిస్తే సొల్యూషన్ వెతకడం ఈజీ అవునా. ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ పడట్లేదు అనుకోండి, మనం మానేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తింటే ఎలర్జీ వస్తుంది, కొంతమందికి ఎక్కువగా తింటే ప్రాబ్లం వస్తుంది. సో అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో వార్నింగ్ ఉంటుంది, కాబట్టి ఆ వార్నింగ్ సైన్ని ఫస్ట్ తెలుసుకుంటే మనం దానికి దూరంగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే అవును కదా, ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తోంది అంటే ఎందుకు ముందుకు వెళ్తాం కదా. ఎస్, మరి ఇంకొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను అన్హెల్దీ ఫుడ్ని ఎలా అవాయిడ్ చేయాలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: వాడికి నా మీద ప్రేమే లేదు. He doesn't love me, you know.
3: No, he loves you. He loves you so much.
2: అవునా? ఎంత?
3: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
2: ఓ, ఇంకా?

ఈట్ ఫిట్ వింటున్నారు అని మనం మాట్లాడుకుంటున్నాం అన్హెల్దీ ఫుడ్ నుంచి ఎలా దూరంగా ఉండాలి అని. అవును, నో చెప్పడం నేర్చుకోవాలబ్బా. ఎస్, నో మీన్స్ నో. ఇందాక తెలుసుకున్నాం కదా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి అని. మరి ప్రాబ్లం తెలిసాక కూడా అదే పని చేయడం తప్పు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆయిల్ పడలేదు అనుకోండి, అయినా ఆయిలీ ఫుడ్నే తినాల్సి వస్తే మనం చెప్పగలగాలి నో నాకు ఇది పడదు అని. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకోకుండా కమ్యూనికేట్ చేయాలి. మరి ఇది కూడా అన్హెల్దీ ఫుడ్కి దూరంగా ఉండడానికి ఒక మార్గం అన్నమాట.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: ఒక డైరీ మెయింటైన్ చేయాలి. అవును, అన్హెల్దీ ఫుడ్ నుంచి దూరంగా ఉండడానికి ఫాలో అవ్వాల్సిన ఇంకొక ట్రిక్, ఒక డైరీని మెయింటైన్ చేసి అందులో ఏ రోజు ఏం తింటున్నాం, అది ఇంట్లో కుక్ చేసుకున్నామా లేదంటే బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్డా అని రాసుకోవాలన్నమాట. సో అప్పుడు మొత్తం బండారం బయటపడుతుంది. దీంతో ఎంత ఫ్రీక్వెంట్గా జంక్ని కన్స్యూమ్ చేస్తున్నాం అని తెలుసుకోవచ్చు. అయినా ఒకటి చెప్పండి, ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారి బయట తిన్నాం అని ఆ డైరీలో రాసుంటే ఎప్పటికైనా మనకి చిరాకు వస్తుంది కదా, ఏంటి ఇన్నిసార్లు బయట తిన్నానా అని. అలా అనుకుని అయినా మనం జంక్కి కొంచెం అయినా దూరంగా ఉండడానికి ట్రై చేస్తామన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సబ్స్టిట్యూట్స్. అవును, షుగర్కి బదులు, కారంగా ఉండే చిప్స్కి బదులు, బయట ఆర్డర్ చేసే పిజ్జాకి బదులు, ఇలా సబ్స్టిట్యూట్స్ ట్రై చేస్తే జంక్ కన్సంప్షన్ తగ్గుతుంది. అంటే స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో చేసిన పల్లీ నువ్వుల లడ్డు, చిప్స్ తినాలనిపిస్తే ఇంట్లో చేసిన జంతికలు పప్పు చెక్కలు, పిజ్జా తినాలనిపిస్తే ఇంట్లో చేసిన బ్రెడ్ పిజ్జా, ఇలా ఏదైనా ట్రై చేయొచ్చు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, మీరు బయట ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అది ఇంట్లో చేయడానికి ట్రై చేశారనుకోండి, ఐ నో అంత పర్ఫెక్ట్గా రాదు, అన్ని పదార్థాలు ఉండవు, అదంతా పర్లేదు, కానీ ఉన్న పదార్థాలతో మీరు చేయగలిగినట్టు చేసి తింటే ఆ క్రేవింగ్ అయితే ఫస్ట్ తగ్గుతుందన్నమాట. మెల్లిగా చేసుకుని తిందాం అనే మైండ్ సెట్ కూడా డెఫినెట్గా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇది మరి ఇవాళ ఈట్ ఫిట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్పై అధ్యయనం జరుగుతోందని, భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పర్యాటక, ఐటీ రంగాలు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో భవిష్యత్ అవసరాలకు తగినట్లు ప్రజా రవాణాను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ ఏర్పాటుపై సమీక్షించిన ఆయన, కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సజావుగా సాగేలా వన్వే చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. నాగార్జున సర్కిల్ ఫ్లైఓవర్ పనులను 7 ఏళ్లలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డేటా సెంటర్లు, పరిశ్రమలలో 500 MLD రీసైకిల్డ్ వాటర్ వినియోగించేలా ప్రణాళికలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలు ఈరోజు అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక్కో విశేష పేరుతో గౌరమ్మను పూజిస్తారు.

ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకులు, ముద్దపప్పు, నానే బియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నముద్దల బతుకమ్మల వరుసలో వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18న నిర్వహించే సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం ఘనంగా ముగుస్తుంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు, మహిళలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెలివిరియాలని, తెలంగాణ వైభవం ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట ప్రజలకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులను ఆరాధిస్తూ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ పూల పండుగను 9 రోజుల పాటు ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఐక్యతతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్లోని బస్టాండ్లు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 22 వరకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనుండగా 20 నుంచి 26 తేదీ వరకు తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ 9 రోజుల పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఈ ఉత్సవాలు ప్రతి ఇంటా సంతోషాలు, సిరి సంపదలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిన్న సాయంత్రం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి పాఠశాలల ఆవరణల్లో, మైదానాల్లో పెట్టి విద్యార్థులు, చిన్నారులు బతుకమ్మ ఆడారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రతి డివిజన్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన తెలిపారు. పౌరుల భాగస్వామ్యంతోనే నగర పరిశుభ్రత సాధ్యమవుతుందని పేర్కొంటూ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని సూచించారు. ఎల్నినో ప్రభావం, వర్షపాత లోటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. పంటల వైవిధ్యీకరణతో రైతులను ఆదుకోవాలని, ఉపాధి హామీ ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టి కూలీలకు పని కల్పించాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, కరువు నివారణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని రైల్వే భవన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగుళూరు, పూణే మార్గాలలో ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్పై అధ్యయనం జరుగుతోందని రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వాలకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని ఆయన వెల్లడించారు. అలైన్మెంట్ ఖరారైన తర్వాతే రైతులకు, రాష్ట ప్రభుత్వాలకు పూర్తి వివరాలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పర్యాటకం, ఐటీ రంగాలు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఐటీ సీఈఓలతో సమావేశమైన ఆయన ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులలో ఐటీ సంస్థలు భాగస్వాములై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగిస్తే వరుస ఓటములతో భయపడిన కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ సంస్థలపై బురద జల్లుతున్నారని విమర్శించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి జరిగే మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 6 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 0 సీట్లు గెలుచుకోవడంతో రాహుల్ గాంధీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలకు రాజ్యాంగ సంస్థలను నిందించడం మాని ప్రతికూల విధానాలను వదిలి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. వరంగల్ ఎన్ఐటి 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

0: హాజరైన డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగన్నాథ్ నాయక్ దేశ రక్షణ సాంకేతిక ప్రగతిలో విద్యార్థుల నూతన ఆవిష్కరణలు కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, పరిశోధకులు, పూర్వ విద్యార్థులకు అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ మాట్లాడుతూ,
1: I'm very glad that this great institution has crossed 68 years of its existence and we celebrated the success of its achievement. And I'm very happy that today's occasion was graced by the chief guest, Dr. Jagannath Nayak, with the Director General, Missile and Strategic Plan, DRDO. And in this occasion, we have felicitated our distinguished alumni, lifetime achievement alumnus, and also Young Achiever Awards. Apart from that, our faculty who have excelled in research, we have given Research Excellence Award to our faculty for their excellent research. And our alumni will be a part of the celebration. They are contributing for the institute growth and I am thankful for their contribution.
0: DRDO Director General Dr. Jagannath Nayak matladutu,
2: very happy to be here for 68th foundation day of NIT Warangal and a great institute where produce the world leaders and many technologists where they are taken a place in the defense research and development organization. My best wishes to all the NIT and the Warangal.
0: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వదనం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోల్లో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆయా డిపోల్లో మొత్తం 426 మందికి గాను 421 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 98.82% పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో దసరా నవరాత్రి ఉత్సవాల దుర్గాదేవి మండపాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ నీతికా పంత్ సూచించారు. సూర్యాపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 2K రన్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే పాలన ప్రజలకు చేరువై సూర్యాపేట అద్భుతమైన అభివృద్ధి సాధించిందని మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఖమ్మంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 1:20 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కార్పొరేట్ జాబ్స్ వైపు వెళ్తారు, లేదా ఏదైనా బిజినెస్ వెంచర్స్ స్టార్ట్ చేస్తారు, లేదంటే వాళ్ళకి నచ్చిన ఏదైనా కెరియర్ ఆపర్చునిటీస్ వెతుకుని ఆ రూట్ లో ట్రావెల్ చేస్తారనమాట. కానీ మరి అందరి ప్రయాణం ఒకే దారిలో ఉండదు కదా. 27 ఏళ్ల ప్రణీత వమన్ ప్రయాణం కూడా అలాంటిదే. అగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ చేసిన ఆమె చివరికి ఏం ఎంచుకున్నారో తెలుసా? హైటెక్ క్యాప్సికమ్ ఫార్మింగ్. పూణేకి చెందిన ప్రణీత చిన్నప్పటి నుంచే ఫార్మింగ్ ని చూస్తూ పెరిగారు. మరి వాళ్ళ తండ్రి టీచర్ గా పనిచేసినా కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఆయన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫార్మింగ్ లో కొనసాగారు అన్నమాట. అలా 2019 లో మరి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ పూణే నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్న ప్రణీత తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేశారు. ఆ ఇంటర్న్షిప్ లో వచ్చిన అనుభవమే ఆమెని మోడర్న్ అగ్రికల్చర్ వైపు ఆలోచించేలా చేసింది. మరి ప్రణీత ప్రయాణం చైతన్య స్ఫూర్తిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ప్రణీత ప్రయాణం గురించి. మరి హైటెక్ అగ్రికల్చర్ లో భాగమైన పాలీ హౌస్ కల్టివేషన్ గురించి ఆవిడ తెలుసుకున్నారు. బయట వాతావరణం ఎలా ఉన్నా పాలీ హౌస్ లో మాత్రం గ్రోయింగ్ కండిషన్స్ ని మన అవసరానికి అనుగుణంగా మేనేజ్ చేసుకోవచ్చు. సో దాంతో క్రాప్ ఈల్డ్ కానీ క్వాలిటీ కానీ ఇవన్నీ మెరుగుపడడంతో పాటు అడ్వర్స్ వెదర్ నుంచి మన ప్లాంట్స్ ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో తెలియట్లేదు కదా వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అని, ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండగా ఉంటుందో తెలీదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మన ప్లాంట్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫార్మింగ్ అంటే ఇదివరకట్లాగా ట్రెడిషనల్ గా కాకుండా ఇలా టెక్నాలజీని అగ్రికల్చర్ తో కలిపితే కొత్త అవకాశాలు వస్తున్నాయి, కొత్త అవకాశాలని క్రియేట్ చేయొచ్చు అంటున్నారు ప్రణీత. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎంబీఏ పూర్తి చేసుకుని తర్వాత ఏం చేయాలి ఫార్మింగ్లో అని డిసైడ్ చేసుకున్న ప్రణీతకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే, అసలు ఏ క్రాప్ వేయాలి, ఏ పంట పండించాలి అనే క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ చాలా వెజిటబుల్సే చూసారు, లెట్యూస్, బ్రోకలీ ఇలాగా, కానీ అన్నీ కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి లాస్ట్కి క్యాప్సికమ్కి ఫిక్సారనమాట. ఎందుకంటే దీనికి మరి ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. అంటే బెల్ పెప్పర్స్, స్వీట్ పెప్పర్స్ అని కూడా అంటారు కదా ఈ క్యాప్సికమ్ని. అర్బన్ మార్కెట్స్లోనే కాదు, మరి హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఫుడ్ బిజినెస్లో కూడా వీటిని చాలా యూజ్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే, మరి గ్రీన్ క్యాప్సికమ్తో పోలిస్తే ఈ రెడ్ ఇంకా యెల్లో వెరైటీస్కి చాలా హై ప్రైసెస్ కూడా వస్తాయి అన్నమాట. సో చాలా లాభం కూడా వస్తుంది, అండ్ అవసరమైనప్పుడు వాళ్ళకి కూడా, అవసరమైన వాళ్ళకి ఇవ్వచ్చు అని కూడా అనుకున్నారు. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది, మరి అందుకే ఈ క్రాప్ని ఎంచుకున్నారనమాట. సో నాకు నచ్చిందే నేను వేస్తాను అని ఆలోచించకుండా మార్కెట్ డిమాండ్కి తగ్గట్టుగా మనం పంటలు పండించాలి అని కూడా చెప్తున్నారు ప్రణీత.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు అని మనం మాట్లాడుకుంటున్నాం ప్రణీత వమన్ గురించి. మరి క్యాప్సికం పండించాలి అని డిసైడ్ చేసిన తర్వాత మార్చ్ 2020లో ఒక ఎకరంలో పాలీహౌస్ని ఏర్పాటు చేసి కల్టివేషన్ కూడా స్టార్ట్ చేశారు ప్రణీత. అండ్ దీనికోసం 20 లక్షల పెట్టుబడిని కూడా పెట్టారు. అందులో 50% గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉంది. మరి క్రాప్ అంటే పంట జూన్ జులై నాటికి చేతికొచ్చింది, హార్వెస్ట్కి రెడీ అయింది. కానీ ఇక్కడే ఊహించని సమస్య ఒకటి ఎదురైంది, అదే కోవిడ్-19 లాక్డౌన్. ఫస్ట్ హార్వెస్ట్ సమయానికి లాక్డౌన్ రావడంతో మార్కెట్స్ చాలా డిస్టర్బ్ అయ్యాయి మనందరికీ తెలుసు. అండ్ కమర్షియల్ ఫార్మింగ్ లోకి కూడా అప్పుడే అడుగుపెట్టిన ప్రణీతకి ఇంకో పెద్ద క్వశ్చన్ వచ్చింది, పంట అయితే పండింది కానీ దీన్ని ఎక్కడ అమ్మాలి అని. సో సమస్య వచ్చిందని అక్కడ ఆగిపోకుండా ఆన్లైన్ లో హోల్సేల్ వెజిటబుల్ బయర్స్ కోసం సర్చ్ చేస్తూ చేస్తూ మొత్తానికి ఒక వెండర్ కి అమ్మారు. మరి ఆ విషయాలు కూడా చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆన్లైన్లో మరి హోల్సేల్ బయర్స్ కోసం వెతికిన ప్రణీతాకి ఒక వెండర్ ఫైనలీ దొరికారని చెప్పాను కదా, మరి అదే తనకి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఫస్ట్ హార్వెస్ట్లో ఈ రెడ్ యెల్లో గ్రీన్ క్యాప్సికమ్స్ అన్నీ కలిపి 40 టన్నుల ఈల్డ్ వచ్చింది. వాటిని మరి 80 రూపాయలు, ఒక కేజీ 80 రూపాయలకి చొప్పున అమ్మడంతో మొత్తం 32 లక్షల టర్న్ ఓవర్ వచ్చింది. అండ్ అంటే దాని అర్థం 20 లాక్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిందో 20 లక్షల్ని రికవర్ చేసుకోవడమే కాకుండా తర్వాత అడుగు వేయడానికి కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. దాంతో 2021కి ఆవిడ ఫార్మింగ్ ఆపరేషన్స్ ని 25 ఎకరాలకి ఎక్స్పాండ్ చేశారు. ఇందులో 6 ఎకరాలు పాలీహౌస్ కింద ఉండగా 19 ఎకరాలు షేడ్ నెట్స్ కింద ఉన్నాయి. మరి 1 ఎకరం పాలీహౌస్ లో సంవత్సరానికి సుమారు 30 నుంచి 32 టన్నుల ఈల్డ్ వస్తే షేడ్ నెట్స్ లో 22 నుంచి 24 టన్నుల వరకు వస్తుంది. పాలీహౌస్ ద్వారా 1 ఎకరానికి సుమారు 30 లక్షల టర్న్ ఓవర్ వస్తుందని, ఎక్స్పెన్సెస్ మాత్రం అంటే ఖర్చులు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటాయని ప్రణీత అంచనా వేశారన్నమాట.

25 ఎకరాల్లో ఈ ఫార్మింగ్ ని స్టార్ట్ చేశారు ప్రణీత. మరి ఏడాదికి 2.25 కోట్ల ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నారు. అయితే ఫార్మింగ్ లో క్రాప్ గ్రో చేయడం ఒకటే బిజినెస్ కాదు, ముఖ్యంగా క్యాప్సికమ్ లాంటి పెరిషబుల్ క్రాప్ ఏదైతే ఉంటుందో అంటే సరైన సమయంలో దీన్ని అమ్మడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ప్రణీత జైపూర్, నాసిక్, దాదర్ వంటి మార్కెట్స్ లో హోల్సేలర్స్ కి డైరెక్ట్ గా సప్లై చేస్తున్నారు. అడ్వాన్స్ లో ఆర్డర్స్ తీసుకోవడం, పొద్దున్నే ప్రైస్ ఫిక్స్ చేసుకోవడం ఇలాంటి విధానాలతో సేల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ముందుగానే సేల్స్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి అని ఆవిడ ఫార్మర్స్ కి సూచిస్తున్నారు కూడా. మరి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ గురించి కూడా ఫ్రీ గైడెన్స్ అందిస్తున్నారు. అంటే ఒక క్రాప్ ని పండించడం నుంచి దాన్ని సరైన మార్కెట్ కి తీసుకెళ్లడం వరకు ప్రతి స్టెప్ ని ఈ బిజినెస్ లో భాగంగా చూడాలి అని అంటున్నారు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు అని మనం మాట్లాడుకుంటున్నాం ప్రణీత వమన్ గురించి. ఒక ఎకరంతో ప్రారంభమైన ప్రణీత ప్రయాణం ఈ రోజు 25 ఎకరాల ఫార్మింగ్ వెంచర్ గా మారింది. అవునా? పాలీ హౌసెస్, షేడ్ నెట్స్, డైరెక్ట్ హోల్సేల్ కనెక్షన్స్, ఇలా టెక్నాలజీని, మార్కెట్ అండర్స్టాండింగ్ ని, ఫార్మింగ్ ని కలిపి ఆవిడ తనదైన మార్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. మరి ఫస్ట్ హార్వెస్ట్ రాగానే చేతులెత్తకుండా ఇంకా ధైర్యంతో ముందడుగు వేసి ప్రొడ్యూసర్స్ కోసం, బయర్స్ కోసం అలా వెతుక్కుంటూ వెళ్లి తన ప్రొడ్యూస్ ని సెల్ చేశారు. అవునా? మరి ఫస్ట్ పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసిందని అక్కడితో కూడా ఆగలేదు, ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లారు. కాబట్టి చైతన్య స్ఫూర్తిలో మరి ఈ రోజు ప్రణీత కథ మనకి నేర్పించే విషయం ఒకటే, మన కెరియర్ కి ఒక ప్రీ డిఫైన్డ్ పాత్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇది చదువుకుంటే ఇదే పని చేయాలి, ఎంబీఏ చదివిన తర్వాత కార్పొరేట్ జాబ్ కి వెళ్లాలి అని రూల్ లేదు. కాబట్టి మనకున్న నాలెడ్జ్ ని, పరిస్థితుల్ని అర్థం చేసుకునే ఎబిలిటీని, టెక్నాలజీని కలిపి కొత్త దారిని మనమే క్రియేట్ చేసుకోవచ్చు కదా. మరి ఒక ఎకర్తోనే స్టార్ట్ అయింది, 25 ఎకర్స్ గా ఎదిగారు అంటే అవసరమైంది ఏంటి? అక్కడ అవకాశం కనిపించినప్పుడు దాన్ని గుర్తించి మొదటి అడుగు వేయగల ధైర్యం అన్నమాట. ఇది మరి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 2:15 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మెలడీ టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈరోజు అక్టోబర్ 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మరి ఆ రెండు సరిగ్గా ఉంటేనే కదా లైఫ్ సాఫీగా ముందుకు సాగుతుంది. మరి వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అదే మెంటల్ హెల్త్ గురించి స్వయంగా అనుభవం ఉన్న వారి మాటలకి మనం ఎంత విలువిస్తున్నాం అనేది. అండ్ అదే ఈ ఇయర్ థీమ్ కూడా. లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ హర్డ్ రియల్ వాయిసెస్ రియల్ చేంజ్. ఇక్కడ మరి లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక వ్యక్తి స్వయంగా అనుభవించిన పరిస్థితులు లేదా సమస్యలు. రియల్ వాయిసెస్ అంటే ఆ అనుభవాల్ని స్వయంగా ఎదుర్కొన్న వ్యక్తుల మాటలు. అండ్ రియల్ చేంజ్ అంటే ఆ మాటల్ని కేవలం వినడం కాకుండా వాటి ఆధారంగా తీసుకొచ్చే వాస్తవమైన మార్పు. మరి మెంటల్ హెల్త్ కండిషన్స్ ని స్వయంగా ఎదుర్కొన్న వాళ్ళకి ఆ అనుభవం ద్వారా వచ్చిన ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళ స్టోరీస్ ని వినడం మాత్రమే కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా మెంటల్ హెల్త్ పాలసీస్, సర్వీసెస్, డెసిషన్స్ ఎలా ఉండాలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్

చేయాలి. అంటే సమస్య ఏంటి అని అడిగి వదిలేయడం కాకుండా దీనికి పరిష్కారం ఎలా ఉండాలి అనే నిర్ణయంలో కూడా వాళ్ళ వాయిస్ ఉండేలా చేసుకోవడం, కమ్యూనిటీలోనే వాళ్ళకి అవసరమైన కేర్ సపోర్ట్ అందేలా చేయడం, స్టిగ్మాని తగ్గించడం, పియర్ సపోర్ట్ని పెంచడం, ఇవన్నీ చాలా ముఖ్యం.

0: హే, మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకుని ఎన్ని డేస్ అవుతుంది?
1: ఏంటి, డేస్ కాదా, మంత్స్ అవుతోందా?
0: మరి ఇలా అయితే ఎలా అండి? ఎంతసేపు వీళ్ళ కోసం వాళ్ళ కోసం అని టైం ఇవ్వడం, ఇష్టం లేకపోయినా ఎవరేమనుకుంటారు అని ఓకే చెప్పేయడం, మన దగ్గరికి వచ్చేసరికి ఆ ఇంకిప్పుడు ఏం చేస్తానులే అని బద్ధకం. ఇలా చేస్తే మీతో మీరు ఎప్పుడు ఉంటారు చెప్పండి? మరి అందుకే ఈ చిరాకు, కోపాలు ఇవన్నీ పైలపయ్యవి. కాసేపు మీకు ఇష్టమైన బుక్ చదవండి, లేదా అలా ఒక వాక్కి వెళ్ళి రండి, లేదంటే అసలు మీ మైండ్లో ఏం రన్ అవుతుందో రాసి చూడండి, ఒక కొత్త భాష నేర్చుకోండి. ఇలాంటివి ట్రై చేస్తే మనకి మనం కొత్తగా పరిచయం అవుతాం, అండ్ అది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు డాక్టర్స్ కూడా. అవును, ఫ్యామిలీ, బాస్, సొసైటీ ఇవన్నీ ఆగుతాయబ్బా, టైం ఇంకా లైఫ్ మాత్రం ఆగవు, పరిగెడుతూనే ఉంటాయి. సో మీకోసం మీకు ఇష్టమైనది ఏదైనా చేయొచ్చు కదా, బాగుంటుంది.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చాలా సార్లు మనం ఏదో హెల్ప్ చేసేయాలి అని తాపత్రయపడుతూ ఉంటాం, కానీ ఎక్కడో అరే అంత డబ్బు లేదు, టైం లేదు, హెల్ప్ చేయడానికి మనుషులు లేరు అనుకుంటాం. కానీ మీకు సీక్రెట్ చెప్పనా, హెల్ప్ అనేది పెద్ద ఎత్తున కాకుండా చిన్న చిన్న వేస్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అంబులెన్స్కి దారి ఇవ్వడం, ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చెయ్యకపోవడం, బస్సులో పెద్దవాళ్ళకి సీట్ ఇవ్వడం, లేదంటే మాట, ఒక మాట సహాయం అయినా చేయొచ్చు. బికాజ్ మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వచ్చు, లేదా హోప్ని కూడా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం అనవసరమైనప్పుడు మాటని కంట్రోల్ చేసుకోవడం కూడా. సో మనకి కుదిరినంతలో మనం హెల్ప్ చేసినా అది ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదు. అలాంటప్పుడు అబ్బా నాకెందుకు ఇలా అవుతుంది అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ మనకి మాత్రమే కాదు, మనకి కూడా ఇలా జరుగుతుంది అని గుర్తు తెచ్చుకోవాలి. కొంచెం పేషెన్స్తో ఉంటే మనకి రావాల్సింది రావాల్సిన టైంలోనే వస్తుంది. అందుకేనేమో ఓపిక కూడా ఒక కళ అని అన్నారు. అనుకున్నట్టు జరగలేదు అని అనుకోవడంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కన్నా రావాల్సింది కరెక్ట్ టైంకే వస్తుంది అని వెయిట్ చేయడంలోనే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉందనిపిస్తుంది నాకు. మరి మీకేమనిపిస్తుంది?

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకటి 9490463863.

మనందరికీ ఒక ప్యాషన్ ఉంటుంది. లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా అది మాత్రం మనకి హ్యాపీనెస్సే ఇస్తుంది. ఏ ఛాలెంజ్నైనా ఫేస్ చేయగలము అన్న ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ప్యాషన్ మనతో మాట్లాడుతుంది కూడా. కానీ మనం ఆ ప్యాషన్ని రీస్టార్ట్ చేయడానికి ఏవేవో రీజన్స్ చెప్తాం. టైం లేదు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, బాధ్యతలు ఎక్కువయ్యాయి, ఇలా రెడీగా ఉంటాయి రీజన్స్. కాదనను, కానీ టైం అందరికీ ఒకటేగా, అందరికీ 24 అవర్సే ఉంటాయి కదా. రోజు కష్టం అనిపించినా కూడా వారానికి ఒక గంట మరి మనం మన ప్యాషన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయొచ్చు. మరి ఆ పాటకి ఏదో డాన్స్ చేసేయండి, ఆ కథ రాయండి, వంట చేస్తూ సగం సగం పాడే పాటని చక్కగా ఒక చోట కూర్చుని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నట్టుగా ఊహించుకుని పాడండి. ఆ డిఫరెన్స్ ఏదో మీరే చూస్తారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి భారతి సమయం 3 గంటలు కావస్తుంది అండ్ నేను మీ ఆర్జే భవానీ సైనింగ్ ఆఫ్. శ్రోతలు ఇప్పుడు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.
1: సునీలి ధడకన్ ఐ సునే కార్యక్రమ్ మన్ చాహే గీత్. कार्यक्रम की शुरुआत महबूब की मेहंदी फिल्म के गाने से. मोहम्मद रफी की आवाज, आनंद बख्शी के बोल, लक्ष्मीकांत प्यारेलाल का संगीत है.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాల్ నుండి కోరుతున్న శ్రోతలు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సోగ్గాడు సినిమా నుండి ఈ పాట విందాం.
1: ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయో ఎంత పని చేశా.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్ MBBS MS ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్
2: సెల్ 8639345694
1: ప్రతి గురువారం ఉచిత ఓపి
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ EHS క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుండి కోరుతున్న శ్రోతలు, దాసిరాం

0: చంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, ఆసిని, సుహాష్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, అర్షిని, హిమశ్రీ వీరందరి కోరికపై దేవాలయం సినిమా నుండి ఈ పాట విందాం.
1: జీవో దేవ సనాతన.

0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
1: 24 గంటలు అత్యవసర సేవలు
0: ఎన్ఏబిహెచ్ గుర్తింపు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్
2: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు
3: గదే తమ్ముడు దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా
2: గట్లనా ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగిస్తారంట
3: గట్లనా
2: అవుమల్లా యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి
3: ఇన్నారు కదా ఇది పండుగ చేసుకోండి
0: నంబర్ మళ్ళోసారి 9490407880 సమజైంది కదా
4: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి మా ఫోన్ నంబర్ 9490407880 ఫోన్ నంబర్ మరోసారి 9490407880
5: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రానిపల్లి మండలం పడకల్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్త అనుష్క లత వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మురారి సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది నుంచి కోరుతున్న శ్రోతలు శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్తిక్ చారి, శ్రీకాంత్ చారి, డాక్టర్ భాగ్యవీర్, డాక్టర్ ఎం శ్రీనివాసచారి, ఎం సన్నీచారి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై కన్నె వయసు సినిమా నుండి ఈ పాట విందాం.

విలాస్ సాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహాస్విస్, రేవత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధాన్య, వేదశ్రీ, విక్రమాదిత్య వీరందరి కోరికపై అల్లరి మొగుడు సినిమా నుండి ఈ పాట విందాం.

ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి 5:45 సినీ రంజని కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి

0: భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
4: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
5: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్. స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు, కోత, మత్తుమందు అవసరం లేకుండా
5: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
4: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
5: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 08462253344.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన్ మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: మడుగుల తామరా
2: సై బాల్,
1: గొర్రెద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

లలిత గీతాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో మరి ముందుగా మగధీర సినిమా నుండి ఈ పాట విందాం.

0: And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: స్వామి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రాష్ట్రంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో వచ్చే నెల 19న ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. దీని కింద ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల బీమా సదుపాయం కలుగుతుందని తెలిపారు. ఈరోజు ఖమ్మంలో జరిగిన ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్దత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం వర్తించేందుకు తెలంగాణలో జన్మించడమే ప్రధాన అర్హత అని, కులం, మతం, ఆదాయం వంటివి పరిగణనలోకి రావని వివరించారు. రాజీవ్ యువ వికాస పథకం కూడా అదే రోజు ప్రారంభమవుతుందని చెప్పారు. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హగ్గు వినియోగించుకోవాలని, ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరూ మళ్లీ నూతనంగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో 4.65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్ల పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఇప్పటికే అనుమతి లభించిందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగంలో సుమారు 161 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం రావాల్సి ఉందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,000 కోట్ల రూపాయల విలువగల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో వచ్చే నెల 19 నుంచి 4 రోజుల పాటు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 85వ సదస్సు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని ఐఐటి, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను ఆ చర్చలో భాగస్వాములను చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాధార పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం సచివాలయం నుంచి శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రైతులతో కూడా ముచ్చటిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్నికల సంస్థలు వంటి రాజ్యాంగ వ్యవస్థలను తప్పుబడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడం, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించినట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వాస్తవాలను గ్రహించి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగించడాన్ని, వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్ భరించలేకపోతోందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి కలిగే మేలును, కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_

0: చేయండి, ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గిరిజన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు గిరిజన సలహా మండలి సమాపేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కోరారు. ఆ మేరకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రం అందజేశారు. షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనుల హక్కులు పరిరక్షించవలసి ఉందని ఆయన అన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు, భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం తదితర సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని ఆయన గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల ప్రాంగణాలలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక్కో విశేష పేరుతో గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకులు, ముద్దపప్పు, నానేబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నముద్దల బతుకమ్మల వరుసలో వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18 నిర్వహించే సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం ఘనంగా ముగుస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ వైభవం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాలని గవర్నర్ తమ సందేశంలో ఆకాంక్షించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య ఐక్యతతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. దసరా సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని, 20-26 తేదీల మధ్య తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. కాగా పాఠశాలలకు ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 22 వరకు సెలవులు ప్రకటించింది. దేశానికి నైపుణ్యం గల సాంకేతిక నిపుణులను అందించిన వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి 68వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంస్థ పూర్వ విద్యార్థి పద్మశ్రీ పురస్కార గ్రహీత చంద్రమౌళి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మాకు ఆకాశ్ ప్రాజెక్టు మొత్తం డిజైన్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ డెలివరీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నా ప్రాజెక్ట్ డైరెక్టర్షిప్ లో జరిగింది. సో మొన్న ఆపరేషన్ సింధూర్లో దాన్ని వాడడం వల్ల నాకు మంచి, అంటే ఈ టీమ్ ఆకాశ్ సల్లా పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల మన కంట్రీలో మన అసెట్స్ అన్నిటినీ డిఫెండ్ చేసింది. ఇప్పుడు ఎన్ఐటి నుంచి పద్మశ్రీ రావడం అనేది చాలా లేదు, ఇంతవరకు ముందు క్లియర్ అయింది. దాని వల్ల మన కంట్రీకి కూడా యూస్ఫుల్ అయింది పద్మశ్రీ వచ్చింది.
0: త్వరలో నిట్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్ నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధి డాక్టర్ రమ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడి 10 పూర్తయిన సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు జరుపుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ కింద అందిస్తున్న రాయితీలతో సోలార్ ప్లాంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే వినియోగదారులకు సూచించారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: పీఎం సూర్యాఘర్ పథకం కింద అర్హులైన గృహ వినియోగదారులకు రూటా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ కు 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ కు 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా 78,000 సబ్సిడీ. అర్హత, సాంకేతిక ప్రమాణాలు, పథకం నిబంధనలకు అనుగుణంగా సబ్సిడీ లభిస్తుంది.
0: జనగామ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అధికారులను ఆదేశించారు. జనగామ మండలంలోని షామీర్పేట గ్రామంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఈరోజు సందర్శించారు. రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అన్ని శక్తి ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాబార్డ్ మైభారత్ సహకారంతో నిఫ్ట్ హైదరాబాద్ నిర్వహించే ఖాదీ 5K రన్ ఈరోజు పూర్తయింది. భారతీయ వస్త్ర సంస్కృతిని, చేనేత గొప్పతనాన్ని యువతకు చేరువ చేసేందుకు విద్యార్థులు ఈ రన్ను చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునః ప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి కోమటి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతరస్థలె విరోధ సమాహ్వానేషు దిల్లీ ఆరక్షి బలేన ప్రవర్తిత సుదృఢ సురక్షా వ్యవస్థ. అనేకే సందిగ్ధాః నిరుద్ధాః. రాష్ట్రీయ రాజధాన్యాం రేల మెట్రో సేవాః చ అంశికతయా ప్రభావితాః. సంవైధానిక సంస్థానాం దుర్బలీకరణస్య లోకతంత్రే చ జనవిశ్వాసభంజనస్య విపక్షోపరి భాజపా దళేన ఆక్షిప్తః గభీరారోపః. ప్రతివేషు దేశేషు వైశ్విక సురక్షా సమీకరణేషు చ భారతస్య సూక్ష్మదృష్టిః. ఆత్మనిర్భర భారత సంకల్పేన సశస్త్ర సేనాబలాని మహారూపాంతరణం ప్రాప్నువంతీతి రక్షామంత్రి రాజనాథ సింహః. సంయుక్తరాష్ట్రసభాయాం పాకిస్తానాయ భారతస్య దృఢ ప్రత్యుత్తరం. ఉక్తం చ యత్ జమ్ము కశ్మీరం వర్తతే భారతస్య అభిన్నం అంగం. అపి చ భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య బిహార కర్ణాటక హిమాచల ప్రదేశ జమ్మూ కశ్మీరేషు అతివృష్టేః వ్యంజితం పూర్వానుమానం. అథ వార్తాః విశదీకృత్య. అద్య జంతరమంతరస్థలే సిజెపిటి సమూహస్య విరోధ ప్రదర్శనస్య ఆహ్వానం వీక్ష్య దిల్లీ ఆరక్షిబలేన నవదిల్లీ క్షేత్రే వ్యాపక సురక్షా ప్రబంధాః విహితాః. యేన జనసురక్షా శాంతి వ్యవస్థా చ బాధితా న భవేత్. వార్తాహరైః సహ సంభాషణే దిల్లీ ఆరక్షి ఉపాయుక్తః కుమారాభిషేకః అవోచత్ యత్ క్షేత్రే లోకవ్యవస్థాయాః అక్షుణ్ణతాయై బహుషు స్థలేషు ఆరక్షిబలానాం నిక్షేపః కృతః. సహ సూచితవాన్ యత్ నవదిల్లీ మండలె పూర్వోపాయరూపేణ సఘన అన్వేషణ ప్రక్రియా ప్రచలతి. అథ చ అద్యతనే విరోధ ప్రదర్శనే భాగం గ్రహీతుం యతమానాః కతిపయ జనాః పూర్వమేవ నిరుద్ధాః. అపరతశ్చ యాతాయాతారక్షి ఉపాయుక్తః వికాస కుమారః న్యరూపయత్ యత్ నవదిల్లీ క్షేత్ర యాతాయాత నియమనస్య కారణాత్ దైనిక యాత్రికాణాం సౌవిధ్యాయ వైకల్పిక మార్గాణాం వ్యవస్థా క్రియతే. యేన జనసామాన్యస్య గమనాగమనే కోపి వ్యాఘాతః న స్యాత్. భారతీయ జనతాదళస్య రాష్ట్రాధ్యక్షేణ నితిన నవీనేన అద్య విపక్షిదళానామోపరి దేశే అస్థిరతాం ఉత్పాదయితుం అథ చ విదేశీయ శక్తీనాం సంకేతేన కార్యం విధాతుం గభీరః ఆరోపః విహితః. నవదిల్ల్యాం వార్తాహరైః సహ సంభాషణే శ్రీనవీనేన విపక్షిదళానామోపరి ఆక్షేపః కృతః యత్తే దేశే అతీవ సంకటమయీం గభీరాం చ స్థితిం నిర్మాతుం ప్రయతంతే. సహ అగ్రే ప్రత్యపాదయత్ యత్ విపక్షిదళైః సంవిధానస్య నామ్ని మిథ్యాప్రచారం కృత్వా జనమతస్య అపమాననం విధీయతే. రక్షామంత్రిణా రాజనాథసింహేన ప్రతిపాదితం యత్ భారతం ఆధునిక యుద్ధకలాయాం అథ చ వైశ్విక సురక్షావ్యవస్థాయాం సంభూయమానాన్ ద్రుత పరివర్తనాన్ సూక్ష్మతయా నిరీక్షతే. అద్య జోధపూర వాయుసేనాకేంద్రే షడ్విశత్యధికద్విసహస్రతమస్య తరంగశక్తి ఇతి యుద్ధాభ్యాసం సంబోధయన్ రక్షామంత్రి అవోచత్ యత్ పూర్వప్రతిష్ఠితా విశ్వవ్యవస్థా తీవ్రగత్యా పరివర్తమానా వర్తతే. అపరత్ర ఉదీయమానాయాః నూతన వైశ్విక వ్యవస్థాయాః స్వరూపం ఏతావతాపి అనిశ్చితం వర్తతే.
4: జబ్ తక్నీక్ ఔర్ ఆపసీ విశ్వాస్ ఏక్ సాథ్ ఆతే హై తో యహీ హమారే సాజేదారీ కీ అస్లీ తాకత్ బన్తీ హై. ఆయే ఇస్ భావనా కో ఆగే బఢాయే, ఏక్ దూసరే సే సీఖే, నయే ప్రయోగ్ కరే ఔర్ అప్నీ క్షమతాఓ కో మజబూత్ కర్తే హువే ఏరోస్పేస్ తథా రక్షా సహయోగ్ కే క్షేత్ర మే నయీ సంభావనాయే తలాషే. సాథ్ హీ యే సునిశ్చిత్ కరే కీ హమారీ తాకత్ కా ఇస్తేమాల్ శాంతి సురక్షా ఔర్ స్థిరతా బనాయ్ రఖనే కే లియే హో.
3: అద్య మహాలయ పర్వ సోల్లాసం పరిపాల్యతే. యేన సహ భగవత్యాః దుర్గాయాః పారంపరికం ఆవాహనం అథ బంగాళప్రదేశస్య బృహత్తమస్య వార్షిక మహోత్సవస్య दुर्गा पूजा पर्वणः आगमन सन्देशः प्राप्यते। पारंपरिक हिंदू मान्यतानुसारं अयं दिवसः पूर्वजेभ्यः श्रद्धांजलि समर्पणाय समर्पितानां पितृपक्षाणां परिसमाप्तेः अथ च देवी पक्षाणां मंगलमय प्रारंभस्य परिचायकः वर्तते। अस्माकं कोलकाता वार्ताहरः सूचयति यत् महालय पर्व आकाशवाण्याः कालजयी ध्वनि कार्यक्रमेण महिषासुर मर्दिनी इत्यनेन सह अभिन्नतया सम्बद्धमस्ति, यस्य प्रसारणं प्रत्यूषे क्रियते। वीरेन्द्र कृष्ण भद्रस्य विशिष्ट वाचनेन संस्कृत मंत्र घोषैः अथ च भक्तिगीतैः सज्जितः अयं कार्यक्रमः वंशेभ्यः बंगाल संस्कृतेः अविभाज्यम् अंगं वर्तते। भगवत्याः दुर्गायाः आवाहनेन संपूर्ण परिवेशः भक्त्या उत्कंठया अथ उत्सवीयोल्लासेन परिपूर्यते। प्रधानमंत्री नरेन्द्र मोदी महालय पर्वणः शुभावसरे देशवासिभ्यः शुभाशयान् प्रकटितवान्। सामाजिक पटलीय संदेशे प्रधानमन्त्रिणा कामना कृता यत् भगवत्याः दुर्गायाः मंगलमयः आशीर्वादः समाजे सुखं करुणां नवाशां च संचारयेत्। सः सर्वत्र शान्तेः समृद्धेः च साम्राज्यं प्रवर्धेत इति प्रार्थितवान्। संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
5: करस्पर्शेन सद्यः वार्ता प्राप्तये एक्स्पटले @AIRNewsAlerts इत्यनुसरन्तु। आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयोज्यन्ताम्।
3: भारतीय जनता पार्टी इति दलेन अद्य प्रतिपादितं यत् सद्यः सम्पन्न उपनिर्वाचनेषु दलस्य विजयेन इदं स्पष्टी भवति यत् देशे अराजकतां प्रसारयितुं इच्छतां तत्वानां प्रयासाः लोकतन्त्रेण निरस्तीकृताः। नवदिल्ल्यां वार्ताहर सम्मेलनं सम्बोधयन् भाजपा सांसदः वरिष्ठ नेता च रविशंकर प्रसादः अवोचत् यत् भारतीय जनता दलं शान्तिपूर्ण प्रतिषेधस्य विरोधी नास्ति, किन्तु विपक्षिदलानि स्वकीयां निर्वाचन पराजयं परिहर्तुं मार्गेषु विरोध प्रदर्शनस्य आश्रयं गृह्णन्ति। सः विपक्षिदलानामुपरि आरोपं कृतवान् यत् ते स्वप्रतिषेधेन विगत त्रिचतुर्दिनेभ्यः दिल्लीवासिनां कृते महतः क्लेशान् उत्पादयन्ति। भाजपा नेत्राग्रे स्पष्टीकृतं यत् देशः लोकतान्त्रिक मर्यादया संसदि निर्वाचित प्रतिनिधिभिः अथ च उत्तरदायित्वभावेन एव सञ्चाल्यते। सः लोकसभायां विपक्षनेतारं राहुल गांधिनम् अभिलक्ष्य आरोपम् अकरोत् यत् तेन संवैधानिक संस्थानां गरिमा कलंकिता अवमानिता च।
6: हम प्रोटेस्ट के खिलाफ नहीं करते हैं, स्वाभाविक है, लोकतंत्र में होना भी चाहिए, लेकिन आपने अपनी हार के कारण सड़क के प्रोटेस्ट को वेपनाइज कर लिया है। आम आदमी पार्टी के लिए शैडो बॉक्सिंग करने वाले CJP और बाद में फिर अरविंद केजरीवाल और बाकी लोग आ गए तो ममता जी ने कहा हम क्यों पीछे हैं, और बीच में CPI CPM भी अपना चले आए। ये जो हारे हुए हताश लोग हैं ये दिल्ली की जनता को पिछले 3-4 दिन से परेशान कर रखा है।
3: संयुक्त राष्ट्र संघे भारतेन जम्मू कश्मीर विषये मिथ्या प्रचाराय असत्य कथनानां च कृते पाकिस्तानस्य तीव्रा भर्त्सना कृता। भारतेन दृढतया प्रतिपादितं यत् अयं केन्द्र शासित प्रदेशः भारतस्य अभिन्नं अपृथक्करणीयं अंगमस्ति, सदैव स्थास्यति च। न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः चतुर्थ समितौ उपनिवेशवाद उन्मूलन इति विषये आयोजितायां चर्चायां भारतेन प्रत्युत्तर अधिकारस्य प्रयोगः कृतः। तत्र संसद सदस्या महिमा कुमारी मेवाड़ महोदया पाकिस्तान प्रतिनिधेः वक्तव्यस्य प्रत्युत्तरं दत्तवती। न्यूयॉर्क स्थितेन संयुक्त राष्ट्र संघे भारतस्य स्थायी मिशन इत्यनेन एक्स इति सामाजिक पटले सूचितं यत् संसद सदस्यया महिमा कुमारी मेवाड़ महोदयया जम्मू कश्मीर सम्बद्ध मिथ्यापवादानां प्रसाराय संयुक्त राष्ट्र मञ्चस्य दुरुपयोगाय च पाकिस्तानस्य तीव्र निंदा कृता। आकाशवाणी रायपुरस्य उपनिदेशकः विकल्प शुक्लः तीव्र हृदयाघातेन अद्य अपराह्णे दिवंगतः। भारत ऋतु विभागेन अद्य बिहार कर्नाटक हिमाचल प्रदेश जम्मू कश्मीर प्रदेशेषु प्रचंड वृष्टेः पूर्वानुमानं कृतमस्ति इति वार्ताः।
7: आकाशवाणी न्यूज़।

ఆత్మపద కేంద్రము. ఇప్పుడు సమయము 6:30. ఇప్పుడు వినండి చిందు యక్షగానము. ముందుగా ఒక ప్రకటన విందాం.

0: నేను పిలిచిన సమాచారం ఎటువంటిదో నాకు నిర్ణయించు
1: బాబా.
0: అర్జున
1: నాకు యొక్క ఈ యాత్రలు తిరగాలని నా కోరిక ఉన్నది.
0: అధ్యా
1: నాకు దివ్య యాత్రలు తింపోయి బాబా.
0: అవును మరి దేనికి చూయిస్తాను
1: బాబా.

0: అటువంటి యొక్క కోటి గుండంలో స్నానము చేసి నీ పాపం విమోచన చేసుకుని తీసుకువస్తాను మరి. నడవండి నడవండి
1: బావా. ఆ యొక్క కోమల్ శక్తి చాలగా హలిగాలి పేరు చెప్పింది.

0: యొక్క అల్లిరాని భద్రాపురము ఏలే అల్లిరాని బాగు గొప్పగా గొప్పగా చెప్పినాడు బ్రాహ్మణు ఎవరు
1: కౌమల శెట్టి.
0: నేను ఎన్ని ఎటులైనా అల్లిరాని చూడాలా చూసి తిరగాల యాత్రల దూరకు ఏమద్దు
1: మనది అయినా నీవనే మాట.

0: చూపించేతో మార్గమున్న ఇది ఎన్ని ఎటులైనా ఆ యొక్క అలిరాలి చూడాలి. ఆహా అల్లి
1: అల్లి అంతే కాదు, నేను యొక్క మహిమతో నీ యొక్క మురుగ జాతర ముట్టిస్తాను. ఇప్పుడు అల్లి నేను వస్తాను.

0: బహాయింతుందని చెప్పండి, ఇంకా ఎవరు వస్తారో ఏం కథను.
1: ఓహో, మా హలాలి యొక్క యాటమృగంకు పోవాలని సిద్ధమర్శనం. ఎవరు కాపులు కర్ణాలు వచ్చి నాకు చెప్తే నేను పోయి మా హలిరాలికి, అమ్మా మా హలాలి హలిరాలి ఈ యొక్క మృగ బాలు బాగానేట.
0: అంటే రైతులకైనా
1: వాళ్ళ మృగ కష్టాలు
0: చాలా మృగాలైన
1: కళ చేశాలని నా.

0: సింహాలన్నీ వదయేసినాం. ఇక్కడైనా గాని కాపులకు తహసీల్ మాపు కరుపాత్రం పడ్డది. సింహాలకు ఇప్పుడు సింహాలన్నీ వదం చేసుకొస్తున్నాము. నాకు చాలా తప్పైనాది, కొన్ని ఉత్కలు ఇస్తున్నాడు
1: బాబా. కృష్ణ వాసుదేవా
2: అర్చన
1: బాబా, ఈ అతనికి వచ్చినవే, ఈ దివ్యదిత్యము అయిపోయింది, మాకు అల్లి రాలి చూపిస్తాను చెప్పినవే, ఆ మాట ఎక్కడ వాడను?
2: అదియా మరిది నేను యొక్క అనేకం నా మహిమతో మురుగాలు చేస్తా ఉన్నాను. ఆ మురుగాలు అటువంటి యొక్క వస్తాయి, నువ్వు ఆమె భానిని కొట్టిన కొట్టి తీసుకోవచ్చు, ఆమె చేతులు పెడతావా, ఆమె చేతి నీ చేతి మిలాక అవుతుంది. అన్ని నేను చూస్తాను.

0: అక్క చాలాగా కూర్చున్నాడే, నేను అక్కడ పోయి ఆ జలములు ఇచ్చేదా. అమ్మా మారాలి, నీకు చక్కని యొక్క జలములు తెచ్చినాను, తాగండి అమ్మా.
1: ఆహా, ఈ జలములే మాస కదన ఉన్నాయి చలి, నా పాదాలైన అనుమతి వస్తాడు చలి.
0: అంబోదాక్షి
1: చలి ఆరో పాదంబో.

0: నేను పాదములు వచ్చినాను, బాణాలు వందించినాను, నీకు అన్ని సాధారణం చేసినాను అమ్మా.
1: ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మనం తాళం ఆడదాం.
0: సరేనమ్మా,
1: కోరలే
0: మీ ఇష్టము, మాకు ఒక చీర రేఖ లేవు కట్టిన, వేరే పుట్టము లేదు, నేను ఇక్కడ స్థానం ఆడను.
1: ఆడనమ్మా
0: వాళ్ళను వేరే వస్తా.

0: ఈ నట్టిలో ఈ కోనెలు మనం అయినా పుట్టినోళ్ళు పుట్టినట్లు ఇక్కడ తానలు చేద్దామమ్మా, నీకు మారు వస్త్రాలు ఇస్తున్నారు.
1: ఈ అల్లిలాలి నన్ను చాలగా బాధపడుతుంది. ఈ చీరలు విడనాలి మా కృష్ణబాబు ఉంటుంది వద్దకు పోయేదా.
2: మనది
1: ఆ యొక్క అల్లిరాణి చాలా నన్ను కొట్టే మిసల్ చేసి తోలేసింది.
2: అర్జున, నీ దుస్తులు నీ యొక్క మారి పని ఎందులకు?
1: అది కాదు, నాకు చాలా దెబ్బలు తగిలినాయి. అల్లిరాణి చూచి వచ్చేదాకా నన్ను
2: దెబ్బలు కొట్టిందా?
1: అవును,
2: మనది మంచిది కాదని చెప్పినాను కదా, అక్కడ ఓదని చెప్పినాను కదా.
1: మరి బావా అన్ని చేసినవి అంతా నాకు సహకారం చేసి
2: ఏం కావాలని
1: నాకు పెళ్లి చేసే ఉపాయ మార్గం చేయి.
2: అదియా

0: నీ ఉట్టిని అందుకు వచ్చినావు, సరిగ్గా అల్లిరాని సరిగమటువంటిది అయినా నీ వల్ల కాదు, వెళ్ళిపోదాం నడవండి.
1: అన్ని ఎటులైనా ఎవరికి వాసినా మా అన్నదమ్ముల వాసిన నాకు అల్లిరాని కావాలని నేను కోరుతున్నా.
0: హతియా
1: అవును
0: అల్లిరాన్యా, ఆ

0: నువ్వు పని చూస్తా
1: ఎవరో ఎనకల సాలి ఇక్కడ వచ్చినది. నా యొక్క కోరిక ఆమె కడిగేదాను. అమ్మా మీరు ఎవరు కావచ్చు?
0: మేము ఎరకల వాళ్ళమయ్యా.
1: ఎరకల వాళ్ళ?
0: ఏడు కొండలు నడమ మూడు గుడిసెలు. నా పేరు రామకృష్ణక్క అంటారు.
1: ఎవరు

0: ఓహో, ఇప్పుడు ఆ ఎలకలు చాలి మంది ఇచ్చినది. నేను పోయి నల్లరాతి బండ్ల మీద అలిరాలి ఇప్పుడు నన్ను దళ లెక్కలు కట్టేసి తీసుకుపోయింది.
1: అల్లిరాలికి మరుగు మంది అల్లిరాలి మరుగు మంది అనుకుంటున్నా మేడం ముంగట పర్బండ మీద రాస్తున్నాడు పౌడసేనా. అవి నేను తీసుకుపోయి బంధికలు వేయండి.
0: సరే.

0: తెలుసుగా.
1: మరది
0: ఆ నిదానికి నాకు లగ్నం లేదు.
1: మరది ఇన్ని బాధలు పడ్డా, ఇన్ని కష్టాలు పడ్డా.
2: ఓయ్ కృష్ణ, పాల దొంగ విన్న దొంగ, నువ్వైనా కానీ మాయజాలి వేసి వర్జునికి నాకు పని చేస్తున్నావా? నన్ను ఎండుకుంది.

0: చిందు యక్షగానం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 6:50 కావాల్సింది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో కుసుమ పంట సాగులో మెళకువల గురించి తాండూరు ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త సి మాణిక్యమణి గారు అందించే వివరాలు.
2: నమస్కారం, నేను సి మాణిక్యమణి, సైంటిస్ట్, ప్లాన్ బ్రీడింగ్, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అండి. ఈరోజు మనం కుసుమ సాగులోని మెళకువలు తెలుసుకుందాం. సుమారు 53,000 హెక్టార్ల సాగు విస్తీర్ణంతో భారతదేశం ప్రపంచంలోని కుసుమ సాగులో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ సుమారు 0.4 లక్షల టన్నుల కుసుమ ఉత్పత్తి మాత్రమే అవుతూ మూడో స్థానంలో ఉంది. దీనికి కారణం మన దేశంలో కుసుమ యొక్క సగటు ఉత్పాదకత హెక్టారుకు 776 కిలోలు మాత్రం. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కుసుమ అత్యధికంగా సాగు చేయబడుతుంది. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి మరి మెదక్ జిల్లాల్లో కుసుమ పంట అధికంగా పండించబడుతుంది. గత ఏడాది మన రాష్ట్రంలో సుమారు 11,000 ఎకరాల్లో కుసుమ సాగైంది. ఈ ఏడాది మనం చూసుకున్నట్లయితే ముదురుతున్న ఎల్నినో తీవ్ర ప్రభావం కారణంగా తెలంగాణలో ఋతుపవనాలు బలహీనపడి భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో మన యాసంగి సీజన్లో అత్యంత సవాలుగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ 2026 మన యాసంగిలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటల సాగులను తగ్గించి 6 తడి పంటలు వేయాలని రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలాంటి తక్కువ నీటి లభ్యత మరియు పొడి వాతావరణ పరిస్థితుల్లో తెలంగాణలో కుసుమ పంట సాగు అత్యంత కీలకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. కేవలం 1 లేదా 2 తేలికపాటి తడులతో లేదా కేవలం లభ్యమయ్యే భూగర్భ తేమతోనే ఈ పంట మంచి దిగుబడిని ఇస్తుంది. తక్కువ పెట్టుబడితో, తేలికైన యాజమాన్యంతో, అనేక ఉపయోగాలతో నమ్మకమైన దిగుబడినిచ్చే పంట మన కుసుమ పంట. దీనిలో మనము ఈరోజు కుసుమ పంట యొక్క యాజమాన్యం తెలుసుకుందాం. నీరు నిల్వని బరువైన, తేమ నిలుపుకునే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్రగర్ప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. కొద్దిపాటి క్షారత్వం కలిగిన నేలల్లో కూడా మనం ఈ కుసుమ పంటను సాగు చేసుకోవచ్చు. అలాగే అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుసుమను నిర్భయంగా పండించుకోవచ్చు. యాసంగిలో నల్లరేగడి నేలల్లో ఏక పంటగా పండించేటప్పుడు మనం ఖరీఫ్లో 3-4 సార్లు దుక్కి వేయటం వల్ల తేమను కాపాడటమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఈ కుసుమను సెప్టెంబర్ 2వ పక్షం అంటే సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు మనం విత్తుకోవడానికి అనువైన సమయం. ఒకవేళ మరీ ఆలస్యమైనట్లయితే నవంబర్ 1వ పక్షం వరకు కూడా మనం ఈ కుసుమ పంటను విత్తుకోవచ్చు. 1 ఎకరాకి 4 కిలోల కుసుమ విత్తనం మనకు అవసరం అవుతుంది. ఇది వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మరియు వరుసలలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎత్తుమడులు, కాలువల పద్ధతిలో సాగు చేసినప్పుడు 8 నుండి 10 క్వింటాల వరకు దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. కుసుమలో మనకు చాలా రకాలు అందుబాటులో ఉంటున్నాయి. ISF 764, ఇది 120 నుండి 125 రోజుల పంటకాలం కలిగి 8 క్వింటాల వరకు మనకు దిగుబడినిస్తుంది. ఇది అధిక దిగుబడినిస్తూ ఎండు తెగులను మరియు పేను బంకును కొంతవరకు తట్టుకుంటుంది. 30 నుండి 32% వరకు నూనె శాతం కలిగి ఉంటుంది. ISF 300, 130 నుండి 135 రోజుల పంటకాలం కలిగి ఉండి 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇందులో అత్యధికంగా 38% వరకు నూనె శాతం కలిగి

0: ఎండి తెగుల్ని మనకు తట్టుకునే రకం. భూమిలోని శిలీంధ్రాల ద్వారా సంక్రమించే రోగాలను అంటే ఎండి తెగుళ్లను తట్టుకునేందుకు గాను కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టన్ లేదా 1 గ్రాము కార్బన్ డిజింగ్తో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ ఎండు తెగులు లాంటి రోగాలను తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే సాగుకు 2-3 వారాల ముందు బాగా కుళ్ళిన పశువుల ఎరువును ఎకరానికి 2 టన్నుల చొప్పున భూమిలో వేసుకోవాలి. లేదా అజోస్పైరిల్లం లేదా అజోటోబాక్టర్ లేదా PSB ఫాస్ఫరస్ సాల్వలైజింగ్ బ్యాక్టీరియా అంటారు, కిలో విత్తనానికి 25 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసినట్లయితే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. రసాయనిక ఎరువుల విషయానికి వస్తే మన కుసుమ సాగులో ఎకరానికి 20 కిలోల నత్రజని 10 కిలోల భాస్వరం అందించే ఎరువులు వాడాలి. అంటే సుమారుగా 44 కిలోల యూరియా 63 కిలోల SSP అవసరమవుతుంది. మనం భాస్వరాన్ని SSP రూపంలో వేసుకున్నట్లయితే దానిలో ఉండే సల్ఫర్ వల్ల మనకి నూనె శాతం కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. బరువైన నీళ్లలో పంటకు నీటి తడి ఇవ్వవలసిన అవసరం లేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నీళ్లలో తేమ లేనప్పుడు కాండం సాగే దశలో 30-35 రోజులు అప్పుడు లేదా పూత దశలో 65-70 రోజులప్పుడు ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. కుసుమను మనం శనగ లేదా ధనియాతో 1:2 నిష్పత్తిలో అంటే 1 సాలు కుసుమ 2 సార్లు శనగ లేదా ధనియాతో మనం అంతర్పంటగా సాగు చేస్తే అధిక నికరాదాయాన్ని పొందవచ్చు. కుసుమలో విత్తిన 20-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన వెంటనే పెండి మిథాలిన్ 30% ఈసి ఎకరాకు లీటర్ చొప్పున 200 లీటర్ల నీటితో కలిపి నేలపై పిచికారీ చేయాలి. కుసుమను ఆశించే కీటకాలలో పేనుబంక, పెరూజియా ఆక్తినీ పురుగు, శనగపచ్చి పురుగు, గుజియా వీవిల్ అనేవి ముఖ్యమైనవి. అలాగే కుసుమకు వచ్చే తెగులలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, ఫ్యూసేరియం ఎండు తెగులు, సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, వేరుకులు తెగులు లాంటివి మనకు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. రకాలను బట్టి ఈ కుసుమ విత్తిన 115-135 రోజులకు పంట కోతకొస్తుంది. ఉదయవేళల్లో కోయడం వలన గింజ తక్కువగా రాలడమే కాకుండా ముళ్ళు కూడా కొంచెం మెత్తగా ఉండి మన కోతకి అనువుగా ఉంటుంది. ఇటీవల కాలంలో యాంత్రీకరణ అభివృద్ధి వలన వరి కోత యంత్రంలో ఇలాంటి మార్పులు చేయకుండానే కుసుమను కోత మరియు నూర్పిడి చేసుకునే అవకాశం ఉంది. పూర్తి యాంత్రీకరణ పద్ధతిలో పెద్ద విస్తీర్ణంలో కుసుమ పంటను సులువుగా చేసుకోవచ్చు. తేమ 1-8% తేమ ఉండేటట్లు చూసుకొని నిల్వ చేసుకోవాలి. సుమారుగా ఎకరానికి 4-8 క్వింటాల వరకు దిగుబడినిచ్చే కుసుమ సరైన నీటి యాజమాన్యం, నేల యొక్క సారంను బట్టి 8-10 క్వింటాల వరకు కూడా గరిష్టంగా దిగుబడినిస్తుంది. తక్కువ పెట్టుబడితో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ఎక్కువ దిగుబడిని మరియు అధిక నికరాదాయాన్ని కుసుమ పంట సాగు ద్వారా రైతులు పొందుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కుసుమ పంట సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పలు రకాల రాయితీలు, మద్దతు ధరలు మరియు సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తున్నాయి. వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలిచ్చే నూనె గింజల వైపు రైతులను మళ్లించడమే మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అందులో కుసుమ సాగుకు తెలంగాణ ప్రభుత్వము, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుసుమ పంటకు ప్రతి ఏటా కనీస మద్దతు ధరను పెంచుతూ వస్తున్నాయి. మార్కెటింగ్ సీజన్ 2027-28 గాను కేంద్ర ప్రభుత్వం కుసుమ క్వింటాలు ధరపై 675 రూపాయల మేర పెంచి రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. 2027-28 గాను మన కుసుమ మద్దతు ధరను 675 రూపాయలు పెంచి 7,215 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నమస్కారాలు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో కుసుమ పంట సాగులో మెళకుల గురించి తాండూరు ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీ మాణిక్యమణి గారు అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఈ సాయంత్రము 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రగీతాలు. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 జానపద గీతాలు. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు.

9:15 స్పాట్ లైట్, 9:15 స్పాట్ లైట్, 9:30 ఏఆర్ హైదరాబాద్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇవి ఈ సాయంత్రం ప్రసారాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్యాంశాలు. 6:10 భక్తి రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 సూక్తి సుధ. ఏడు గంటలకు ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ప్రభాత లహరి.

7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో స్త్రీలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు తెలియజేస్తారు. డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీర్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు తెలియజేస్తారు. మీరు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కాస్తుంది. కొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం సామర్థ్యాలు వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించి పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పోరూర్ నుండి పూనమల్లి వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఆ రైల్లో ప్రయాణించి తిరిగి పోరూర్ బైపాస్ స్టేషన్కు చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అలాగే చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక యుద్ద తంత్రాలు ప్రపంచ భద్రతా విధానాల్లో వస్తున్న మార్పుల మధ్య పొరుగు దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు వాటి వ్యూహాత్మక పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న తరుణ్ శక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం సామర్థ్యాలు వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. వైమానిక దళ కేంద్రంలో వైమానిక ప్రదర్శనను తిలకించిన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు స్థిరంగా ఉన్న ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మ నిర్బర్ భారత్ వంటి ప్రపంచం నుండి భారత్ వేరు చేయడం కాదని తెలిపారు. కీలకమైన రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి అభివృద్ది చేయడానికి తయారు చేయడానికి నిర్వహించడానికి దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే దీని ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ వివరించారు.
1: Today you have not merely flown aircraft together, you have demonstrated what becomes possible when professional excellence, technology and mutual confidence come together. That is the true spirit of the current mission. Let us carry that spirit forward. Let us continue to learn from one another, innovate, strengthen our capability and explore new frontiers in aerospace and defense cooperation. And let us ensure that the power we build is ultimately used in the service of peace, security and stability.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అడిస్ అబాబాలోని అద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం సాధించపెట్టడానికి భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
2: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative, and in doing so make the United
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి ఆహార భద్రత వ్యవసాయం సుస్థిర అభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ శాఖ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ భాగస్వామ్యంతో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ 2020

మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. వారణాసిలోని నమోఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మంటపం వరకు రేపు 94వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ కోసం డ్రగ్స్ రహిత యువత అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చురుకైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, దురలవాట్లకు యువత దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి యువకులు, ఫిట్నెస్ ప్రేమికులు, పౌరులు, ప్రముఖ క్రీడాకారులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ చంద్ర తెలిపారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సోమవారం ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2047 నాటికి నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఆవిష్కరణలను వేగవంతం చేయాలని, శాస్త్రీయ పరిశోధనలను వాణిజ్య వ్యాపారాలుగా మలచాలని, దేశ సాంకేతిక సామర్థ్యాలను పెంచడంలో పరిశ్రమలు ముందుండాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 121వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ది చేసిన సాంకేతికతను స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే స్వదేశీ పరిష్కారాలను సృష్టించే దిశగా సాంకేతిక అభివృద్ది జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉక్రెయిన్లోని జపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన గగనతల దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. జపోర్జియాలోని నివాస గృహాలపై రష్యా వైమానిక దళం బాంబులతో దాడి చేసిందని ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అధిపతి మైఖైలో సెమికిన్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇది ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి ఆర్థిక నిధులు సమకూర్చడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రజారోగ్యం, ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ జిల్లాలోని పలు తనిఖీ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ కుమార్ అభిషేక్ మీడియాకు తెలియజేశారు. పురుషుల క్రికెట్ లో భాగంగా రేపు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలబడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కొర్రమీను చేపల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ, నిర్వహణ డాక్టర్ వీరన్న భుక్య.
7: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. నాటి కార్యక్రమంలో కొరమీను చేపల పెంపకం ఇంకా యాజమాన్య పద్ధతుల గురించి మనతో చర్చించడానికి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉన్నారు శ్రీ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఖమ్మం పాలేరు రీసెర్చ్ స్టేషన్ ఫిషరీస్ శాస్త్రవేత్త శ్రీ బి రవీంద్ర గారు. నమస్కారం అండి రవీంద్ర గారు.
8: నమస్తే మేడం.
7: రవీంద్ర గారు, అంటే కొరమీను అనేది ఒక చేప కదండి, ఆ చేప పెరగడానికి నీరు అనేది చాలా అవసరం. చేపలు పెంపడానికి అసలు తెలంగాణలో నీటి వనరులు ఎలా ఉన్నాయి?
8: తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. సో మన తెలంగాణలో చూసుకుంటే మేడం, ప్రజెంట్ నీళ్లు పుష్కలంగా అన్ని చోట్ల ఉండడం జరుగుతూ ఉంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మత్స్యశాఖ కింద, డిపార్ట్మెంట్ కింద దాదాపు 46,000 హెక్టార్ల కుంటలు, చెరువులు, గ్రామ పంచాయతీ చెరువులు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 78 జలాశయాలు ఉన్నాయి. వాటిలో బేస్డ్ ఆన్ ఏరియాను బట్టి మనం పెద్ద జలాశయాలు, మీడియం జలాశయాలు, మధ్యస్థ రకం జలాశయాలు, అదేవిధంగా చిన్న రకం జలాశయాలని మనం వర్గీకరించడం జరిగింది బేస్డ్ ఆన్ ఏరియా. సో ఈ జలాశయాలు, కుంటలు, పంచాయతీ ట్యాంకులు ఇవన్నీ కలుపుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 600,000 హెక్టార్ల పైచిలకు నీటి విస్తీర్ణం పెరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో మన ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ సామర్థ్యం అనేది ఇంకా 100,000 హెక్టార్ల పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి వనరుల్లో మాత్రం ముందు స్థానంలో ఉన్నాం. కాబట్టి మన ఈ మంచినీటి చెరువులు ఉన్నాయి కాబట్టి, నీళ్లు ఉన్నాయి కాబట్టి, మనకు గొలుసు కొట్టే వ్యవస్థ, కాకతీయ కాలం నుండి చెరువులు ఉన్నాయి కాబట్టి మనం ఈ నీటి వనరులను మనం పుష్కలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వీటిలో మనం చాలా రకాల చేపలు పెంచుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా మన ఈ కొరమీను చేపలను కూడా మనం మన తెలంగాణ రైతులు పెంచుకునే అవకాశం చాలా మెండుగా ఉన్నాయండి.
7: రవీంద్ర గారు, మరి చేపల్లో చాలా రకాలు ఉంటాయి, కొరమీను చేపలు పెంచడానికి గల ప్రాధాన్యత ఏమిటంటారు?
8: మేడం, ఇప్పుడు మనకు చేపల్లో చాలా రకాలు ఉన్నాయి. మంచినీటి చేపలు ఉన్నాయి, ఉప్పు నీటి చేపలు ఉన్నాయి, అదేవిధంగా బ్రాకిష్ వాటర్ చేపలు ఉంటాయి. సో మనం బేస్డ్ ఆన్ సెలినిటీ అంటే ఉప్పుదనాన్ని బట్టి మనం చేపలను ఫ్రెష్ వాటర్ చేపలుగా, బ్రాకిష్ వాటర్ చేపలుగా, అదేవిధంగా ఉప్పు నీటి మెరైన్ వాటర్ చేపలుగా మూడు రకాలు వర్గీకరిస్తాం. సో మనం మన తెలంగాణ రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్నది మంచినీళ్ళే కాబట్టి ఓన్లీ ఫ్రెష్ వాటర్ చేపల పెంపకం మనం ఇక్కడ చేస్తూ ఉంటాం. సో మన చేపల్లో చాలా రకాలు ఉన్నాయి. సో మెరైన్ వాటర్లో 1,000 కొలది ఉన్నాయి, ఫ్రెష్ వాటర్లో 1,000 కొలది చేపలు ఉన్నాయి. అందులో మనం ప్రజెంట్ డిస్కషన్ చేస్తున్న అంశం కొరమీను చేపల పెంపకం. మనం కొరమీను చేపల పెంపక విషయానికి వస్తే, ఈ కొరమీనును మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే, ఈ కొరమీను చేపలో మెడిసినల్ వాల్యూ చాలా మెండుగా ఉన్నాయండి. ఎస్పెషల్లీ విటమిన్స్ కానీ, తర్వాత ప్రోటీన్స్ కానీ, ఎమైనో యాసిడ్స్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, జింక్ కానీ, తర్వాత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఇవన్నీ మెండుగా ఉండడం వలన ఒక మనిషికి శరీరానికి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన పోషకాలన్నీ ఈ చేపలోనే దొరకడం వల్ల మనం ఈ చేపను మనం మెడిసినల్ వాల్యూ ఉన్న చేపగా పిలవడం జరుగుతుంది కొరమీను ఎస్పెషల్లీ. తెలంగాణ రైతులు, ఆంధ్ర రైతులు, బీహార్ రైతులు కానీ, మహారాష్ట్ర, ఈ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ మన ఈ కొరమీను చేపలను

0: లైక్ చేశారు. అందువలన దీని డిమాండ్ ప్లస్ ప్రైస్ కూడా దాదాపు 400 నుంచి 700 మధ్య ఈ రోజు నడుస్తా ఉన్నది. ఇది ఆరోగ్యానికి చాలా బెనిఫిషియల్. మనకు శరీరంలో ఎలాంటి గాయాలున్నా సరే ఇది తగ్గించే అవకాశం ఉంటది, అల్జీమర్స్ ని తగ్గిస్తుంది. అదే విధంగా పాల ఉత్పత్తిని కూడా పెంచే అవకాశం ఉంటది. మామూలుగా ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత లేడీస్ ఈ దీన్ని తీసుకుంటే పాల ఉత్పత్తి కూడా పెరిగే ఛాన్స్ ఉండదండి. సో ఇన్ని రకాలుగా
1: అంటే తల్లి ప్రసవించిన తర్వాత
0: పాల ఉత్పత్తిని తీసుకోవడం వల్ల పెరుగుతూ ఉంటది. అదే విధంగా పరకలు అనే చేపలు ఉంటాయి, అది తీసుకున్నా పెరుగుతూ ఉంటది అనమాట. సో ఇన్ని రకాలుగా ఈ చేపను తినడం వల్ల మనకు బెనిఫిట్స్ అనమాట కొరమీను. అందుకనే దీని ప్రాధాన్యత అనేది జనాల్లో, అందులో ఎస్పెషల్లీ దీనికి బోన్ అనేది మిడిల్ లోనే ఉంటది, దానికి ముళ్ళు అనేది ఎక్కువ ఉండదు, కాబట్టి జనాలు కూడా తినడానికి సింపుల్ గా ఉంటది.
1: ఓకే, చేపలోని బోల్డ్ రకాలు ఉంటాయంటారు కదండి, కొరమీన్ చేపలో ఉన్న రకాలు ఉన్నాయంటారా?
0: ఉండే మేడం, ఈ దీంట్లో కూడా భారతదేశంలో చూసుకుంటే దాదాపు మనకు తెలియకుండానే దాదాపు 30 రకాల వెరైటీస్ ఉన్నాయి కొరమీన్ లో. మనకు తెలిసి మనం తెలంగాణలో మనకు ప్రత్యేకంగా ఒక 3 రకాల చేపలని మనం ఈరోజు చూసుకుంటా ఉన్నాం. ఎస్పెషల్లీ కొరమీను మనకు తెలంగాణ స్టేట్ ఫిష్ గా మనం దీన్ని, మన గవర్నమెంట్ దీన్ని గుర్తించడం జరిగింది. మన తెలంగాణలో దొరికే అన్ని చేపలలో ఈ చేపకు ప్రత్యేకమైన గుర్తు ఉండడం వలన ఇది కూడా రేర్ గా దీని ప్రొడక్షన్ గురించి పెరగాల్సిన అవసరం ఉంది. ఇంత మెడిసినల్ వాల్యూ కలిగి ఉండడం వలన ఈ చేప తెలంగాణ ప్రభుత్వం ఈ చేపను మన తెలంగాణ రాష్ట్ర చేపగా గుర్తించి పెంచడానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా దీన్ని ప్రొడక్షన్ పెంచడానికి అన్ని రకాలుగా మనం డిపార్ట్మెంట్ ద్వారా కృషి చేస్తా ఉన్నది. సో ఈ చేపల్లో మేడం మనకు రాష్ట్రంలో మన తెలంగాణ రైతులకు తెలిసినది ఏంటంటే ఎస్పెషల్లీ కొరమీను, చిన్న సైటస్ అంటారు దీన్ని, కొరమీను చేప అంటాం. ఇదొకటి. రెండో రకం చేప పూమేను చేప అంటాం. మూడో రకం చేప బురదమట్ట. ఇంగ్లీష్ లో చెప్పుకున్నట్టయితే మనం చిన్న సైట, చిన్న సైట్ అని కొరమీను అంటాం. తర్వాత చిన్న పంక్టేటస్ ను ఇది మన బురదమట్ట అంటాం. చిన్న మెరుజిలేస్ ని మనం పూమేను అంటాం. సో ఈ 3 రకాల చేపల గురించి మన తెలంగాణ రైతులకు బాగా అవగాహన ఉన్నది. సో ఈ 3 రకాల చేపలలో కొరమీను చేప అనేది 80 నుంచి 90 సెంటీమీటర్లు వరకే లెంత్ పెరిగింది. ఒక కల్చర్ పీరియడ్ లో ఇది దాదాపు 3.5 కేజీ నుంచి 1 కేజీ, మా అయితే రేర్ గా 1.5 కేజీ వరకు పెరిగిపోతుంది. ఈ పూమేను చేపను చూసుకున్నట్టయితే ఇది 4 నుంచి 8 కేజీ దాకా కూడా బరువు పెరిగింది. దాదాపు 100 నుండి 150 సెంటీమీటర్ల పైన కూడా ఇది లెంత్ పెరిగింది. ఈ మూడిట్లో అతి చిన్నగా పెరిగే చేప ఏదంటే బురదమట్ట. దాన్ని ఇంగ్లీష్ లో మేము శాస్త్రీయంగా చిన్న పంక్టేటస్ అని అంటాం, మన తెలంగాణ రైతులు బురదమట్ట అని చెప్తారండి. సో ఈ 3 రకాల చేపలు మనకు కొరమీను రకాలు మన వాళ్ళకి తెలిసింది. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ మూడిట్లో మనం బాగా కల్చర్ చేస్తున్న చేప ఏదైనా ఉందంటే అది మన కొరమీను చేప, చిన్న సైటస్.
1: ఓకే, అయితే రవీంద్ర గారు, ఈ చేపలు పెరగడానికి చెరువు నిర్మాణం అనేది చాలా అవసరం కదా, అసలు ఈ చెరువు నిర్మాణం అనేది ఎలా చేస్తారు, అంటే దీని విస్తీర్ణం ఇంతే ఉండాలి అని ఏమన్నా ఉందా?
0: తెల్ల చేపలు అంటే బొచ్చె, రవ్వ, హోసు, బంగారదిగ ఈ రకాలు ఉన్నాయి కదా, వాటిని పెంచడానికి ఒక రకమైన చెరువు నిర్మాణం మనకు కావాలి. అదే విధంగా ఈ కొరమీను చేపలు పెంచడానికి కూడా ఒక రకమైన చెరువు నిర్మాణాలు కావాలి. మన తెల్ల చేపలు అనుకోండి, తెల్ల చేపలు మనం పెంచాలంటే చెరువు ఈ కొరమీనుల కంటే చాలా విశాలంగా ఉండాలి. సో మనం తెల్ల చేపలు చేయాలంటే మినిమం 2 నుంచి 2.5 ఎకరాలు అంటే మన హెక్టార్ పైన ఉంటే చెరువు చేప కూడా విశాలంగా తిరిగి మంచి యాక్టివ్ ఉండి ఫుడ్ తీసుకుని మజిల్ స్ట్రెంత్, అదే చర్మం అనేది ఫ్లెష్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మాంసం, మాంసమే చర్మం కావాల్సింది, ప్రోటీన్ ఇవ్వడం వల్ల అది మాంసం పెరిగింది, మాంసం పెరిగితే చేప వెయిట్ వస్తుంది కాబట్టి రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట.
1: అంటే చేప తిరగడానికి అనుగుణంగా ఉండేంత విస్తీర్ణంలో
0: చెరువు ఉండాలి. తెల్ల చేపల విషయంలో, మన కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే కమర్షియల్ గా చేసుకోవాలంటే రైతులు 1/2 ఎకరం నుంచి 1 ఎకరం లోపు చేసుకుంటే బాగుంటది. అంతకంటే ఎక్కువ చేస్తే వీళ్ళు పెట్టుబడి పెట్టలేరు. ఎందుకంటే చేపలు పెంచాలంటే మనకు ఎక్కువ ప్రోటీన్ పర్సంటేజ్ ఉన్న మేత కావాలి. మనకు ప్రోటీన్ పర్సంటేజ్ అనేది పెరిగే కొద్దీ ఈ మేత యొక్క ఖర్చు విలువ అనేది పెరుగుతూ ఉంటది రూపాయలలో. సో మనకు తెల్ల చేపలకు ప్రోటీన్ ఏమో 24 నుంచి 30 రేంజ్ లో ఉంటే సరిపోద్ది. కొరమీను మాంసాహారి చేప కాబట్టి దీనికి ప్రోటీన్ పర్సంటేజ్ అనేది హై లెవెల్ ఉండాలి, 40 నుంచి 50 మధ్య ఉండాలి. కాబట్టి ప్రోటీన్ పర్సంటేజ్ అనేది మనం ఇన్క్లూడింగ్, అదే దాని పర్సంటేజ్ పెరుగుతూ ఉంటే రైతుకు దీని యొక్క ఖర్చు పెరుగుతూ ఉంటది. కాబట్టి రైతు ఈ చేపలను తక్కువ మొత్తంలో చేసుకోవాలి. తక్కువ ఏదో 1/2 ఎకరం నుంచి 1 ఎకరం లోపు చేసుకుంటే కమర్షియల్ గా బాగా పనికొస్తుంది. చిన్న చిన్న రైతులు ఇంటికాడ ఉన్న నేలలు కూడా చేసుకోవాలంటే 1 నుంచి 2 కుంటలు 5 కుంటలు ఉన్న చెరువులలో కూడా చేసుకోవచ్చు. వీటిని మట్టి చెరువులలో చేయడం వల్ల చేప మంచిగా వాటర్ ని మెయింటైన్ చేయడం వల్ల మంచిగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎదుగుదల బాగుంటుంది.
1: చేప తల్లి చేప ఉంటుంది కదా, పిల్ల చేప ఎట్లాగూ పెరుగుతుంది అనుకోండి, అసలు తల్లి చేపని ఎలా ఎంచుకోవాలంటారు?
0: తల్లి చేపల విషయానికి వచ్చేస్తే మనం చేపల్లో ఇప్పుడు మగ ఆడ చేపలు మనం గుర్తుపట్టాలి. మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఈ ఆడ మగ చేపలు యవ్వన దశకు వచ్చిన తర్వాత ఈ కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే మనం ఈ చేపలు 5-6 నెలల్లోనే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. పుట్టిన చేప 5-6 నెలల తర్వాత ఎగ్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. బట్ మనకు ఏ జీవి అయినా సరే

0: ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే ఫలవంతమైన బేబీస్ ని గానీ ఎగ్స్ ని గానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే మనకు చేప అనేది దాదాపు కేజీన్నర ఉండి 2 నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న చేప మనం ఎన్నిక చేసుకుంటే మంచిగా ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉన్న చేప మనం చూడగానే మనకు అర్థమైపోద్ది చేప విగ్గా ఉందా లేకపోతే బలంగా ఉందా విగ్గా అనేది మనం చూసి కంటితో చూసే దాన్ని గుర్తుపట్టవచ్చు. అలాంటి చేపల్ని మనం బ్రీడింగ్ కోసం ఎంచుకోవాలి. సో ఆడచేప మగ చేప అనేది మంచి యాక్టివ్ లో ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, 1.5 నుంచి 2 కేజీల లోపు లేకపోతే అట్లీస్ట్ 0.5 కేజీ నుండి 1 కేజీ లోపు బరువు ఉన్న మగ ఆడచేపలను మనం ప్రత్యుత్పత్తి కోసం బ్రీడింగ్ కోసం ఎంచుకోవాలి.
1: ఈ తల్లి చేపలకి ఏమన్నా ప్రత్యేకమైన చెరువుల నిర్మాణం ఏమన్నా ఉంటుందండి?
0: తల్లి చేపల యాజమాన్యం కూడా తెల్ల చేపలో కూడా ఒక రకంగా ఉంటది, ఇక్కడ కూడా మనకు ఒక రకంగా ఉంటది. సో తల్లి చేపల కోసం మనం స్మాల్ స్కేల్ లో చిన్న చిన్న ట్యాంకులు నిర్మించుకోవాలంటే మనం ట్యాంక్స్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఉన్న 5 కుంటలో 10 కుంటలో చెరువు చేసుకుని దాంట్లో చేపలను వదిలి బ్రీడింగ్ చేపిస్తూ ఉంటారు. సో అలా కాకుండా కొంతమంది పొలం దగ్గర కానీ ఇంటికాడ కానీ సిమెంట్ ట్యాంకులు నిర్మించుకోవచ్చు. 6x5x1 మీటర్ పొడవు 6 వెడల్పు 5 డెప్త్ 1 మీటర్. సో ఈ విధంగా మనం నిర్మాణం చేసుకుని అలాంటి నిర్మాణం ఉన్న ట్యాంకులో మనం మగ ఆడ చేపలు 2 నుంచి 3 జతలు వేసుకుని దాంట్లో మనం బ్రీడింగ్ చేపించుకోవచ్చు. అలాంటి నిర్మాణం చేస్తే ఈ బ్రీడింగ్ అయిన తర్వాత పిల్ల కూడా మనం తొందరగా సింపుల్ గా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రీడ్ అయిపోయిన తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అది పిల్లల్ని కూడా మనం తొందరగా పట్టుకోవచ్చు. అదే మనం కుంటల్లో మట్టి చెరువులలో మనం చేపల్లో బ్రీడింగ్ చేయించినాం అనుకోండి అక్కడ కూడా చేసుకోవచ్చు. దీనికంటే అది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటది. సో 2 రకాలుగా చేసుకోవచ్చు, పొలాలలో ఎత్తన పాన్లో చేసుకోవచ్చు, సిమెంట్ స్ట్రక్చర్ లో చేసుకోవచ్చు. సిమెంట్ స్ట్రక్చర్ లో తొందరగా మనకి క్యాప్చర్ చేయడానికి పట్టుకోవడానికి చిన్నపిల్లల్ని దాంట్లో అయితే కొద్దిగా టైం పట్టింది. సో ఈ రకమైన 6x5x1 రేంజ్ లో మనం
1: ఈ
0: సైజ్ లో మన తల్లి చేపలను పెట్టుకుంటే చెరువుల నిర్మాణానికి ఇది బాగుంటుంది.
1: హరి హరి.

0: కొరమీన్ చేపలు పిల్లలు పుడతాయి కదా, పిల్లలు ప్రత్యుత్పత్తి అసలు ఎలా చేస్తారండి?
1: సో మేడం, మనం ప్రత్యుత్పత్తి విషయానికి వస్తే అంటే హ్యాచరీ మేనేజ్మెంట్ అంటే దీన్ని. సో మగ ఆడ చేపలను మనం 1:1 రేషియోలో తీసుకోవాలి. మగ ఆడ చేప, కేజీ ఆడ చేపకి కేజీ మగ చేప. మెచ్యూరిటీ ఉన్న చేపలను 1:1 రేషియోలో పెట్టుకుంటే గుడ్లు రిలీజ్ అయ్యి పిల్లలు తయారవుతాయి. లేకుంటే మనం 1:2 రేషియోలో అయినా పెట్టుకోవాలి. చాలా మంది 1:1 లేదా 1:2 రేషియోలో పెట్టుకుంటారు. ఈ కొరమీన్ చేపలు ఏంటంటే మేడం, మనం కొరమీన్ చేపల బ్రీడింగ్ చేయించాలంటే ఇది తెల్ల చేపల బ్రీడింగ్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కొరమీన్ చేపలు అవి బ్రీడింగ్ చేసుకోవాలంటే మన చెరువులో వాటికి ఈ నీటి ముక్కలు కావాలి. ఉల్లినాసు గాని, ఐకారినే గాని, హైడ్రిల్లా గాని, ఇలా తర్వాత తుంగ గాని, జమ్ము గాని, ఇలాంటి చెట్లున్న ఈ చెట్లు ఉంటే లోపల వాటికి ప్రొటెక్షన్ ఉంటది. సిమెంట్ ట్యాంక్ లో అయితే మనం వేసుకోవాలి. ఉల్లినాచు లేకపోతే ఈ హైడ్రిల్లా ఇలాంటివి వేసుకుంటే ఏం చేస్తారంటే దాన్ని రక్షించుకోవడానికి అది దాక్కుంటది. ఆడ
0: దానికి అనుగుణంగా
1: వాతావరణాన్ని ఏర్పరచుకుంటది. ఇప్పుడు మనం పిట్టలు గూడు ఎట్టది చేస్తుందో, ఈ

0: క్రమేణ చేపలు కూడా పిట్టగూడు లాగా మగ ఆడ చేపలు కలిసి మగ చేప ఎస్పెషల్లీ తీసుకొచ్చి పిట్టగూడు ఏదో ఎట్లా చేస్తుంది అట్లనే చేసేస్తుంది. పిట్టగూడు లాగా చేసిన తర్వాత ఆడచేప దానికి అట్రాక్ట్ అయిపోయింది, మగ చేపకి ఆడచేప అట్రాక్ట్ అయిపోయి దానికి దగ్గర వచ్చేసి దాని చుట్టూ తిరుగుకుంటూ తిరుగుకుంటూ రెండు తిరుగుతాయి, రెండు తిరిగి కలిసిపోయి ఇదేమో ఆడచేప ఎగ్గులను రిలీజ్ చేస్తుంది, ఓఆర్ఎస్ ని రిలీజ్ చేస్తుంది, మగ చేప మిల్ట్ రిలీజ్ చేస్తుంది. ఈ రెండు ఎగ్గు తర్వాత మిల్ట్ పాలాండ ద్రవం ఈ రెండు కలిసిన తర్వాత ఎగ్ అనేది ఈ వన్స్ రిలీజ్ అయిన తర్వాత 6 నుంచి 8 గంటలు లేదా లేట్ అయితే 10 గంటలు ఈ గంటల లోపల ఎగ్ అనేది రిలీజ్ చేస్తాయి. లోపల మనం ఇంజక్షన్ వేయవచ్చు లేకపోతే ఇంజక్షన్ వేయకుండా వేయవచ్చు, హార్మోన్ ఇంజక్షన్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో న్యాచురల్ గా ఉన్న హార్మోన్స్ తో పాటు సింథటిక్ హార్మోన్స్ కూడా వస్తున్నాయి, ఓవాప్రిమ్ ఓవాటైడ్ అని. సో ఓవాప్రిమ్ ఓవాటైడ్ హార్మోన్ కూడా మనం మగాడ చేపకి 0.5 ml చొప్పున వేసుకున్న ఈ రోజు ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు వేస్తే తర్వాత నైట్ 12 తర్వాత ఎగ్ రిలీజ్ చేస్తాయి. సో అలా ఎగ్ రిలీజ్ అయిన గుడ్డు 24 నుంచి 30 గంటల్లో అది హ్యాచ్ అవుట్ వస్తుంది, అంటే గుడ్డు పగిలిపోయి కోడి గుడ్డు పిల్లయట బయట వస్తుంది, ఈ చేప గుడ్డు కూడా బయటకు వస్తుంది. సో ఈ చేప గుడ్డు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న దోమల్లాగా కంటిలో పెట్టి నలుసులు ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న దోమల గింజ ఆకారాలు గింజ గింత ఉంటాయి. ఆ తర్వాత ఒక 7 రోజులు దాటిన తర్వాత ఈ పిల్ల చిన్నగా ఆరెంజ్ కలర్ వస్తుంది, 14 రోజులలో 2 వారాల్లో మంచిగా ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఈ కలర్ మళ్ళా 25-30 రోజుల దాకా ఆరెంజ్ కలర్ లోనే ఉంటుంది బేబీ, మళ్ళా 25-30 రోజుల తర్వాత మళ్ళా బ్లాక్ గా మారిపోద్ది. బ్లాక్ గా మారిపోయి మనకు కొరమైన చేప ఎట్టయితే దానికి స్ట్రైప్స్ ఇలా ఉంటాయో, నల్లటి చారాలు తర్వాత వైట్ చారాలు ఇలా స్ట్రైప్స్ ఉంటాయి, వాటి స్ట్రైప్స్ ఏర్పడడం మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి బేబీస్ ని మనం తీసుకుపోయి ఏం చేస్తాం, ఈ చేపలకు స్వజాతి భక్షణం ఉంటుంది ఈ చేపలు, కాబట్టి వాటి బేబీస్ నివే తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ 2 వీక్స్ అయిన తర్వాత ఆ ఎరుపు కలర్ లో ఉన్న బేబీస్ ని మనం సపరేట్ ట్యాంక్స్ లో వేసుకుని దానికి ఫీడింగ్ చేయడం అలవాటు చేయాలి మనం. వాటి కోసం ఫీడ్ కోసం మనం మనకు ఈ పరకలు చిన్న వీడి ఫిషెస్ ఉంటాయి కదా, పరకలు చందమామలు ఇలాంటి చేపలను మనం బాగా మిక్సీలో గ్రైండ్ చేసేసి వాటికి ఇవ్వడం చేయాలి. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ బిఫోరే ఈ ఆడచేప ఏం చేస్తారంటే ఇలా కీటకాలు అన్ని ఉంటాయి కదా వాటిని బాగా నోట్లో నలగొట్టి ఇట్లా ఉమ్మేస్తూ ఉంటుంది, ఇవి తింటా ఉంటాయి బేబీస్. 2 వీక్స్ తర్వాత మనం దాన్ని తీసేసి వేరే ట్యాంక్ లో వేసి మనం బయట చేపలను పట్టుకుని గ్రైండ్ చేసి వాటికి కావాల్సిన మోతాదులో మనం ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం బయట మ్యానుఫ్యాక్చర్ అయిన ఫీడ్ కంపెనీస్ నుంచి వచ్చే మేతలు ఉంటాయి, ఆ మేతలను కూడా గ్రైండ్ చేసిన చేప మాంసానికి కలిపి ఇవ్వడం మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం ఈ చేపలకు కావాల్సిన పరకలు ఎప్పుడు మనకు లభ్యతలు ఉండవు, కాబట్టి దాన్ని ఫీడ్ డైవర్ట్ చేయాలి. అది డైరెక్ట్ లైవ్ ఫిష్ ని తినే హ్యాబిట్ ఉన్న చేపల్ని మనం ఫీడ్ కి కన్వర్ట్ చేస్తాం, ఫీడ్ కి తినే విధంగా చేస్తాం. సో నెల తర్వాత 2 నెలల 3 నెలల వాటికి మనం పూర్తిగా ఫీడ్ కన్వర్ట్ చేసేయాలి. 3 నెలల వయసు వచ్చేసరికి వీటికి 4 నుంచి 5 ఇంచెస్ లెంత్ వస్తుంది, 40-50 గ్రాములు బరువు వచ్చేస్తుంది పిల్ల. సో అలాంటి బేబీస్ ని మనం మన రైతులకు ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కంపెనీ మేతలు, బయట చాలా రకాల కంపెనీ మేతలు ఉన్నాయి, గ్రోవెల్ అని యూనో అని కార్గిల్ అని చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీ మేతలని వీడు డైరెక్ట్ తీసుకొచ్చి వేసేస్తే ఆటోమేటిక్గా అవి తిని సైజుకి వస్తాయి. తీసుకునే పిల్లలు కూడా ఎప్పుడు రైతులు ఈక్వల్గా ఉన్న పిల్లలు తీసుకోవాలండి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటే అవి ఒకదానికి ఒకటి తినేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈక్వల్గా ఉన్న చేపలు 50 గ్రాములు పైబడిన చేపలను వీళ్ళు తీసుకుపోయి రైతుల ట్యాంక్ లో వేసుకుంటే బాగుంటుంది.
1: అంటే అన్ని చేపలు ఒకే
0: వెయిట్ లో ఉండి.
1: ఓకే, ఈ నర్సరీ యొక్క మేనేజ్మెంట్ ఎలా అంటారు?
0: 2 వీక్స్ తర్వాత ఉన్న బేబీస్ ని మనం తీసుకొచ్చి నర్సరీ ట్యాంక్ లో వేసేస్తాం. నర్సరీ ట్యాంక్స్ లలో అది కూడా మినిమం 4:1:1 లేకపోతే 3:1:1 లేకపోతే ఇంకా కొద్దిగా బ్రాడ్ గా చేసుకోవాలంటే 5:3:1. సో చిన్న చిన్న ట్యాంక్స్ ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే మనకు డ్రమ్స్ ఉంటాయి కదండి, డ్రమ్స్ కూడా తీసుకొచ్చి ఆ డ్రమ్స్ లలో పర్ స్క్వేర్ మీటర్ ఏరియాకి 500-600 పిల్లలు మనం ఒక్కొక్క ట్యాంక్ లో వేసుకొని వాటికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పరకలు గాని ఈ చందమామలు గాని ఆ చేపలు తీసుకొచ్చి దాన్ని గ్రైండ్ చేసి ఫస్ట్ ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇచ్చిన 10 రోజుల తర్వాత మళ్ళా ఈ కంపెనీ మేతలు ఉంటాయి కదండి, చిన్నపిల్లలు తినే వాటి మోత చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ సైజు మేత సైజు కూడా ఉంటుంది, 1 mm 2 mm ఇట్లా సైజులు ఉంటాయండి కంపెనీ మేతల్లో. చిన్నపిల్లలకి చిన్న సైజు వేస్తాం, స్టార్టర్ మీద ఉంటుంది అండి స్టార్టర్స్. సో స్టార్టర్ ఫీడ్ ని కూడా మనం ఈ మాంసానికి కలిపేసి వాటికి ఇస్తాం. సో ఈ ఇచ్చే క్రమంలో మనం నర్సరీ మేనేజ్మెంట్ లో పిల్ల మంచిగా బలంగా యాక్టివ్గా ఉండాలంటే వాటికి విటమిన్ సి కూడా ఆ ఫీడ్ లోనే మిక్స్ చేసి ఇవ్వాలి, పౌడర్ ఫామ్ లో ఉంటుంది విటమిన్ సి. అదే విధంగా విటమిన్ సి తో పాటు మనం అది యాక్టివ్ గా ఉండడానికి లివర్ టానిక్ కూడా కలిపి ఇవ్వచ్చు. సో విటమిన్ సి రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, పిల్ల తొందరగా వ్యాధులు సోకే అవకాశం లేకుండా యాక్టివ్ ఉంటుంది. సో లివర్ కూడా మంచిగా ఉండడానికి లివర్ టానిక్ కూడా ఇస్తాం, కాబట్టి పిల్ల మంచి యాక్టివ్ అయిపోతుంది. ఇలా మనం ఒక 3 నెలల వరకు నర్సరీ ట్యాంక్ లోనే పెంచాలి ఇట్లా ఈ రకంగా మేత అలవాటు చేసు. సో ఈ 3 నెలలు నర్సరీ మేనేజ్మెంట్ అయిన తర్వాత దాన్ని రేరింగ్ అనేది స్పెసిఫిక్ ఏమి ఉంటదండి, మన తెల్ల చేపలో రేరింగ్ ఉంటది, దీంట్లో రేరింగ్ లేకుండా డైరెక్ట్ మనం గ్రౌండ్ లోనే తీసుకుంటాం. ఆ తర్వాత రైతులకి మనం ఈ పిల్ల ఇచ్చేయచ్చు, రైతులు కూడా దీన్ని తీసుకోవాలి,
1: దీనిలో తీసుకోవాలి. ఇది గ్రో అవుట్ కల్చర్ అని అంటూ ఉంటారు కదా, దాని గురించి వివరంగా చెప్తారా?
0: గ్రో అవుట్ కల్చర్ అంటే మేడం ఇప్పుడు రైతులు తెల్ల చేపలైనా మన కొరమేను చేపలు వీటిని

0: మనం నల్ల చేపలు అని కూడా అంటాం. ఎందుకంటే తెల్ల చేపలు తెలుపు రంగులో ఉంటాయి. ఈ ఎస్పెషల్ మనకు ఈ మన కొరమేను తర్వాత మార్పు చేపలు అని ఉంటాయి, ఇంకా క్యాట్ ఫిష్లు పైన నలుపు రంగులు ఉంటాయి బాగా, కింద కొద్దిగా వైట్ ఉంటుంది. సో నల్ల చేపలు అని కూడా అంటారు వీటిని. కల్చర్ విషయానికి వచ్చేస్తే గ్రౌట్ కల్చర్ అంటే మనం పెద్ద చెరువులు తయారు చేసుకుని ఇప్పుడు మనం రైతులు కమర్షియల్ గా చేసుకోవడం కోసం తక్కువలో తక్కువ 10 క్వింటల్ నుంచి మొదలుపెట్టి 1/2 ఎకరం లేకపోతే 1 ఎకరం. సో నీ స్తోమతను బట్టి 1 ఎకరం కంటే పైకి పోకూడదు. ఎందుకంటే మనం ఈ కంపెనీ మీద కొనుక్కోవాలి. గ్రౌట్ కల్చర్ లో మనం ఫస్ట్ చెరువును మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాచరీ అతను ఉన్నాడు, హ్యాచరీ అంటే ఆయన పిల్లలు తయారు చేశాడు, ఆయన స్ట్రక్చర్ ఏదో పెట్టుకుని మనం తెల్ల చేపలు అంటే వాటికి ఇట్లా పోర్టబుల్ హ్యాచరీస్ అని, సిఫ పోర్టబుల్ హ్యాచరీ, చైనీస్ సర్క్యులర్ హ్యాచరీస్ అని అవి ఉంటాయి. వీటికి ఏంటంటే మనమే మన సిమెంట్ ట్యాంక్స్ లో గానీ లేకపోతే ఉన్న చెరువులలో చిన్న చిన్న కుంటల్లో 2 క్వింటలు 5 క్వింటలు 10 క్వింటలు, వీరికి పెద్ద పెద్ద చెరువులు అవసరం లేదు,
1: చిన్న కుంటలు సరిపోతాయి,
0: చిన్న కుంటలు సరిపోతాయండి. సో దాంట్లో మనం నీటి మొక్కలు వేసుకుని, ఎందుకంటే ఈ వాటికి ప్రొటెక్షన్ కోసం నీటి మొక్కలు ఉండాలి లోపల. సో నేను చెప్పాను ఇప్పుడు వాలేషనేరియా గానీ, హైడ్రిల్లా గానీ, ఐకార్నియా గానీ, సో ఈ నీటి మొక్కలు లోపల పడేస్తే అవి హైడ్ అవుతాయి, దాక్కుంటాయి అనమాట. సో అలాంటి మొక్కలు వేసుకుంటూ మనం తయారు చేసుకుంటాం లోపల. సో గ్రౌండ్ కల్చర్ విషయానికి వచ్చేస్తే వీటికి తక్కువలో తక్కువ 5, 10 లేకపోతే 1 ఎకరం ఇలాంటి చెరువులు మనం ఎన్నిక చేసుకోవాలి. చెరువు తవ్వుకున్న తర్వాత మనం దాంట్లో ఫస్ట్ ఎరువులు వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ప్లాంక్టన్ తయారు కావాలి. వీటికి ఇవి మాంసాహారులు కాబట్టి వీటికి జంతు ప్లవకాలు అనేవి ఉంటాయి. జంతు ప్లవకాలు ఎలా డెవలప్ చేసుకోవాలో కవు డంగు, తర్వాత కొంత యూరియా, ఆ తర్వాత కొంత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, సో ఇలాంటి వాటిని మనం వేసుకుంటే మనకు ఇది జూ ప్లాంక్టన్ అనేది తయారైంది. వీటిని రకరకాలుగా చేసుకుంటారు, కొంతమంది పిండి పదార్థాలు కూడా వాడతారు. సో ఈ ఆర్గానిక్ మెనూరింగ్ చేయడం వలన జంతు ప్లవకం అనేది తయారైంది. మనం ఇప్పుడు మాంసాహారంలో ఉంటాం మానవుల్లో, తర్వాత శాకాహారంలో కూడా ఉంటాం. కొంతమంది చికెన్ తింటారు, కొంతమంది ఆకుకూరలు తింటారు. సో అలాగనే ఈ కొరమేను చేప మాంసాహారి, దీనికి వేటాడే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ ఇది కొద్దిగా జంతు ప్లవకాలను తింటది. సో జంతు ప్లవకాలు డెవలప్ అయ్యే విధంగా చేసుకోవాలి, లైమ్ వేసుకోవాలి, తర్వాత మెన్యూరింగ్ చేసుకోవాలి. ఒక వాటర్ అనేది ఒక మినిమం 3.5 నుంచి 4.5 డెప్త్ అడుగులు, 3.5 నుంచి 4.5 అడుగుల వరకు మనం వాటర్ ఫిల్అప్ చేసుకోవాలి. ఆ తర్వాత చేపలు తీసుకొచ్చి, చేప అనేది ఎప్పుడు 5 నుంచి 6 ఇంచుల చేప, ఇక బరువులు వచ్చేసి నీకు 40 నుంచి 50 గ్రాములు ఉన్న చేప, అలాంటి చేపలను రైతులు ఎన్నిక చేసుకోవాలి. అన్ని సైజులో సమానంగా ఉన్న చేపలను ఎన్నిక చేసుకొని తీసుకొని వచ్చి ఎకరానికి 8 నుంచి 12 వేలు వేసుకోవచ్చు. వీళ్ళు ఎకరానికి నీకు 1 ఎకరం ఉంటే దాంట్లో సగం
1: 8 నుంచి 12 వేలు
0: ఎకరానికి వేసుకోవచ్చు. అట్లా వేసుకోవచ్చు అండి.
1: అన్ని చేపలు వేయాలి,
0: అన్ని చేపలు వీళ్ళు ఆ చెరువులో వేయాలి. 1 ఎకరం అయితే ఇంత, ఎకరం అయితే 8 నుంచి 12 వేలు వేసుకున్న తర్వాత వాటిని మనం ఇప్పుడు వీడు ఫీడ్ కన్వర్సేషన్ కదా, మనం బయటకు కంపెనీ మేతలు దొరుకుతాయి, ఆ కంపెనీ మేతలు తీసుకొచ్చి బాడీ వెయిట్ ని బట్టి మనం మేత వేయాలి. చిన్నప్పుడు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, చిన్నప్పుడు మనం 5 నుంచి 10% కూడా వచ్చు. ఇచ్చే మేత అనేది ఇది మాంసాహారి కాబట్టి దీనికి 40 నుంచి 50% ప్రోటీన్ పర్సంటేజ్ ఉన్న మేతను మనం
1: అందించాలి
0: ఈ చేపలకి. ఎందుకంటే అవి ప్రోటీన్ కావాలి, వాటికి ప్రోటీన్ ఉంటేనే దాని మాంసం తయారైతే రైతుకు లాభం వస్తుంది. కాబట్టి అలాంటి ఫీడ్ తీసుకొచ్చి మనం ఆ చేపలకి ఇస్తూ ఉండాలి. సో మనం వేసేటప్పుడు ఫస్ట్ శాంప్లింగ్ చేసుకోవాలి. ఒక 10 నుంచి 20 చేపలు తీసుకొని వాటి యావరేజ్ వెయిట్ చూసుకొని మనం చెరువులో ఒక 12 వేలు చేపలు వేసాను అనుకోండి, 12 వేలు వేసేటప్పుడు యావరేజ్ గా ఒక 10 చేపల బరువు చూసుకోవాలి. ఒక 50 గ్రాములు 100 గ్రాములు వచ్చింది అనుకోండి, సో అది మనం ఒక డైరీలో మెయింటైన్ చేయాలి. రైతు ఒక డైరీని మెయింటైన్ చేసి డైరీలో రాసుకోవాలి. ఆ తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి విసుడోలో ఉంటుంది క్యాష్నెట్ వేసి మళ్ళీ ఒకసారి వెయిట్ చూసుకోవాలి. ఒక 10 చేపలు పట్టుకొని స్టార్టింగ్ లో 10 చేపలు ఒక 200 గ్రాములు ఉంటే 15 రోజుల తర్వాత చేప పెరిగిందా లేదా అనేది చూసుకోవాలి. చేపలు మినిమం రోజుకు ఒక 2 నుంచి 3 గ్రాములు, తెల్ల చేపలు అయితే 3-4 గ్రాములు పెరగాలి. సో ఎలాగలే ఈ చేప కూడా 2-3 గ్రాములు పెరగాలి. చేప పెరుగుతుందా లేదా అనేది నువ్వు ఎగ్జామిన్
1: గమనించుకుంటూ
0: ఉండాలి, కానీ అలాగని వదిలేయకూడదు చేపల్ని. సో గమనించుకుంటూ ఉంటే 15 రోజుల తర్వాత కొంత గ్రోత్ వస్తుంది, మళ్ళీ ఆ గ్రోత్ ప్రకారం మళ్ళీ
1: ఆ గ్రోత్ ను బట్టి మనం ఆహారం అనేది
0: అందించాలి. వేసేటప్పుడు కూడా గమనించాలి, మనం ఫీడ్ వేసేటప్పుడు ఏగానే 5 నుంచి 10 నిమిషాల్లో తినేసి అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే గానీ దాన్ని కొద్దిగా పెంచేయాలి. అలా కూడా పెంచుకోవచ్చు రోజు తర్వాత కూడా. సో ఒకవేళ మిగిలిపోతుంది అనుకోండి వేసే మేత, నెక్స్ట్ రోజు కొద్దిగా పావుకి
1: తగ్గించుకోవాలి.
0: మేత మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలి రైతులు. లేదో మనం పట్టించుకోకుండా అట్నే వదిలేస్తే మేత ఆగమైపోయి కిందికి వెళ్ళిపోద్ది, ఎక్సెస్ మేత వెళ్ళిపోయి మళ్ళీ అది మొత్తం కింద అమ్మోనియా అనే నిశ్వాయు ఫామ్ అయింది. వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఏ చేప అయినా, తెల్ల చేపలు అయినా సరే అండి, అదే విధంగా మనకు మంచినీటి చేపలు అయినా సరే వాటర్ లో అమ్మోనియా అనేది ఉంటది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఉంటది, పిహెచ్ అనేది ఉంటది. ఈ పారామీటర్స్ ని మనం చూసుకోవాలండి. ఈ పారామీటర్స్ ని మనం చూసుకోవడం వలన చేప అనేది
1: ఆరోగ్యంగా
0: పెరిగింది. నీటి యాతమని అనేది చాలా ఇంపార్టెంట్.
1: కొరమేను చేపకి సాధారణంగా వచ్చే వ్యాధులు ఏంటి, అసలు వాటిని ఎలా నివారించుకోవచ్చు?
0: సో మేడం ఇప్పుడు ఈ చేపలలో మనకు సాధారణంగా వ్యాధులు అనేవి సోకుతా ఉంటాయి. ఈ వ్యాధులు అనేది ఎప్పుడు సోకుతాయి అంటే ఎప్పుడైతే రైతు నీటి మేనేజ్మెంట్, నీటి యాజమాన్యం చక్కగా నిర్వహించడో అప్పుడు మేత ఎక్కువైపోవడం గానీ, లేకపోతే లోపల చెరువు కింద బాటం సరిగా లేకపోవడం వల్ల గానీ, లేకపోతే చెత్త కదా

0: పేరుకుపోయి కింద కుళ్ళిపోవడం వల్ల గానీ ఏమైందంటే కింద అమోనియా ఫామ్ అయింది, బాటం మొత్తం చెడిపోద్ది. బాటం చెడిపోవడం వలన ఈ చేపలకు రోగాలు అనేవి మొదలవుతాయి. సో ఈ కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే మేత అనేది మనం మంచిగా చూసుకోవాలి. మేత వేస్టేజ్ అయితే మాత్రం అమోనియా ఫామ్ అయిపోయి మనకు అడుగు భాగం నుంచి పైకి గ్యాస్ ఫామ్ లో పైకి వస్తుంది. అమోనియా గానీ మీథేన్ గానీ ఈ వాయువులు, తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్ H2S కింది నుంచి పైకి వస్తాయండి. సో ఇది రిలీజ్ అవడం వలన చేపల యొక్క ముప్పలు ఉంటాయి కదండి, ఈ పిహెచ్ రైజ్ అయిపోయినా అమోనియా పెరిగినా గిల్ని డామేజ్ చేస్తుంది, మొప్పలని డామేజ్ చేసేస్తుంది. మొప్పకుండి తెగులు వస్తాయి, గిల్లరట్ అంటుంది దాన్ని. ఈ గిల్లరట్ అనేది వస్తుంటది, అదేవిధంగా ఫిన్రాట్ అనేది వస్తుంది. తోక కొరకుడు గానీ మొప్ప కొరకుడు గానీ ఈ రకంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం అరికెళ్ళడానికి ఏం చేయాలంటే మనం జియోలైట్ అనే శానిటైజర్ యూజ్ చేయాలి. జియోలైట్ అయినా వాడవచ్చు, లేకపోతే శానిటైజర్స్ వేరే బ్రోమిన్ గానీ అయోడిన్ గానీ ఇవి వాడడం చేస్తే ఆటోమేటిక్ కింద బాటం అనేది సాపిక్ అయిపోద్ది. ఆ జియోలైట్ గానీ శానిటైజర్స్ గానీ యూజ్ చేసడం వలన ఈ ఫిన్రాట్ వ్యాధి గానీ గిల్ రాట్ గానీ ఈ వ్యాధులు అనేవి కంట్రోల్ అవుతాయి. మనం అప్పుడప్పుడు ఈ మేనేజ్మెంట్ చేసేటప్పుడు పిల్ల వదిలిన తర్వాత మధ్య మధ్యలో ప్రోబయోటిక్స్ అనేవి వాడాలండి. ప్రోబయోటిక్స్ అనేది మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తారంటే నీటిలో ఏగానే హానికరమైన బ్యాక్టీరియాతో పోటీ చేసి ఆ బ్యాక్టీరియాని చంపేసి నీళ్లను క్లియర్ గా ఉంచుతుంది, శుద్ధంగా ఉంచి చేపలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంచుతుంది అనమాట. అలాంటి ప్రోబయోటిక్స్ మనం అప్పుడప్పుడు ఒకసారి గానీ 15 రోజులు ఒకసారి ప్రోబయోటిక్స్ వాడడం, శానిటైజర్స్ వాడడం, లైమ్స్ వాడడం అంటే సున్నం. సో అలాంటివి వాడుకుంటూ కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ ఉంటే రైతులకు ఈ డిసీజ్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇందులో వచ్చే కామన్ గా వచ్చే వ్యాధి ఇంకోటి ఏంటంటే మనకు EUS అంటాం, పుండు వ్యాధి. పుండు వ్యాధి అనేది వస్తుంది, చర్మం మీద ఇలా పుండు పుండుగా తయారైతుంది ఎర్రగా. ఆ పుండు వ్యాధి కూడా వస్తూ ఉంటది. దాన్ని కూడా మనం సిఫా వాళ్ళు అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది ఒరిస్సాలో, ఆ సిఫా వాళ్ళు రిలీజ్ చేసిన సిఫాక్స్ CIFAX సిఫాక్స్ అనే మందును మనం ఎకరానికి 200 ml వాడడం వల్ల ఆ పుండు వ్యాధిని మనం అరికట్టవచ్చు. ఎక్కువగా వచ్చే వ్యాధి ఇదే పుండు వ్యాధి, ఈ పుండు వ్యాధిని మనం నివారించవచ్చు.
1: కొరమీను చేపలు పెంపకం ఇంకా యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారండి. ధన్యవాదాలండి.
0: థాంక్యూ మేడం.
1: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కొర్రమీను చేపల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ, నిర్వహణ డాక్టర్ వీరన్న భుక్య.
2: पुतला बोल रहा है,
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा,
2: पर हम तो सब यही डाले हैं।
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज कल जैविक खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
5: ప్లాట్ఫామ్
6: నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాత్రి నేను
5: ఇక్కడే ఉన్నా. మీ కోసం కాదు, దీని
7: కోసం మొబైల్ చార్జ్ చేయాలి. ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
5: చూసావా?
6: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
7: ఇప్పుడు ఎలా మరి?
6: ఉందిగా ఫ్రీ వైఫై.
5: బుర్రని వాడు కాస్త.
7: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
6: అంటే మోసాలకి చెప్పే బై బై.
7: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు వరంగల్ NIT జరిగిన 68వ ఆవిర్భావ దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఇల్లందుల రవికుమార్.
8: వరంగల్ విద్యాకుసుమాల కాంతిరేఖ NIT వరంగల్ తన 68వ వ్యవస్థాపక

దినోత్సవాన్ని ఎన్ఐటి వరంగల్ ప్రాంగణంలోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఎంఎస్ఎస్ డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు విచ్చేశారు. జాతీయ గేయంతో మొదలైన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలగా మొదలై జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎదిగిన ఎన్ఐటి వరంగల్ ప్రస్థానాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం ఘన చరిత్ర కలిగిన జాతీయ స్థాయి సంస్థ ఎన్ఐటి వరంగల్ యొక్క సంస్థాన గీతాన్ని ఆలపించారు.

0: Professor G. Venkatesh from Mechanical Engineering, Associate Professor. So next, in the Senior Research category, the award goes to Professor V.P. Chandra Mohan, Professor of Mechanical Engineering.
1: ఆ తరువాత ఇంజనీరింగ్ మరియు సైన్స్ రంగాల్లో విశిష్ట పరిశోధనలు చేసి అత్యుత్తమ సేవలతో శాస్త్రీయ పురోగతికి సహకరించిన ఎన్ఐటి పూర్వ విద్యార్థులకు డిస్టింగ్విష్డ్ అలుమ్నస్ అవార్డులను అందజేశారు.
2: అవర్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ 50,000 ప్లస్ అలుమ్ని అండ్ 30 నిట్వా చాప్టర్స్ కంటిన్యూస్ టు కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ది ఇన్స్టిట్యూట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది అవార్డీస్ అండ్ సిన్సియర్లీ థ్యాంక్ our alumni for their continued support in strengthening our alma mater. Thank you and congratulations to all the awardees. It's my privilege to read the citations of the different distinguished alumni awardees. Number one is Sri Professor Arvind Sisla sir, because of other assignment he could not join, afterwards he will take. Next one is Sri GVS Bhaskar. Sri GVS Bhaskar, B.Tech in Mechanical Engineering 1982, is a distinguished defense aerospace leader. Next one is Sri Sasikumar KK. Sri Sasikumar KK, Mechanical Engineering 1970. So next one is Sri Srinivas R. Madala. Sri Srinivas R. Madala, B.Tech in Mechanical Engineering 1983, is a distinguished Silicon Valley entrepreneur, technology leader and philanthropist.
1: ఆ తర్వాత కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ డాక్టర్ జి చంద్రమౌళి గారికి అత్యుత్తమ స్థాయి పరిశోధనలకు గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. వీరిని డిప్యూటీ డైరెక్టర్ నిట్ వరంగల్ ప్రొఫెసర్ పి రితీష్ కుమార్ గారు ఆహుతులకు పరిచయం చేశారు.
3: ఎన్ఐటి వరంగల్ ఈస్ ప్రౌడ్ టు హానర్ డాక్టర్ చంద్రమౌళి గడ్డమనుగు, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ క్లాస్ ఆఫ్ 1981. A former outstanding scientist and project director of Project Akash, DRDL and DRDO, an alumnus of NIT Warangal with postgraduate degrees from IIT Madras and IIT Kharagpur, Dr. Chandramouli spent over 3 decades in national service. He led the development and induction of Akash, which is India's first indigenous supersonic surface-to-air missile system, strengthening the country's defense self-reliance. His contributions has been recognized with several honors, including the prestigious Padma Shri Award. In recognition of a life devoted to scientific excellence, innovation and national service, NIT Warangal confers upon him the Lifetime Achievement Award 2026.
1: అవార్డులను ప్రదానం చేసిన అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ఎండి ఎమర్జింగ్ టెక్నాలజీ అండ్ ద రోల్ ఆఫ్ అకాడమియా అన్న అంశంపై వ్యవస్థాపక దినోత్సవ ప్రసంగం చేశారు.
4: వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూట్ అండ్ అప్ టు 50 క్రోర్స్ వి గివ్ ఏ సింగిల్ ప్రాజెక్ట్ టు ద అకాడమిక్ ఇన్స్టిట్యూట్ దట్ టైప్ ఆఫ్ ఫండింగ్ ఇస్ ఆల్సో పాసిబుల్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూట్ టు ద డిఆర్డిఓ. So if we look at the futuristic innovation, I'll just spend another 10 to 15 minutes saying that these are the, whatever I talk, these are the system we have already developed. But that is not going to be sufficient because the future war is going to be a different war. And I just put near about 11 topics, advanced topics, starting from the AI to quantum computing, and to the material science and components, and similarly also additive manufacturing and swarm drone. So all the topics are becoming the main topic of our research. And if we look the present futuristic and innovative weapon system, it is not going to be the soldier is going to carry the go to the field. It is now the electronic soldier, that is our robotics, and all these things are going to be changing. So you will find that this is going to be dominate. I think people have already started this type of work. So this is one robotics, and the electronic soldier is going to be one part. Second one is going to be the hypersonic missiles. The presently whatever missile systems being developed, that is being 2 to 3 Mach, but you require a hypersonic more than 5 Mach.
1: అనంతరం జ్యూరీ ఎంపిక చేసిన యంగ్ ఆలుమ్నస్ అచీవర్స్ 2026 అభ్యర్థులకు అవార్డులను ప్రదానం చేశారు.
5: ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు రీడ్ ద సైటేషన్ ఆఫ్ 2 యంగ్ ఆలుమ్నస్ అచీవర్ అవార్డ్స్. ద ఫస్ట్ వన్ శ్రీ కొత్తమాసు భాస్కర్ విజయ్ రామ్ కుమార్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, 2012 బ్యాచ్, ఎన్ఐటి వరంగల్. ఈజ్ ఎ చీఫ్ మేనేజర్ ఎట్ గ్రిడ్ ఇండియా. ద సెకండ్ అవార్డ్ ఈస్ మిస్ శ్వేత మహాదేవప్ప. She will be receiving the award in absentia. Ms. Shweta Mahadevappa earned her M.Tech in Materials and System Engineering Design from NIT Warangal in 2016.
1: ఆ తర్వాత ఉత్తమ ప్రతిభ కనబరిచి జ్యూరీ ఎంపిక చేసిన అభ్యర్థులకు పిఆర్ మోహన్ అవార్డులను డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రితీష్ కుమార్ గారు అందజేశారు.
0: మిస్టర్ హౌబీజమ్ కెనడీ సింగ్, ఎంటెక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, మిస్ సిద్ధి బర్పూటే, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, మిస్టర్ ప్రియాంశు కుమార్ సింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్.
1: అనంతరం పూర్వ విద్యార్థుల గురించి, వారి సేవలు, అవార్డులు, పురోగతి గురించి తెలియజేసే ఆలుమ్నై న్యూస్ లెటర్ ను ఆవిష్కరించారు. అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిట్వా మరియు వెల్ఫేర్ బెనవలెంట్ కమిటీ డబ్ల్యూబీసీ కలిసి వారు అందిస్తున్న గొప్ప సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. 2014 ప్రారంభించబడ్డ ఈ కమిటీ కష్టాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రధాన సేవా కార్యక్రమాలైన అత్యవసరమైన వైద్య సహాయం, విద్యా సహాయం, ఇతర సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఈ వీడియో కొనసాగింది. ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్ కుటుంబం తమ పూర్వ విద్యార్థుల పట్ల చూపుతున్న ప్రేమ మరియు బాధ్యత మనిషికి కష్టకాలంలో తోడుగా నిలిచే గొప్ప మానవత్వాన్ని ప్రతిబింబించింది.
6: The Welfare and Benevolent Committee was founded in 2014 by Mr. Rajaram Swami and Mr. Sanjay Jambade.
7: Who firmly believed that it was family's responsibility did not end at their graduation itself.
8: Our vision was simple. No alumnus and no alumnus family should ever face a crisis alone. Not if we could help it.
9: Since 2020, WBC has disbursed over 1.65 crore rupees to the alumni families who are in crisis, to the bereaved students who need financial support for paying their fees.
10: Emergency relief. Students Fee Aid, Medical Intervention Networks, Verified, Transparent and Structured. The WBC has become the quiet backbone of NITW Family's Care for its Own.
1: అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిట్వా అధ్యక్షులు శ్రీ జి అశోక్ దయాల్ గారు మాట్లాడుతూ, తాము చదువుకుని పట్టభద్రులైన ఈ సంస్థ యొక్క సుస్థిర అభివృద్ధికి పాటుపడాలని సదుద్దేశంతో నిట్వా వారు 17 సీటర్ల ఈవీ వాహనాన్ని నిట్ వరంగల్ కు సమకూర్చారు. సుస్థిర పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యానికై దీన్ని వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు.
11: We have been slightly late in doing it, but the intention is always there to give back to the culture. So to be assured that our heart is in the right place for our alma mater. We might be slow, we might take the time, our process might be not the perfect, but we will reach there, sir. So please be assured. I can just speak something about what as NITWA we have done for our alma mater. Then the EV, everybody has seen. And for EV, sir, I would like to congratulate the EV team led by Mr. Murli, our dynamic general secretary of NITWA. So EV was one of the projects which happened so that we can give it on today.
12: May I now request the esteemed delegation to kindly come outside ALC for the ceremonial launch of the 17-seater electric bus vehicle.
1: చివరిగా అసోసియేట్ డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అలుమ్నై అఫైర్స్ నిట్ వరంగల్ పి శ్రీహరిరావు గారి వందన సమర్పణతో ఎన్ఐటి వరంగల్ 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక ముగిసింది.
13: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము, ఇప్పుడు సమయం

8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా మరియు జైత్యాల జిల్లా నుండి కోరుతున్న శ్రోతలు పెళ్ళిల లక్ష్మారెడ్డి, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ, వారి మిత్రబృందం వీరందరి కోరికపై యువరాజు సినిమా నుండి ఈ పాట విన్నారు.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
0: శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 9:15 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ మార్పిడి గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిత్రవార్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు
2: డాక్టర్ జే బలరాం యాదవ్.
1: ఎత్తు వంకర పళ్ళకు క్లిప్ ట్రీట్మెంట్ ఇంకా 1 రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్
1: డాక్టర్ జే బలరాం యాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
0: శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయికుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై ఎర్ర గులాబీలు సినిమా నుండి ఈ పాట విందాం.

0: అబ్బా పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కల్లువాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
3: శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కల్లీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ గారు సలహాలు తెలియజేస్తారు.
4: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
5: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
4: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
5: గట్లనా?
4: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
5: విన్నారు కదా, ఇది పండుగ చేసుకోండి.
1: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజా అయింది కదా.
3: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
6: రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9:05 పూల సింగిడి, బతుకమ్మ సందడి శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి మీ ఆకాశవాణి 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో పూల సింగిడి, బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం నుండి కోరుతున్న శ్రోతలు అరుణ, ముత్తమ్మ, విహరి, కృష్ణ, లక్వీర్, కృషిక వారి మిత్రబృందం వీరందరి కోరికపై మంచి చెడు సినిమా నుండి ఈ పాట విందాం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490-40780. ఫోన్ నంబర్ మరోసారి 9490-407880.
2: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. మరి తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రానిపల్లి మండలం పడకల్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్క, లత, వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై కొండవీటి దొంగ సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. ఈ నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామద్వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు అంకర పనులు, క్లిప్ ట్రీట్మెంట్ గురించి దంత వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు శ్రోతలకు. మరో గమనిక, ఈ నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతబిందు, క్యాట్రాక్ట్, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. చివరగా అభిరుచి కార్యక్రమంలో నిజామాబాద్ వినాయక్ నగర్ నుంచి కోరుతున్న శ్రోతలు కూచన శ్రీహరి, జ్యోతి, రాజకమల్, సిద్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్, రిధమా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై విశ్వరూపం సినిమా నుండి ఈ పాట విందాం.

0: ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30 కావాల్సింది. కొద్ది క్షణంలో జానపద గీతాలు.
1: గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: పిత్తాశయంలో అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.

అల్లనే రాడి నేరియాలో, అల్లనే రెడి పండ్లు నేరియాలో, పండ్లమ్మే ఓ బిల్ల నేరియాలో, నిన్ను పిల్లాడు దారావే నేరియాలో, అల్లల్ల నీరాడి నేరియాలో, అల్లనే రెడి పండ్లు నేరియాలో.